0: వయజనమసి స్వాహ
1: అస్మకృతస్యైనసో వయజనమసి స్వాహ
0: నివాచన సంజయనస్తక్రమత్యాభయజనమసి స్వాహ
1: స్వపంతశ్చ జాగ్రదశ్చైనస్య గ్రమదస్యా భగజనమసి స్వాహా
0: సుషుప్తశ్చ జాగ్రతశ్చ

0: దేవా చక్రమ జిక్వ్యా గురు మనసోభా ప్రయూతి దేవహేడనం
1: రామాయో నో అవేదచ్చనాయ తే తస్మిన్ తదేనో వసవోది.

0: ప్రణపతిభ్యస్వాహ
1: సర్వభూతేభ్యస్వాహ
0: యస్వాహ
1: అంతరిక్షాయ స్వాహ
0: తేజతి జగతి జ

0: భగవంతుడు తెలియ అంటున్నటువంటిది ఇదే నా పుణ్యం. పుణ్యం లేదు అతన్ని అంటుంది.
1: దేర్ ఇస్ నో పుణ్యం ఆర్ మెరిట్ దేర్.
0: నా పాపం
1: నౌ సెన్
0: నా మంత్రం నా తీర్థం.
1: నో మంత్ర దేర్. నో ఇట్స్ నో పిల్గ్రిమ్ సెంటర్ నౌ.
0: నా జపం నా తీర్థం
1: నౌ జప.
0: సచ్చిదానంద రూపం శివోహం శివోహం.
1: ఇట్ ఈస్ వెరీ ఫార్మ్ ఆఫ్ ఎటర్నల్ బ్లిస్. ఇట్ ఈస్ శివ.
0: కనుకనే భగవంతుని దూషించినటువంటి వానికి కాని, ప్రేమించినటువంటి వానికి కాని, పరిహసించినటువంటి వానికి కాని శివోహం శివోహం శివోహం మంగళం మంగళం మంగళం అని అంటుంటాడు భగవంతుడు.
1: యు మే క్రిటిసైజ్ యు మే బ్లేమ్ బట్ గాడ్ విల్ బ్లెస్ యూ లెట్ యువర్ లైఫ్ బి ఆస్పిషియస్.
0: కనుకనే అనేక మంది మీకందరికీ తెలుసు భాగవతంలో కంసుడు నిరంతరం కూడా కృష్ణుని దూషిస్తూ వచ్చాడు.
1: యు నో ఇన్ భాగవత కంస వెంట్ ఆన్ అక్యూజింగ్ కృష్ణ కంటిన్యూస్.
0: నిజమైనటువంటి భక్తులు ఏ భగవంతుని చూచినప్పుడు ఏ పూజామందిరంలో ప్రవేశించినప్పుడు ఆ భగవంతుని స్మరిస్తారు.
1: ఎ ట్రూ డివోటీ విల్ థింక్ ఆఫ్ గాడ్ వెన్ హి సీస్ హిమ్ ఇన్ వర్షిప్.
0: ద్వేషి నిరంతరము దూషిస్తూనే ఉంటాడు.
1: ద వన్ హూ హేట్స్ హి గోస్ ఆన్
0: అనగా నిరంతరము దూషణ అనేటువంటి పేరుతో భగవంతుని స్మరిస్తున్నాడు.
1: ఇన్ ది నేమ్ ఆఫ్ హేట్రెడ్ హి థింక్స్ ఆఫ్ ద లార్డ్ కంటిన్యూస్లీ.
0: కనుకనే అట్టి కంసుని యొక్క రక్తము కట్టగడపటికి కృష్ణుని పాదాల పైన పడింది.
1: ఫర్ దట్ రీజన్ ద బ్లడ్ ఆఫ్ కంస ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్
0: శిశుపాలు యొక్క రక్తము భగవంతుని పాదాల పైన పడింది.
1: ద బ్లడ్ ఆఫ్ శిశుపాల ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్ కృష్ణ.
0: ఈ కృష్ణుని దూషించటము శిశుపాలుని యొక్క దూషణ కంటే మించిన దూషణ మరొకటి లేదు.
1: దేర్ కెనాట్ బి హయ్యర్ క్రిటిసిజం దాన్ ద వన్ ఆఫ్ శిశుపాల.
0: ఎంత కఠినంగా దూషించారు.
1: బట్ హార్ష్ వర్డ్స్ యూ.
0: స్నానం బుజేయు ఆ జవరంధ్ర చీరలు కాజేసినందుక పూజ నీకు.
1: Should you be worshipped for the simple reason that you have stolen all the sarees of the ladies who were bathing at the time?
0: Talaladadu neeku arjam muliduta adi oka pedda tappu.
1: Is a big mistake to worship you because you are involved in playful acts there.
0: Talunika katti pettu panchanga ninka.
1: Stop, don't speak any longer.
0: Jogadugana goku tarinchu moolinar annadu.
1: Stop, shut up, he said.
0: Shut up, annadu Krishnuni.
1: He said, shut up, Krishna.
0: Tatchane, cut up, aipoyindi.
1: Immediately what happened? He was beheaded, cut up.
0: Kattakadapatiki, tana yokka vakke, tanaka prathibhalanga rupondindi.
1: His very word gave him the result.
0: కనుక భగవంతుని యొక్క తత్వం అనేటువంటిది అర్థం చేసుకోలేనటువంటి మూర్ఖులు ఏదో మేము విమర్శిస్తున్నామని ఆనందిస్తున్నారు కానీ ఆ విమర్శలు తిరిగి తప్పినవి కాదు, ఏదో ఒక రూపంలో వెంటాడుతుంటాది.
1: ఫూల్స్ మే క్రిటిసైజ్ గాడ్ వన్ వే ఆర్ అదర్, ఆల్ ది రిజల్ట్స్ విల్ ఫాలో దెం.
0: ఎవరు చేసిన కర్మ వారనుభవింపక ఏరికైనను తప్పునన్నా.
1: No one can escape from the consequences of one's own action.
0: ye tiru evaru cheppagalaru anubhavinchuta siddhamanna.
1: Who can say when and how and what one has to experience?
0: Ramulantati vaadu ramani sitanu baasi paamaruni valeyachananna.
1: Rama cried like an innocent man because of separation from Sita.
0: Alanaati paandavulu alu aakulalumunu mesi adavi paalai poyiranna.
1: Pandavas had to spend their life in a forest.
0: చెప్పగలరు అనుభవించుట సిద్ధమన్న.
1: వన్ హ్యాస్ టు బి ప్రిపేర్డ్ టు సఫర్ బికాజ్.
0: ఈ కర్మలను పరిహారం గావించుకునే నిమిత్తమే మానవుడు సత్కర్మలలో ప్రవేశించాలి.
1: ఇన్ ఆర్డర్ టు అటోన్ వన్ హ్యాస్ టు అండర్టేక్ గుడ్ యాక్షన్.
0: ఈ సత్కర్మలు ఎంతటి పర్వతము లాంటి పాపములైనప్పుడు పరిహారం చేస్తాయి.
1: ఇట్ ఆల్సో అటోన్ ద సిన్స్ దట్ వుడ్ మేక్ ది సైజ్ ఆఫ్ ద మౌంటైన్.
0: పర్వతములలోనే వచ్చినటువంటి దుఃఖములంతా కూడా మంచు వలె మాయం చేస్తాయి.
1: The misery of the size of a mountain will vanish.
0: భగవంతుని యొక్క శక్తి సామర్థ్యం అంత పటుత్వంగా ఉండేటువంటివి.
1: That is the strength and the capacity of God.
0: భగవంతుడు సంకల్పించుకుంటే ఏమైనా చేయవచ్చు.
1: The will of God can achieve
0: anything. భగవంతుడైనటువంటి యొక్క పరమాత్మని భక్తితో సరైనటువంటి భావంతో ప్రార్థించడానికి ప్రయత్నించాలి.
1: Therefore we should make an effort to worship our Lord with the proper feeling.
0: కనుక ఈనాడు గురు పూర్ణిమ.
1: Today is Guru Purnima.
0: ఏమిటి ఈ గురు పూర్ణిమ అంటే దీని యొక్క అంతరార్థం?
1: వాట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ గురు పూర్ణిమ?
0: గురువులకు పూజ చేయటము,
1: వర్షిపింగ్ గురు,
0: వారిని అనేక విధంగా ప్రసన్నులు గావించటము,
1: వి ప్లీజ్ దెమ్,
0: వారికి ఏదో మంత్రోపదేశం చేసుకోవటము,
1: వి యాక్సెప్ట్ మంత్ర.
0: ఇది కాదు నిజమైన గురు పూర్ణిమ.
1: దిస్ ఇస్ నాట్ ట్రూ గురు పూర్ణిమ.
0: గురు
2: గురు
3: గురు అజ్ఞానము
2: గు ఇగ్నోరెన్స్
3: నిర్మూలం గావించటము
2: రిమూవల్ ఆఫ్ ఇగ్నోరెన్స్
3: అజ్ఞానము నిర్మూలం గావించటం గురు
2: ద వన్ హూ రిమూవ్స్ యువర్ ఇగ్నోరెన్స్ ఇస్ గురు
3: అనగా ఇంకా పూర్ణిమ గురు పూర్ణిమ
2: దెన్ పూర్ణిమ
3: పూర్ణిమ అనగా మనస్సు పరిపూర్ణ ఆనందంతో ఉండినప్పుడే దీనికి పూర్ణిమ అంటారు
2: పూర్ణిమ మీన్స్ ఫుల్ మూన్ ద మైండ్ ఇస్ ఫుల్ ఆఫ్ జాయ్
3: చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత మనసుకు చంద్రుడికి సన్ని సంబంధ బాంధవ్యం ఉంటుండాలి
2: దర్ ఇంటిమేట్ అసోసియేషన్ రిలేషన్షిప్ బిట్వీన్ మైండ్ అండ్ ద మూన్
3: అనగా ఏమిటి పరిపూర్ణ మనస్సు నందు ఏ దోషములు ఏ చీకటి ఏ అజ్ఞానము లేకుండా నిర్మూలమవుతుంది అది ఏ గురు పౌర్ణిమ యొక్క అంతరాత్మ
2: సిగ్నిఫికెన్స్ గురు పౌర్ణిమ ఈస్ ద మైండ్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ మిస్టేక్ ఎనీ డార్క్నెస్
3: ప్రాథమికమైనటువంటి గురువులు గురువులు కాదు
2: దర్ నాట్ ది వరల్డ్లీ గురు
3: గురువు అనేటువంటిది నీ హృదయమనందే ఉంటుండాలి
2: గురు ఈజ్ ఇన్ యువర్ హార్ట్
3: దేవుడనగా వేరు దేశమందురు లేడు దేవుడనగా తనదు దేహమందే
2: గాడ్ ఈజ్ నాట్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్ హీస్ ఇన్ యువర్ బాడీ
3: పాపం అనగా వేరు పరదేశము లేదు తాను చేయు పనులు తగిలియుండు
2: sin is not present in a foreign country
3: మన హృదయమునందే ఉంటున్నాయి
2: both are in our heart
3: కనుక మన హృదయాన్ని విశాలం గావించుకోవాలి
2: therefore we should expand our heart
3: మాలిన్యాన్ని కడిగి పెట్టాలి
2: we should cleanse the dirt
3: ఈ మనసును కడిగినటువంటి సమయమునందే
2: when we wash our mind
3: ee manasunandu madhavudu nivasistadu
2: then madhava dwells there
3: ee manasulo durbhavamulu praveshinchinappudu
2: when there are bad thoughts
3: madhavatvam anetundi akkada nivasinchadaniki veelu kaadu
2: divinity cannot stand there
3: alanti paristhiti yandu
2: and these circumstances
3: daivatvanni manam chakkaga manam chintinchali
2: we should think of god
3: దైవాన్ని మరవకూడదు
2: యూ షుడ్ నెవర్ ఫర్గెట్ గాడ్
3: మరచవలసినటువంటి లోకాన్ని
2: యూ హావ్ టు ఫర్గెట్ ద వరల్డ్
3: దైవాన్ని నిరంతరం కూడా నువ్వు చింతించాలి
2: యూ షుడ్ థింక్ ఆఫ్ గాడ్
3: దైవమే సర్వవిధమైనటువంటి రక్షకుడు
2: గాడ్ ఈస్ ప్రొటెక్టర్
3: దైవము తప్ప మరొకటి ఈ జగత్తులో కానరాదు
2: దేర్ ఇస్ నో వన్ ఎల్స్ అదర్ దెన్ గాడ్
3: పశ్చన్న పితాన పశ్చతి మూఢో మూఢో మూఢో దైవాన్ని చూడాలి దైవాన్ని చూడాలి అనుకుంటున్నావు
2: యూ సే దట్ యూ వాంట్ టు సీ గాడ్
3: చూస్తూనే ఉన్నావు కదా
2: యు ఆర్ సీయింగ్
3: భగవంతుడు సహస్ర రూపంతో కనిపిస్తున్నాడు
2: గాడ్ ఈజ్ ఇన్ వేరియస్ ఫార్మ్స్ హియర్
3: అన్ని రూపములు కూడా భగవంతునివే
2: ఆల్ ఫార్మ్స్ ఆర్ డివైన్
3: అన్ని పాదములు భగవంతునివే
2: ఆల్ ద ఫీట్ ఆర్ హిస్
3: అన్ని నేత్రములు భగవంతునివే
2: ఆల్ ఐస్ ఆర్ హిస్
3: హస్తములు భగవంతునివే
2: ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్
3: కనుకనే సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ ఈ విధంగా పురుష సూక్తం చెప్తూ వచ్చింది
2: దేర్ఫోర్ పురుష సూక్త డిక్లేర్స్ ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్ ఆల్ ఫీట్ ఆర్ హిస్ ఆల్ ఐస్ ఆర్ హిస్
3: కనుక నేను భగవంతుని చూస్తున్నామనేటువంటి అర్థాన్ని గుర్తించాలి
2: యు హావ్ టు నో ద మీనింగ్ వెన్ యు సే దట్ యు వాంట్ టు సీ గాడ్
3: ఈ రూపంలో భగవంతుని చూస్తున్నాం ఈ రూపంలో భగవంతుని చూస్తున్నాం
2: యు సీ గాడ్ ఇన్ దిస్ ఫామ్ యు సీ గాడ్ ఇన్ దట్ ఫామ్
3: రూపములు తనవే
2: ఆల్ ఫామ్స్ ఆర్ హిస్
3: అన్ని నామములు తనవే
2: ఆల్ నేమ్స్ ఆర్ హిస్
3: ఇంకా తనను ప్రత్యేకంగా చూచేది ఎక్కడ వెతికేది ఎక్కడ
2: దెన్ వేర్ కెన్ యు సర్చ్ ఫర్ హిమ్
3: కనుకనే భగవత్ అన్వేషణ అని చాలా మంది భావిస్తుంటారు
2: మెనీ థింక్ ఆఫ్ సర్చింగ్ ఫర్ గాడ్
3: భగవంతుడు సర్వత్రా ఉండినటువంటి వానికి అన్వేషించడం ఎందుకు
2: వెన్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్ వై డూ నీడ్ టు సర్చ్ హిమ్
3: నీవే భగవంతుడవు
2: యు ఆర్ గాడ్
3: నిన్ను నీవు వెతుకోగలుగుతున్నావా
2: ఆర్ యూ ఏబుల్ టు సర్చ్ యువర్
3: నిన్ను వెతుకునేటువంటి వాడు నీవు మూర్ఖుడే
2: ద వన్ హూ సర్చెస్ ఫర్ వన్స్ ఓన్
3: కాబట్టి భగవంతుని వెతికేటువంటి వాడు మూర్ఖుడనే చెప్పవచ్చు
2: సో ద వన్ హూ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ ఫూల్
3: సర్వము భగవంతుడే
2: ఎవ్రీథింగ్ ఈజ్ డివైన్
3: సర్వత పాణిపాదం తర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తి శిస్తతి ఏది చేసినా భగవంతుని యొక్క కర్మనే
2: వాట్ ఎవర్ యు డూ దట్స్ గాడ్స్ యాక్షన్
3: ఇట్టి పరిపూర్ణమైనటువంటి భావాన్ని మనము పెంచుకోవాలి
2: వీ షుడ్ హ్యావ్ దట్ టోటల్ ఫీలింగ్
3: అప్పుడే పూర్ణ మన పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణ ముదచ్చటి అది పూర్ణమే ఇది పూర్ణమే
2: దట్ ఈస్ ఫుల్ అండ్ దిస్ ఇస్ ఫుల్
3: రెండు పూర్ణమైనప్పుడు ఇంకా పూర్ణత్వాన్ని వెతికేది ఎక్కడ
2: వెన్ బోత్ ఆర్ ఫుల్ వేర్ డు యు నీడ్ టు సర్చ్ ఫర్ ఫుల్నెస్
3: అలాంటి విశాలమైనటువంటి మనసును మనం పెంచుకోవాలి
2: యూ షుడ్ హ్యావ్ దట్ బ్రాడ్ ఫీలింగ్
3: కానీ ఈనాటి మానవుడు సంకుచితమైన భావాల్లో జీవిస్తున్నాడు
2: బట్ మ్యాన్ ఇస్ స్పెండింగ్ టైమ్ ఇన్ ద నారో మైండెడ్నెస్
3: కేవలము ఒక విధంగా కుత్సితమైనటువంటి భావంతో ఉన్నాడు
2: ఈజ్ లీడింగ్ ఎ మీన్ లైఫ్
3: ఈ విశాలమైన మనసును పెంచుకోవాలి
2: యూ షుడ్ హ్యావ్ బ్రాడ్ మైండ్
3: రామకృష్ణ పరమహంసు దగ్గర కూడా కొందరు వెళ్లారు
2: సమ్ అప్రోచ్ రామకృష్ణ పరమహంస
3: స్వామి మీరు భగవంతుని చూచారా అతనితో మాట్లాడారా అతను దర్శనమిచ్చాడా అని ప్రశ్నించారు
2: సమ్ స్వామి హ్యావ్ యూ సీన్ గాడ్ డిడ్ యూ టాక్ టు హిమ్ డిడ్ యూ క్వశ్చన్ హిమ్
3: ఆయన నవ్వుతూ చూచాను మాట్లాడాను దర్శించాను మీతో నేను ఏ విధంగా మాట్లాడుతున్నానో భగవంతుడితో కూడా ఆ విధంగా మాట్లాడుతున్నాను
2: స్మైలింగ్ హీ సెడ్ yes I saw him I talked to him I questioned him and I also had his divine
3: మాట కనిపించడం లేదు
2: But I don't see him that way.
3: అప్పుడు చక్కని జవాబు చెప్పాడు రామకృష్ణుడు
2: రామకృష్ణ గేవ్ ప్రాంప్ట్ రిప్లై
3: ఓ పిచ్చివాడా
2: Madman.
3: నీవు ధనం కోసం ఏడుస్తున్నావు.
2: యూ క్రై ఫర్ మనీ.
3: భార్య కోసం ఏడుస్తున్నావు.
2: క్రై ఫర్ యువర్ వైఫ్.
3: పిల్లల కోసం ఏడుస్తున్నావు.
2: క్రై ఫర్ చిల్డ్రన్.
3: ఇంటి కోసం ఏడుస్తున్నావు.
2: క్రై యువర్ ఫ్యామిలీ.
3: పరిస్థితుల కోసం ఏడుస్తున్నావు.
2: యూ క్రై ఫర్ యువర్ రెప్యుటేషన్.
3: భగవంతుని కోసం ఏడుస్తున్నావా?
2: బట్ డూ యూ పైన్ ఫర్ గాడ్?
3: అలాంటప్పుడు నీకు భగవంతుడు ఏ రీతిగా కనిపిస్తాడు?
2: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ హౌ డు యు ఎక్స్పెక్ట్ టు సీ గాడ్?
3: భార్య పైన ఉన్నంత అభిమానం కూడా భగవంతుని పైన లేదే.
2: యూ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ అటాచ్మెంట్.
3: ఒక ధనం పైన ఉన్నటువంటి అభిమానం భగవంతుని పైన లేదే.
2: యూ హావ్ గాట్ ది లవ్ ఫర్ మనీ.
3: పదవుల పైన ఉన్నటువంటి అభిమానం భగవంతుని పైన లేదే.
2: లవ్ ఫర్ అథారిటీ.
3: భగవంతుడు ఏ విధంగా నీకు దర్శనమిస్తాడు?
2: దెన్ హౌ డు యు ఎక్స్పెక్ట్ టు సీ గాడ్?
3: పాసిబుల్ పోమన్నాడు.
2: హి సెడ్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ బట్ యు గో బ్యాక్.
3: నీకు సాధ్యం కాదన్నాడు.
2: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ హి సెడ్.
3: కనుకనే నీవు భగవంతుని కోసం నీవు ప్రార్థించు, భగవంతుని కోసం నీవు పరితపించు, భగవంతుని కోసం సర్వసంగా పరిత్యాగం చేయి.
2: దేర్ఫోర్ యు ప్రే టు గాడ్.
3: అప్పుడు
2: యు సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ ఫర్ గాడ్.
3: అంతేకాని గుడ్డి వానికి సూర్యుడు వచ్చి ఎదురుగా నిలిచినప్పటికీ వానికి అంధకారంగానే ఉంటుంటాడు.
2: ఫర్ ఎ బ్లైండ్ మ్యాన్ ఈవెన్ హిస్ సన్ ఈజ్ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ హి కెనాట్ సీ.
3: చూడలేడు.
2: హి కాంట్ సీ.
3: దీనికి ఒక చిన్న కథ ఉంటుండాలి. గుడ్డి వానికి బిడ్డ పుట్టండి.
2: ఎ బ్లైండ్ మ్యాన్ హ్యాడ్ హిస్ సన్.
3: బిడ్డలు పుట్టేదానికి గుడ్డివాడు కుంటివాడు అనేటువంటి ఏమి భేదం లేదు.
2: హ్యాండిక్యాప్ బ్లైండ్ మ్యాన్ డజంట్ మ్యాటర్.
3: బిడ్డ పుట్టింది.
2: Yes, yes, a daughter.
3: ఆ భార్య ఇంట్లో పనులు ఏదో చేసుకుంటూ ఉండినది.
2: The wife was attending to household work.
3: కానీ పుట్టిన బిడ్డను కూడా తనకు చూసేటువంటి ప్రాప్తి లేదు.
2: బట్ హీ కాంట్ సీ హిజ్ ఓన్ చైల్డ్.
3: ఆ భార్య ఏదో ఇంట్లో పని చేసుకుంటూ ఒక బాటిల్ తెచ్చి పెట్టింది గుడ్డివాడి దగ్గర.
2: వైఫ్ కెప్ట్ ఎ బాటిల్ బై ది సైడ్ ఆఫ్ ది చైల్డ్.
3: అబ్బాయి నిద్రపోతున్నాడు, లేచి అరిచేటప్పటికి ఈ పాలు అతనికి అందించండి అన్నాడు.
2: హి సెడ్ ది చైల్డ్ ఇస్ స్లీపింగ్ నౌ, విత్ ది చైల్డ్ క్రైస్ గివ్ హిమ్ దిస్ బాటిల్.
3: ఈ గుడ్డివాడికి పాలంటే ఏమిటి అన్నాడు.
2: దెన్ దిస్ బ్లైండ్ మ్యాన్ ఆస్క్డ్ వాట్ యు మీన్ బై మిల్క్.
3: పాలంటే తెల్లగా ఉంటుంది అన్నది.
2: అండ్ దెన్ వైఫ్ సెడ్ మిల్క్ ఇస్ వైట్.
3: చెరుపు అంటే ఏమిటి అన్నాడు.
2: దెన్ హి సెడ్ వాట్ యు మీన్ బై వైట్.
3: కొంగ మాదిరి ఉంటుంది అన్నాడు.
2: దెన్ హి సెడ్ ఇట్స్ లైక్ ఎ క్రేన్.
3: కొంగ అంటే ఎట్టుంటాది అన్నాడు.
2: దెన్ హౌ డస్ క్రేన్?
3: కొంగ అంటే ఇట్టుంటాది అన్నాడు.
2: దెన్ ఇట్ ఇస్ బెండ్.
3: ఆ చేయి పట్టుకొని చూచాడు గుడ్డివాడు.
2: అండ్ ద బ్లైండ్ మ్యాన్ టక్ ద హ్యాండ్.
3: ఇంత పెద్దదాన్ని పిల్లవాడి నోట్లో పోస్తే ఏమైపోతాడో అన్నాడు.
2: ఇఫ్ సచ్ ఎ బిగ్ థింగ్ ఈస్ టు బి పోర్డ్ ఇన్ ద మౌత్ ఆఫ్ ద చైల్డ్ వాట్ వుడ్ హ్యాపన్?
3: పాలంటే ఏమిటో తెలియనటువంటి వానికి ఇంకా ఈ విధమైన ఎన్ని వర్ణనలు చేస్తే వానికి అర్థమవుతుంది.
2: ద వన్ హూ డస్ నాట్ నో వాట్ మిల్క్ ఈస్ వాట్ ఇస్
3: భగవంతుడు ఏమో తెలియనటువంటి వానికి ఎన్ని చెప్పినా కానీ వానికి మూర్ఖత్వం వదలదు.
2: In spite of repeated teaching, he will never be free from all
3: pain. Bhagavantu ante anandamayudu, sachidanandamayudu.
2: God is of eternal bliss.
3: Nirantaram kudanu thanu anandamto undeetunti vaadu.
2: He is one of bliss, continuous bliss.
3: Athani rooparahitamainatunti vaadu.
2: He is formless.
3: Kaani talanchinappudu ee roopamaina thanu pondavachchu.
2: By his will he can assume any form.
3: అలాంటి తత్వం లోపల ఎట్టిది ఇట్టిది అట్టిదని ఎవరు చెప్పడానికి వీలు కాదు.
2: నన్ కెన్ డిసైడ్ అండ్ డిస్క్రైబ్ దిస్ వే ఆర్ దట్ వే.
3: కనుక దైవత్వాన్ని మనం చింతించాలి, అనుభవించాలి, ఆనందించాలి అనుకున్నప్పుడు నిర్మలమైనటువంటి హృదయాన్ని మనం పెంచుకోవాలి.
2: Therefore, in order to experience, enjoy divinity, దీనికంటే
3: మించినటువంటి సాధన మనొకటి లేదు.
2: There is no other greater spiritual pursuit.
3: ఒకానొక సమయం లోపల
2: at one time
3: రాధమ్మ కొంతమంది తన యొక్క చెలికత్తెలను తీసుకుని మధుర నుంచి బృందావనానికి పోతుండాలి పడవలో.
2: రాధ వాస్ ట్రావెలింగ్ ఫ్రమ్ మధుర టు బృందావన్ ఇన్ ఎ బోట్ అలాంగ్ విత్ హర్ అసోసియేట్స్.
3: తెల్లవారు లేచారు.
2: దే గాట్ అప్ నెక్స్ట్ మార్నింగ్.
3: ఆ గుంపంతా బోట్ లో పడవలో కూర్చున్నారు.
2: దే వర్ ఆల్ సీటెడ్ ఇన్ దట్ బోట్.
3: గొంతుల ప్రకారం ఒకరికొకరు
2: వన్ కెన్ డిసైడ్ అండ్ డిస్క్రైబ్ దిస్ వే ఆర్ దట్ వే.
3: కనుక దైవత్వాన్ని మనం చింతించాలి, అనుభవించాలి, ఆనందించాలి అనుకున్నప్పుడు నిర్మలమైనటువంటి హృదయాన్ని మనం పెంచుకోవాలి.
2: దేర్ ఫోర్ ఇన్ ఆల్

0: వారు లేచారు.
1: They got up next morning.
0: ఆ గుంపంతా బోట్ పడవలో కూర్చున్నారు.
1: They were all seated in that boat.
0: బోట్ల ప్రకారం ఒకరికొకరు దాన్ని నడుపుతూ పోతున్నారు.
1: They were driving it by turn.
0: ఎంతసేపు చేశారు పాపం డ్రైవింగ్.
1: They have driven it for long.
0: చేతులంతా నొప్పి వచ్చింది.
1: They had pain.
0: ఆ తెల్లవారింది.
1: It's morning.
0: తెల్లవారేటప్పటికి వాళ్ళు చూచారు.
1: దే వాచ్ ద రౌండ్.
0: తిరిగి మధుర రేవులోపల్లి మధుర వాళ్ళంతా వచ్చి నీళ్లు ముంచుకొని పోతున్నారు.
1: బట్ దే వర్ దేర్ ఇన్ దట్ వెరీ షోర్ ఆఫ్ మధుర. పీపుల్ కేమ్ దేర్ టు ఫెచ్ వాటర్.
0: దేవి చేశారు కానీ మధురలోనే ఉన్నారు వాళ్ళు ఇంకా.
1: దే హావ్ డ్రివెన్ రౌండ్ ద నైట్ బట్ స్టిల్ దే వర్ దేర్ ఇన్ మధుర.
0: ఏమిటా దీనికి కారణం అని చూసుకుంటే,
1: వెన్ దే వాంటెడ్ టు నో ద రీజన్,
0: దానికి ఆ పడవను ఒక కర్రకు గూటానికి కట్టి వేసింటారు లంకనమంటారు.
1: అండ్ దిస్ బోట్ ఈస్ టైడ్ అప్ విత్ ఎ రోప్ టు ద పోస్ట్ దేర్.
0: ఈ పోస్ట్ కు తగిలించినటువంటి దీన్ని విప్పలేదు వీళ్ళు పాపం.
1: దే డిడ్ నాట్ లూజ్ ఇట్. దే హావ్ నాట్ అన్టైడ్ ఇట్.
0: అది విప్పకుండా ఎంతసేపు డ్రైవ్ చేసినా గానీ ఉన్న చోటే ఉంటుంది.
1: సో లాంగ్ ఇట్ ఈస్ టైడ్ టు ద పోస్ట్ ఇట్ వుడ్ రిమైన్ వేర్ ఇట్ హస్ బీన్.
0: అదే విధంగానే ఈనాటి మనము ఎన్ని సాధనలు చేసినప్పటికీ, ఎన్ని జపములు చేసినప్పటికీ, ఎన్ని తపములు చేసినప్పటికీ, ఈ మనస్సు అనేటువంటి అభిమానంతో కట్టినటువంటి దీన్ని మనం విప్పటం లేదు.
1: సో లాంగ్ ద మైండ్ ఈస్ టైడ్ అప్ టు ద పోస్ట్ ఆఫ్ అటాచ్మెంట్. ఇన్ స్పైట్ ఆఫ్
0: వన్స్ విప్పినప్పుడే మనం చేరవలసిన స్థానానికి చేరిపోతుంటాం.
1: అండ్ వన్స్ వి అన్టైట్ ద రోప్ ఆఫ్ అటాచ్మెంట్ అండ్ పొజిటివ్ ఇన్స్టెంట్.
0: కానీ అటాచ్మెంట్ అంతా కూడా దీన్ని లంకన చేసి మనం పోవాలి ముందు కంటే ఎట్ట పోగలము.
1: విత్ దిస్ రోప్ ఆఫ్ అటాచ్మెంట్ హౌ కెన్ యూ మూవ్ ఫార్వర్డ్.
0: ఇది వీలు కాదు.
1: ఇట్ నాట్ పాసిబుల్.
0: కనుకనే మొట్టమొదట నకర్మణ న ప్రజయ ధనేన త్యాగేనేకి అమృతత్వ మానసం. త్యాగం కావాలి.
1: సాక్రిఫైస్ ఇస్ ఎసెన్షియల్.
0: ఈ అభిమానం అమకారములు క్రమక్రమేణా తగ్గించుకుంటూ రావాలి.
1: యు షుడ్ రిడ్యూస్ అటాచ్మెంట్ అండ్ పొజెసివ్నెస్.
0: అప్పుడే మన యొక్క భావము దైవత్వంలో లీనమవుతుంది.
1: దెన్ అవర్ ఫీలింగ్ విల్ మర్జ్ ఇన్ డివినిటీ.
0: ఇది మనము అన్ని విధాల బంధ విముక్తి గావించుకున్నప్పుడే పూర్ణమైన మనసు మనలో ఆవిర్భవిస్తుంది.
1: వెన్ యు ఆర్ రిలీజ్ దెన్ యుల్ ఎక్స్పీరియన్స్ ఫుల్ మైండ్.
0: చంద్రుని లోపల ఏ మచ్చ కూడా మనకు కనిపించదు.
1: ఇన్ ఫుల్ మూన్ దేర్ ఇస్ నో స్పాట్.
0: కనుకనే మన పూర్ణ హృదయమునందు మనసునందు కొను ఎలాంటి దోషములు మనకు కనిపించవు.
1: లైక్ వైజ్ ఇన్ ఎ ఫుల్ మైండ్ దేర్ విల్ నో మిస్టేక్.
0: ఈనాడు మనం దుఃఖములకు కష్టములకు గురి అవుతున్నామంటే ఎవరో కాదు దీనికి కారకులు.
1: వై డూ యూ సఫర్? వై ఆర్ మిజరీ? నోబడీ ఇస్ రెస్పాన్సిబుల్.
0: మన భావములే మనకి ఈ విధమైనటువంటి సఫర్ అందిస్తుండాలి.
1: అవర్ థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: మన యొక్క దోషములే మనకి ఈ కష్టములు అందిస్తుండాలి.
1: ఇట్స్ ఓన్లీ అవర్ మిస్టేక్ దట్ కాజెస్ ది సఫరింగ్. ఈ కష్టాన్ని
0: మనం చక్కగా గుర్తించాలి.
1: వై హావ్ టు నో దిస్ ట్రూత్.
0: ఎవరో వీరి వల్ల మాకు ఈ కష్టం కలిగింది, వారి వల్ల మాకు ఈ నిందలు వచ్చినాయి అని ఎవరినో నిమిత్త మాత్రంగా మనం పోషించరాదు.
1: వీ షుడ్ నాట్ బ్లేమ్ ఎనీబడీ దట్ వీ ఆర్ పుట్ టు సఫరింగ్ బై దిస్ పర్సన్ ఆర్ దట్ పర్సన్.
0: ఇదంతకీ నీవే మూల కారణము.
1: యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ బోత్.
0: ఈ సొసైటీలో మనం ఉండినంత వరకు కూడాను
1: సో లాంగ్ వేర్ ఇన్ సొసైటీ,
0: ఈ సొసైటీ నియమాలను మనం అనుసరిస్తూ రావాలి.
1: వీ హావ్ టు ఫాలో ద సోషల్ డిసిప్లిన్.
0: ఈ సొసైటీ అనేటువంటిది ఒక విధమైన వ్యాపారం వంటిది.
1: ద సొసైటీ ఇస్ ఎ సార్ట్ ఆఫ్ బిజినెస్.
0: ఒక గ్రామం లోపల ఒక వ్యాపారం ప్రారంభించారు.
1: ఇన్ ఎ విలేజ్ ఎ బిజినెస్
0: స్టార్ట్. అక్కడ
1: 10 మెంబర్స్ జాయిన్ హిమ్.
0: వాళ్ళందరూ కూడా ఈక్వల్ షేర్స్ అంతా వేసుకున్నారు.
1: దే హావ్ ఈక్వల్ షేర్.
0: ఈ వ్యాపారం చేస్తూ పోయారు.
1: They are doing business.
0: కానీ ఈ వ్యాపారంలో వచ్చిన లాభం కూడా ఈక్వల్ గానే ఉంటుండాలి.
1: సో ద ప్రాఫిట్ ఆల్సో షుడ్ బి ఈక్వల్.
0: నష్టం కూడా ఈక్వల్ గానే వస్తుంటారు.
1: ఆల్సో ద లాస్.
0: కనుకనే మనము ఈ సమాజం లోపల సర్వము కూడా మెంబర్స్.
1: Therefore in society all are members.
0: అందరూ మన భావములనేటువంటి పవిత్రమైనటువంటి దీంతో మనం అభివృద్ధి పరిచినప్పుడు మన చక్కని ప్రాఫిట్ మనకు వస్తుంది.
1: Therefore we should grow and develop sacred thoughts. You will get good profit.
0: అతను వచ్చిన ప్రాఫిట్ మనకు వస్తుంది సమానంగా.
1: యూ విల్ ఆల్సో హ్యావ్ ఈక్వల్ షేర్ షేర్
0: హోల్డర్స్.
1: యువర్ ఆల్ షేర్ హోల్డర్స్.
0: కనుకనే ప్రతి మానవుడు కూడా భగవత్ అనుగ్రహం అనేటువంటి బిజినెస్ లో అందరూ సమానమైన షేర్ హోల్డర్స్.
1: సో ఇన్ దిస్ బిజినెస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ ఆల్
0: తయారు కావాలి.
1: వీ షుడ్ బి షేర్ హోల్డర్.
0: ఎక్కడ?
1: Where?
0: అనుగ్రహం అనే బ్యాంక్ లో మనం తయారు కావాలి.
1: వీ షుడ్ బి షేర్ హోల్డర్స్ ఇన్ ద బ్యాంక్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
0: అప్పు లేకుండా బ్యాంక్ లో కావాల్సినంత ధనం ఉంటుండాలి.
1: దేర్ లాట్ ఆఫ్ మనీ ఇన్ ద బ్యాంక్.
0: కానీ ఎవరు దీన్ని ముట్టడానికి వీలు కాదు.
1: నో వన్ కెన్ టచ్.
0: యూ ఓన్లీ కేవలం ఒక గార్డియన్.
1: యు ఆర్ ఓన్లీ ఎ గార్డియన్.
0: ఈ గార్డియన్ అనేటువంటి వాడికి హక్కు ఉండదు.
1: యూ హావ్ నో రైట్.
0: ఏదైనా సహాయం చేయవచ్చు.
1: యు కెన్ హెల్ప్.
0: బ్యాంకులో చూడండి మీరు, క్యాషియర్ అనేటువంటి వాడు ఉంటాడు.
1: దేర్ ఇన్ ద బ్యాంక్ యూ సీ ద క్యాషియర్.
0: ఈ క్యాషియర్ చేతిలోనే బ్యాంక్ లో ఉన్న డబ్బంతా కూడా ఉంటుంటాయి.
1: ద క్యాషియర్ హ్యాస్ ఆన్ హ్యాండ్ ద క్యాష్.
0: కానీ ఇదంతా నా చేతిలో ఉంది కానీ ఒక నయా పైస కూడా ముట్టడానికి అధికారం లేదు.
1: బికాజ్ యూ హావ్ క్యాష్ ఆన్ హ్యాండ్ యూ కాంట్ టచ్ సింగిల్ నయా పైస.
0: ఎవరు వచ్చి చెక్ ఇస్తారో వాడికి మాత్రం క్యాష్ ఇస్తుంటాడు.
1: యూ కెన్ ఓన్లీ గివ్ ద క్యాష్ టు హూమ్ సో ఎవర్
0: అనుగ్రహం అనేటువంటి బ్యాంక్ లోపల.
1: ఇన్ ద బ్యాంక్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
0: భగవంతునికి ఈ డబ్బుతో ఏమాత్రమూ పని లేదు.
1: గాడ్ హాస్ గాట్ నథింగ్ టు డూ విత్ మనీ.
0: ఈ డబ్బులు ఈ వ్యవహారం భగవంతునికి కానే కాదు.
1: ఇట్ నాట్ గాడ్స్ బిజినెస్.
0: అయితే నీవు ఆ సాధనా ఫలితం అనేటువంటి చెక్ ఇచ్చినప్పుడు ఈ అనుగ్రహం అనేటువంటి క్యాష్ మీకు అందిస్తుంది.
1: Therefore, when you issue the check of

0: ఆ స్పిరిచువల్ ప్రాక్టీస్ యూ గెట్ ది క్యాష్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
1: ఇక్కడ బ్యాంకు యొక్క సిస్టమ్ లో మూడు రకంగా ఉంటుంటాయి.
0: ఇన్ బ్యాంక్ సిస్టమ్ దర్ ఆర్ త్రీ టైప్స్.
1: ధనము కావాలనుకుంటే
0: వెన్ యూ వాంట్ మనీ,
1: నువ్వు ముందుగా ఏదైనా సంపాదించిన ధనమును అక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ చేయించుకోవచ్చు.
0: ద మనీ యూ హ్యావ్ యూ షుడ్ డిపాజిట్ దేర్.
1: అప్పుడే తిరిగి నీ డబ్బును నువ్వు తీసుకోవడానికి అధికారం వస్తుంది.
0: లేటర్ యూ కెన్ విత్ డ్రా.
1: ఒకవేళ నీవు సంపాదించిన ధనము బ్యాంకులో కట్టకుండా ఉండినప్పుడు,
0: సపోజ్ దేర్ ఇస్ నో మనీ టు
1: క్రెడిట్ అడుగుతావు,
0: యూ వాంట్ లోన్,
1: అప్పుడు స్థిరాస్తిని దాంట్లో తాకట్టు పెట్టి నీవు అప్పు తీసుకోవచ్చు.
0: దెన్ యూ కెన్ మార్ట్గేజ్ యువర్ పర్మనెంట్ అసెట్స్ అండ్ గెట్ మనీ.
1: ఇంకా అది లేకుండా పోయినప్పుడు
0: దట్స్ నాట్ దేర్,
1: నీకు డబ్బు కావాల్సి వస్తుంది.
0: ఇఫ్ యూ నీడ్ మనీ,
1: ఒక శ్రీమంతుని గ్యారంటీ గా తీసుకుని పోయి అతని ద్వారా నీవు అప్పు తీసుకోవచ్చు.
0: ఏ రిచ్ మ్యాన్ కెన్ బి యువర్ గ్యారంటర్ అండ్ యూ కెన్ రిసీవ్ మనీ.
1: ఈ మూడు మార్గాల లోపల ఇది ఆధ్యాత్మికము అన్నారు.
0: దిస్ ఇస్ స్పిరిచువాలిటీ.
1: పూర్వజన్మంలో నీవు సంపాదించినటువంటి పుణ్యమును భగవత్ అనుగ్రహమైనటువంటి బ్యాంకు లో కట్టినప్పుడు ఎప్పుడంటే అప్పుడు నీవు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని తీసుకోవచ్చు.
0: ఆల్ ద మెరిట్ అండ్ ద గుడ్ డీడ్స్ ఆఫ్ ద పాస్ట్ ఆర్ డిపాజిటెడ్ in the bank of God, in the present also you can withdraw.
1: Inka rendavadi emtante ee sthirasthini taakattu betti nu teeskovachunu.
0: Second, you can mortgage your permanent asset.
1: Sthirasthini entante emiti,
0: what is that permanent asset?
1: Nee purum chesinatundi punya phalame sthirasthi.
0: It's all the good you have done in the past.
1: Inka గ్యారంటీ ఎవరైనా ఉండాలి కదా.
0: దెన్ ష్యూరిటీ గ్యారంటీ.
1: ఎవరంటే వారు చిన్న చిన్న వారు గ్యారంటీ తీసుకుంటే వాళ్ళు బ్యాంక్ వాళ్ళు అప్పు ఇవ్వరు.
0: యూ కెనాట్ టేక్ ఎనీ పర్సన్ యాజ్ అ గ్యారంటర్.
1: కానీ గొప్ప వాడే తీసుకుని పోయి చూపించాలి.
0: యూ షుడ్ బ్రింగ్
1: వాడు గ్యారంటీ ఇచ్చేటువంటి వాడే గురువు.
0: ద ష్యూరిటీ ఇస్ గురు హియర్.
1: ఆ గురువు యొక్క గ్యారంటీతోనే మీకు అనుగ్రహం అనేటువంటి ధనం అందిస్తుంటాడు.
0: బికాస్ గురు ఇస్ గ్యారంటర్ యూ కెన్ హ్యావ్ ద క్యాష్ ఆఫ్ గాడ్.
1: అంటే ఎవరు?
0: అండ్ హూ ఇస్ గురు?
1: అది అజ్ఞానరహితమైనటువంటి యొక్క దివ్యత్వమే గురుజీ.
0: ద డివినిటీ దట్ డిస్పెల్స్ ద డార్క్నెస్
1: తీసుకునియే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పర బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఎవరు ఈ గురువు?
0: హూ ఇస్ గురు?
1: ఎవరో ఒక మంత్రోపదేశం చేసిన వాడు కాదు.
0: నాట్ ద వన్ హూ టీచర్స్ మంత్ర.
1: గురు బ్రహ్మ, ఆ పరమాత్ముడే గురువు.
0: గాడ్ ఈస్ గురు.
1: గురు విష్ణు, ఆ విష్ణువే గురువు.
0: దట్ విష్ణు ఇస్ గురు.
1: గురు దేవో మహేశ్వర, ఆ ఈశ్వరుడే గురువు.
0: ఈశ్వర ఇస్ గురు.
1: అనగా ఏంటి? సర్వము నీవే అనేటువంటి దీంట్లో ఆ గురుత్వాన్ని మనం పొందాలి.
0: వీ షుడ్ హ్యావ్ ద కాన్సెప్ట్ దట్ గురు ఇస్ ఎవ్రీథింగ్.
1: ఈ ఏకత్వాన్ని మనం అనుభవించినప్పుడే అజ్ఞానం అనేటువంటిది నిర్మూలం అయిపోతుంది.
0: వెన్ యూ ఎక్స్పీరియన్స్ దట్ వన్నెస్ యూ విల్ బి అవే ఫ్రమ్ దిస్ ఇగ్నోరెన్స్.
1: కనుక మన అజ్ఞానం నిర్మూలం కావటమే గురువు అనే పదమునకు అర్థము.
0: ద రిమూవల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఈస్ ద వెరీ మీనింగ్ ఆఫ్ ద వర్డ్.
1: పవిత్రమైనటువంటి అర్థాన్ని ఈనాడు విస్మరించి
0: we have forgotten the sacred meaning.
1: ఆదాయ వస్త్రాన్ని చూసినప్పటికీ పరిగెత్తిపోతుంటారు.
0: వీ రన్ ఆఫ్టర్ ది ఆఫర్ రోడ్.
1: ఏదో 10 రూపాయలు ఒక చేతిలో పెడితే
0: ఇఫ్ యూ జస్ట్ గివ్ 10 రూపీస్
1: చెవులో ఒక మంత్రం చెప్తాడు.
0: హీ విల్ విస్పర్ ఇన్ యువర్ ఇయర్.
1: చెవులో మంత్రము.
0: క్యాష్ ఆన్ హ్యాండ్ అండ్ విస్పరింగ్ ఇన్ యువర్ ఇయర్.
1: ఇది కాదు గురుత్వానికి సరైన అర్థము.
0: దిస్ ఇస్ నాట్ ద మీనింగ్ ఆఫ్ ఎ గురు.
1: దైవాన్ని నీ హృదయంలో ప్రతిష్ఠింప చేసుకోవాలి.
0: ఇన్స్టాల్ గాడ్ ఇన్ యువర్ హార్ట్.
1: ఆ కాన్షియస్ నుంచి వచ్చేటువంటి ఒక వైబ్రేషన్ నీవు అనుసరించాలి.
0: యూ షుడ్ ఫాలో ద వైబ్రేషన్ దట్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ కాన్షియస్.
1: వైబ్రేషన్ నుంచి నీవు రేడియేషన్ లో పోయి చేరుకోవాలి.
0: అవుట్ ఆఫ్ ది వైబ్రేషన్ యూ రీచ్ రేడియేషన్.
1: పరబ్రహ్మతత్వం జ్ఞానం అన్నాడు.
0: దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ పరబ్రహ్మ ద విజ్డమ్.
1: ఆ జ్ఞానమే భగవత్ స్వరూపము.
0: దట్ విజ్డమ్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: ఆ జ్ఞానము ఎట్టి రూపంలో లేదు.
0: విజ్డమ్ హాస్ నో ఫార్మ్.
1: అది ఏ ప్రజ్ఞానం బ్రహ్మ అనేది వేదం.
0: ద వేద కాల్డ్ ఇట్ ప్రజ్ఞాన.
1: ప్రజ్ఞానం అనగా ఏంటి?
0: వాట్ ఈస్ ప్రజ్ఞాన?
1: ఒక సమయంలో ఉంది, మరొక సమయంలో చెరిపోవటం కాదు.
0: ప్రజ్ఞాన ఇస్ నాట్ ద వన్ దట్ ఎగ్జిస్ట్ అండ్ అబ్సెంట్లీ.
1: ఇది ఒక టవల్, ఇది ఒక జ్ఞానమే.
0: ఇస్ ద టవల్ దట్ నాలెడ్జ్.
1: ఇది ఒక స్పీకర్, ఇది ఒక జ్ఞానమే.
0: ఇస్ ద స్పీకర్ నాలెడ్జ్.
1: టమ్లర్, ఇది ఒక జ్ఞానమే.
0: టమ్లర్.
1: ఇదంతా ప్రాప్తమైన పదార్థ జ్ఞానము.
0: దిస్ ఆల్ ద వరల్డ్లీ ఆబ్జెక్టివ్ మ్యాటర్.
1: ఇది కాదు నిజమైన జ్ఞానము.
0: దిస్ నాట్ ద ట్రూ నాలెడ్జ్.
1: పదార్థ జ్ఞానము.
0: ఇట్ ఇస్ ద స్పిరిచువల్ నాలెడ్జ్.
1: పదార్థ జ్ఞానంలో ఎప్పుడు కూడా రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఉంటుంటాయి.
0: దిస్ వరల్డ్లీ నాలెడ్జ్ ఇస్ ఫుల్ ఆఫ్ రియాక్షన్, రిఫ్లెక్షన్ అండ్ రీసౌండ్.
1: ఒక చిన్న ఉదాహరణము.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఇప్పుడు నేను ఈ టేబుల్ కొట్టాను బాగా గట్టి.
0: సపోజ్ యు హావ్ థంప్ దిస్ టేబుల్.
1: కానీ నేను టేబుల్ ను కొట్టాను అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు.
0: యు సే దట్ యు బీటెన్ ది టేబుల్.
1: కాదు కాదు, టేబుల్ కూడా నిన్ను కొట్టింది.
0: ద టేబుల్ ఆల్సో హస్ బీటెన్ యు ఇన్ టర్న్.
1: ఇది రియాక్షన్.
0: దిస్ ఇస్ రియాక్షన్.
1: కొట్టావు అనుకుంటున్నావు.
0: యు హావ్ థంప్ ఇట్ అండ్ యు కిల్ ద థింగ్.
1: దెబ్బ తగిలింది.
0: యు ఆర్ ఆల్సో హర్ట్.
1: నీవు టేబుల్ ను కొట్టడమే కాదు, టేబుల్ కూడా నిన్ను కొట్టింది.
0: యు హావ్ నాట్ ఓన్లీ బీటెన్ ద, యు ఆర్ ఆల్సో బీటెన్ బై ది టేబుల్. This
1: rebound, reflection, reaction ఉండేటువంటి పదార్థం.
0: The worldly knowledge will have reaction, reflection,
1: resound. దైవం అనేటువంటి జ్ఞానము దీనికి ఏ మాత్రం కూడా రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ లేదు.
0: But the spiritual knowledge has none of these.
1: కాలము, స్థానము, భేదం అనేటువంటి దీనికి లేవు.
0: It has no considerations of time and space.
1: కనుకనే దీనిని ప్రజ్ఞానం అనేది చెప్పడానికి constant integrated awareness అన్నారు.
0: So prajnana is constant integrated awareness.
1: ఏ మాత్రము మార్పు చెందినటువంటిది.
0: It is changeless.
1: అది ఏ బ్రహ్మ.
0: That is Brahma.
1: అట్టి బ్రహ్మతత్వాన్ని మనం కనుక్కోవాలంటే
0: to know such Brahma.
1: మనసు చక్కని శుద్ధమైన అద్దంగా పెట్టుకోవాలి.
0: మైండ్ షుడ్ బి క్లీన్ లైక్ ఎ మిర్రర్.
1: ఈ అద్దంలో ఏ కొంచెం డస్ట్ తగిలినప్పటికి తక్షణమే దాన్ని సుట్ చేస్తూ రావాలి.
0: ఇఫ్ దేర్ స్లైటెస్ట్ ద డస్ట్ ఇన్ ద మిర్రర్ యు హావ్ టు వైప్ ఇట్ ఆఫ్.
1: ఈ అద్దంలో ప్రవేశించిన తక్షణమే
0: ద మూమెంట్ బ్యాడ్ థాట్స్
1: అనేటువంటి ఇది బటన్ తీసుకో.
0: You take the towel of love.
1: Sadhana itvanti jalamlo munchu.
0: Put it there in the water of sincerity.
1: Hriyam anetvanti yokka paddamlo danni pavitram gavinchu.
0: Then wipe it the mirror
1: in your jnanamu.
0: This is wisdom.
1: ఇలాంటి పవిత్రమైన జ్ఞానము ప్రతి వ్యక్తి అందు ఉంటున్నది.
0: దట్ సీక్రెట్ విజ్డమ్ ఇస్ ఇన్ ఎవ్రీవన్.
1: దీన్ని గ్రంథముతో చదివితే వచ్చేటువంటిది కాదు.
0: యు కాన్ నో త్రూ టెక్స్ట్.
1: గురువు బోధంతో లభ్యమయ్యేటువంటిది కాదు.
0: టు బి టాట్ బై టీచర్.
1: తనకు తానే దాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి.
0: వన్ హ్యాస్ టు క్లెన్స్ వన్స్ ఓన్ సెల్ఫ్.
1: అలాంటి దివ్యమైన భవ్యమైన యొక్క తత్వాన్ని మనం తెలుసుకోవడానికి తగినటువంటి కృషిగా ఉంటుండాలి.
0: యూ హావ్ టు మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో దిస్ నావెల్ యునిక్ డివైన్ నాలెడ్జ్.
1: గురు పూర్ణం అనగా ఏమి? మనసును పవిత్రమైన రీతిగా పూర్ణమైనటువంటి రీతిగా మనం పెంచుకోవాలి.
0: గురు పూర్ణిమ మీన్స్ వీ హావ్ టు డెవలప్ అవర్ మైండ్స్ సో యాస్ టు మేక్
1: మన మనసులో ఉన్నటువంటి మాలిన్యాన్ని పరిశుద్ధం గావించుకోవాలి.
0: వీ హావ్ టు క్లీన్ ద డర్ట్ దేర్.
1: కేవలం భగవంతుని వర్ణించినంత మాత్రమే ప్రయోజనం లేదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ ఎక్స్టోల్ గాడ్.
1: భగవంతుని ప్రేమించాలి.
0: యూ హావ్ టు లవ్ గాడ్.
1: ప్రేమించడం గొప్పతనం కాదు.
0: Not merely enough.
1: ప్రేమికులు కాకూడదు.
0: యూ షుడ్ నాట్ బి లవర్.
1: ప్రేమనే కావాలి.
0: యూ షుడ్ నాట్ బి లవర్, యూ షుడ్ బి లవ్.
1: ప్రేమించేటువంటి వాడు ఒకరినో ఇద్దరునో ప్రేమిస్తాడు.
0: ఏ లవర్ మే లవ్ వన్ ఆర్ టూ.
1: కానీ ప్రేమనే నీవైతే జగత్తునే ప్రేమించచ్చు.
0: ఇఫ్ యు ఆర్ లవ్ యూ కెన్ లవ్ ద హోల్ వరల్డ్.
1: కనుక నేను ప్రతి పర్యాయం కూడాను
0: ఎవ్రీ టైమ్
1: ప్రేమ స్వరూపులారా అంటుంటాను. అందరూ ప్రేమనే.
0: భగవాన్ అడ్రెసెస్ యూ యాజ్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: అందరూ ప్రేమ అయినప్పుడు జగత్తునే ప్రేమించవచ్చు.
0: వెన్ యూ ఆర్ లవ్ యూ కెన్ లవ్ ది యూనివర్స్.
1: కానీ ఒక లవ్ అవర్ అనుకుంటే ఒకరిని ఇద్దరు లవ్ చేయొచ్చు.
0: బట్ ఇఫ్ యూ ఆర్ మియర్ ఏ లవర్ యూ కెన్ లవ్ వన్ ఆర్ టూ.
1: నారో మైండ్.
0: దిస్ ఇస్ నారో మైండ్.
1: సంకుచితమైన భావమే.
0: ఇట్స్ నారో ఫీలింగ్.
1: పూర్ణ భావం కానే కాదు.
0: ఇట్స్ నాట్ ఎ కంప్లీట్ ఫీలింగ్.
1: హృదయం అంతా కూడా ప్రేమతో నింపుకోవాలి.
0: సో ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్.
1: ఇది నిజమైనటువంటి యొక్క పూర్ణిమ యొక్క ప్రధానమైనటువంటి అంతరార్థం.
0: దిస్ ఇస్ ది మెయిన్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ గురు పూర్ణిమ.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శాంతి నీ లోపల ఉన్నది కానీ బయట లేదు.
1: పీస్ ఇస్ విదిన్ నాట్ అవుట్ సైడ్.
0: అవుట్ సైడ్ నో పీస్, ఓన్లీ పీసెస్.

0: Don't let this element of Dakshinagni creep in. We don't let this Gadha Patya creep in. We concentrate on this Avaha Agni for the sake.
1: ఈ యజుర్వేదంలో రెండు విధములైనటువంటి యొక్క పద్ధతులు ఉంటున్నాయి.
0: Then there are two steps in this methodology.
1: వీటిని సాంప్రదాయములు అని చెప్తూ వచ్చారు.
0: Now these two have been called సాంప్రదాయాలు.
1: బ్రహ్మ సాంప్రదాయమని ఒకటి, ఆదిత్య సాంప్రదాయమని రెండవది.
0: The first is the Brahma Sampradaya and the second is the Aditya Sampradaya.
1: Brahma Sampradaya anetundi Krishna Yajurveda.
0: The first one, Brahma Sampradaya, is Krishna Yajurveda.
1: Aditya Sampradaya means Shukla Yajurveda.
0: The second one, Aditya Sampradaya, is Shukla Yajurveda.
1: Indulo ee Yajurvedam nandu Dhanurvedam anetundi oka upavedamuga untundali.
0: As a subunit of the Yajurveda, we have the Dhanurveda.
1: ఈ Dhanurveda మనకు నాలుగు విధములుగా భావిస్తూ వచ్చారు.
0: And the Dhanurveda in

0: Mukta Muktaka.
1: And the fourth,
0: Mantra Muktaka. ఇందులో బ్రహ్మాస్త్రము, విష్ణాస్త్రము, ఆగ్నేయాస్త్రము, ఈ అస్త్రముల యొక్క నిర్మాణ నిర్మాణ నిమిత్తమై ఏర్పడినటువంటి.
1: Why has such demarcation taken place? It's taking place because of weapons which are very powerful, the Brahmastra, Vishnastra, and
0: కలుపుని బ్రహ్మాస్త్రము, విష్ణాస్త్రము, రాష్ట్రాస్త్రము, ఇంకా ఆగ్నేయాస్త్రము, ఈ నాలుగు అస్త్రముల నిమిత్తమై ముక్తక, అముక్తక, ముక్తాముక్తక, మంత్రముక్తకము అని పేరు పెట్టి వచ్చారు.
1: దీస్ ఫోర్ పవర్ఫుల్ వెపన్స్, ది బ్రహ్మాస్త్ర, ది విష్ణాస్త్ర, పశుపదాస్త్ర అండ్ అగ్నేయాస్త్ర, హ్యావ్ దీస్ ఫోర్ నేమ్స్ ముక్త.
0: అయితే దురదృష్టవశాత్తు వీటిని ఆచరించి దీని అనుభవంలో తెచ్చుకునేటువంటి వారు లేకపోవటం చేత ఇవి నశించిపోయింది.
1: ముక్త అముక్త ముక్తాముక్తక అండ్ మంత్ర. But unfortunately, because there is nobody around who can realize and understand these, they have gone into oblivion.
0: Kanka, ee vedana nundi kodanu aneka shakalu manam kolipoyinu.
1: So what the result has been, that they have lost track, they have lost the position of many such valuable lessons.
0: Undinatuvanti okati rendu shakalu ante inta ghananainatuvanti aatmani మనం అనుభవిస్తుండగా ఇంకా గతించుకునేటువంటి యొక్క శాఖలలో ఎంత పవిత్రమైనటువంటి శక్తి ఉందో చెప్తుందో అది ఎవరు కూడా మేము అర్థం చేసుకోలేదు.
1: ఓ ఫ్యూ పోర్షన్స్ ఆఫ్ ద వేదాస్ హావ్ కమ్ డౌన్ టు us, ఆర్ సో రిచ్ అండ్ సో ఫుల్ ఆఫ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. యూ కెన్ ఇమాజిన్ వాట్ వీ హావ్ లాస్ట్ ఇన్ ద కోర్స్ ఆఫ్ లూజింగ్ సో మెనీ బ్రాంచెస్ ఆఫ్ దీస్ వేదాస్.
0: ఈ యజ్ఞంలో అర్థం చేసేటువంటిది పాలు, పెరుగు.
1: What we offer in the yajna is milk, curd,
0: neyi,
1: ghee,
0: somarasam, vata, anekvaita,
1: and vopa.
0: వప ఇందులో వప అనేటువంటి పదార్థము అతి ప్రధానమైనటువంటిది.
1: ఆఫ్ దీస్ ఫైవ్ దిస్ వప ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్.
0: ఈ వప అనగా
1: వాట్ ఇస్ దిస్ వప?
0: దీనిని కొంతమంది విప్రులు దాస్తి సంబంధమైనటువంటి ఆత్మలుగా నిరూపించి దానిని ఈ అద్భుతము రాణించడానికి పూనుకుంటూ వచ్చారు.
1: There have been quite a few who, in the knowledge of what the Rupa means, came forward to make a sacrifice of it.
0: And ye vidanga teesukuntu vacharante oka anaga chinna meka pilla gundakaya yokka bhagamunandu konta charmamunu kattarinchi aa charmamunu homamulo veyatame opaga bhavistu vacharu.
1: This interpretation has been given to this Rupa. It has been identified with the portion of the skin near the heart of a small goat, and that is what has to be sacrificed. This was interpretation given by one
0: set.
1: But this is not the true meaning of this word.
0: Neka pinna anaga, pinna anaga amayakattu.
1: Now what we have to understand here is, when we talk of a goat which is
0: clearly

హరి హరి హరి హరి హరి అనరే ఆత్మారాముని మదిగనరే శివ శివ శివ శివ శివ అనరే శివకే సబులు సమమనరే శివ శివ శివ శివ శివ అనరే

0: You were listening to a musical presentation by devotees from Visakhapatnam.
1: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
2: Divine Droplet, a small excerpt of a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba. What is the importance of food that we partake? Let's listen to what Swami has to say on this topic from a small clip of his divine discourse delivered on 21st November 1988.
3: కనుక కోరికలు ఏ విధంగా తగ్గించుకోవాలి? హౌ టు రిడ్యూస్ డిజైర్స్? నీకు ఎంత అవసరమో అంత భోజనాన్ని నీవు భోజించు.
4: పార్టేక్ ఫుడ్ టు ది ఎక్స్టెంట్ దట్ ఇట్ ఇస్ నెసెసరీ.
3: అనవసరంగా నీవు ఆశ కొలిచి దండిగా వడ్డించుకుని వ్యక్తం చేయటము, ఇది చాలా దోషంగా ఉంటుంది.
4: అలౌ ఫుడ్ టు బి సర్వ్డ్ మచ్ మోర్ దాన్ వాట్ యు నీడ్ అండ్ వేస్ట్ ఇట్.
3: ఆ అన్నం ఇంకొక వ్యక్తికైనా పెట్టి ఆ పొట్టలు నింపి వాడిని సంతృప్తి పరచవచ్చు.
4: ఇఫ్ యూ కెన్ యూజ్ దట్ ఎక్సెసివ్ ఫుడ్ ఫర్ ఫిల్లింగ్ వన్ మోర్ స్టమక్, ఇట్ ఈస్ వర్త్ ఇట్.
3: కనుకనే మొట్టమొదటి, డోంట్ వేస్ట్ ఫుడ్. నీవు ఆహారం ఏమాత్రం కూడా వ్యర్థం చేయకూడదని దీనికి ప్రధానమైన సూత్రంగా తీసుకున్నారు.
4: దట్ ఈస్ వై ది ఫస్ట్ డిక్టమ్ వాజ్ దట్ డోంట్ వేస్ట్ ఫుడ్.
3: అన్నం బ్రహ్మ, ప్రాణం బ్రహ్మ. అన్నం నుండి మానవుడు ఉద్భవిస్తున్నాడు.
4: ఫుడ్ ఈజ్ డిస్క్రైబ్డ్ అస్ బ్రహ్మ.
3: మానవుని యొక్క జీవితమునకు కానీ, మానవుని యొక్క దేహమునకు కానీ, మానవుని యొక్క మనస్తత్వమునకు కానీ అన్నమే ప్రమాణము, అన్నమే ప్రధానము.
4: ఫర్ మ్యాన్స్ లైఫ్, ఫర్ మ్యాన్స్ బాడీ అండ్ ఫర్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఇట్ ఈస్ ఫుడ్ విచ్ ఈస్
3: మానవుడు భుజించినటువంటి ఆహారంను పురస్కరించుకుని,
4: ఇట్ ఈస్ ద ఫుడ్ విచ్ మ్యాన్ హెస్ ఫార్ టేక్.
3: స్థూలమైనటువంటి ఆహారము మనం కాపోతుండాలి.
4: ది గ్రాస్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫుడ్ ఈస్
3: సూక్ష్మైన ఆహారము ఈ రక్తంగా మారుతుండాలి.
4: The subtle aspect of the food becomes blood.
3: అతి సూక్ష్మమైనటువంటి ఆహారం మనసుగా రూపొందుతుండాలి.
4: ది సట్లెస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఫుడ్ బికమ్స్ మ్యాన్స్ మైండ్.
3: ఎట్టి ఆహారము అట్టి మనస్సు.
4: మైండ్ దేర్ఫోర్
3: డిపెండ్ మన ఎందు దానవృత్తులుగా మనం అభివృద్ధి కావడానికి మన ఆహారమే మూల కారణం.
4: ఫర్ ది డెమోనిక్ ఫీలింగ్స్ విచ్ యూ కమ్ అక్రాస్ దీస్ డేస్ ఇట్ ఈస్ ది ఫుడ్.
3: దయాన్యము, ప్రేమ, సహనము అనేటువంటిది లేకుండా కేవలము ద్వేషము, అసూయ, రాగము ఇలాంటి యొక్క దుర్గుణముల చేత మనము అభివృద్ధి పొందుతున్నాం.
4: వుడ్ నాట్ హావ్ పేషెన్స్, పర్సివరెన్స్, లవ్, కంపాషన్.
3: వీఆర్ ఓన్లీ ఆహారమే మూల కారణము.
4: ఫర్ ఆల్ దిస్ ఇట్ ఈస్ ఫుడ్ విచ్ ఇస్ బేసిక్కలీ రెస్పాన్సిబుల్ అండ్ ఇన్కమ్.
3: ఆహారము అతి సూక్ష్మమైనటువంటిది గాను, అతి శుద్ధమైనటువంటిది గాను, అది పవిత్రమైనటువంటిది గాను, సాత్వికమైనటువంటిది గాను ఉంటుండాలి.
4: దేర్ఫోర్ ఫుడ్ మస్ట్ బి ప్యూర్, సేక్రెడ్.
3: అట్టి ఆహారం చేతనే మానవ రూపం కూడా ఏర్పడుతుంటుండాలి.
4: మ్యాన్ ఆల్సో గెట్స్ హిస్ ఫామ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఫుడ్.
3: మనం త్రాగేటువంటి యొక్క జలమే స్థూలమైనటువంటిది ఒక విధంగా మూత్రంగా పోతుండాలి.
4: ది వాటర్ విచ్ యూ టేక్ ది గ్రాస్
3: సూక్ష్మమైనటువంటి ప్రాణంగా రూపొందుతుండాలి.
4: ది సటిల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ బికమ్స్ అవర్ లైఫ్ ఫోర్స్, ప్రాణ.
3: కనుక జలము, ఆహారము ఈ రెండింటి యొక్క తత్వం చేతనే మానవ యొక్క జీవితము దివ్యత్వాన్ని అందుకోవడానికి వీలవుతుంది.
4: మ్యాన్ కెన్ డెవలప్ డివినిటీ ఇన్ హిమ్
3: బై అన్నం బ్రహ్మ అన్నారు.
4: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇట్ ఇస్ సెడ్ ఫుడ్.
3: నీవు అన్నాన్ని వ్యర్థం చేస్తే నీవు దైవత్వాన్ని వ్యర్థం చేసిన వాడు అవుతావు.
4: ఇఫ్ యూ వేస్ట్ ఫుడ్ యూ వుడ్ హావ్ వేస్టెడ్ డివినిటీ.
3: కనుకనే సాధ్యమైనంత వరకు సాత్విక ఆహారంగా ఎంత అవసరమో అంతవరకు నీ భుజించి మిగిలినటువంటిది ఎవరికైనా పరోపకారం చేయి.
4: దేర్ఫోర్ టేక్ ఫుడ్ టు ది ఎక్స్టెంట్ దట్ యు నీడ్ ఇట్. ఎనీ ఎక్సెస్ ఆఫ్ ఫుడ్ కుడ్ బి గివెన్ యాజ్ ఆప్షన్.
2: సాయిరామ్, యు జస్ట్ హర్డ్ ఎ డివైన్ డ్రాప్లెట్, ఎ స్మాల్ ఎక్సెప్ట్ ఆఫ్ ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై Bhagwan Sri Satya Sai Baba. In this clip, Swami said that the food partaken by an individual is responsible for all kinds of good and bad feelings, and hence it should be pure and sacred. This audio clip has been taken from the discourse delivered by Bhagwan on 21st November 1988. Thank you and Sai Ram.

0: ஆத்மனுடைய விலையும் அனாதியுண்டி ஆத்மனுடைய விலையும் அனாதியுண்டி
1: He has no birth, he has no death. He is a permanent, lasting entity. He has no beginning, he has no intermediate stages, and he is ancient. He cannot be born, he is not born. There is no question of his being nourished and sustained, nor is there a question of his being killed or put an end to. It is he who takes the form of the Atma and is present right from the beginnings of time.
0: Famous of his life.
1: Embodiment of love.
0: Tell our legendary mother, Yavari Nota Vinnaru, happy birthday, happy birthday.
1: Right from this morning, whosoever has come across has heard only these words, happy birthday, happy birthday. What is the inner meaning of this?
0: అర్థమును గుర్తించి ఈ పదములు ఉచ్చరిస్తున్నారా లేక ఏదో ఒక విధమైనటువంటి లౌకిక వ్యవహారమును పురస్కరించుకుని ఈ పదములను అనుభవిస్తున్నారా అనేటువంటి సందేహం
1: కలుగుతుంది. Are you understanding the inner significance of these words when you utter them? Are you able to experience the feeling and the motivation behind your uttering these words? Or is it merely a worldly courtesy that you are trying to extend?
0: Angla bhashalo, happy anaga, santoshamu ani telugu artham.
1: In the English language, the word happy could be equated to sense of joy or happiness.
0: ఈ సంతోషము అనేటువంటి పదములకు నిర్వచనం ఏమిటో చక్కగా విచారించవలసింది అత్యవసరం.
1: It is absolutely necessary for us to understand the meaning of this word santosha or happy.
0: ఈ దోష అనే పదములకు ముందు ఉన్నటువంటి ఒక పదము తమ్.
1: Now ahead of this word dosha is the word tam.
0: ఈ దోష అనేటువంటిది హృదయంలో ఉండినటువంటి యొక్క తృప్తిని ప్రకటింపజేసేటువంటి యొక్క స్వరూపం.
1: This dosha, which is manifested in the form of a blissful expression, is internal manifestation of the deep contentment of an individual.
0: తం అనగా గౌరవం చేత పొందబడేటువంటిది.
1: తం is something which has acquired through a process of honor and dignity.
0: ఈ తర్వాత సంతోషము అనగా గౌరవం చేత పొందబడేటువంటి ప్రసన్నత ఏ సంతోషము అని.
1: సో ద వర్డ్ సంతోష మీన్స్ ది కంటెంట్మెంట్ ఆఫ్ జాయ్ దట్ యూ ఎక్స్పీరియన్స్ బై ఎ ప్రాసెస్ విత్ కనోడ్ డిగ్నిటీ అండ్ ఆనర్.
0: ఇట్టి సంతోషములకు మూలము త్యాగం.
1: నౌ ది ప్రైమరీ కాజ్ ఆఫ్ ది సంతోష ఇస్ సాక్రిఫైస్.
0: దుఃఖములకు కారణము ఆశ.
1: అండ్ ది కాజ్ ఫర్ దిస్ స్ట్రెస్ ఇస్ డిజైర్.
0: ఈ ఆశ రెండు విధములుగా ఉంటుంది.
1: దిస్ ఆశ ఆర్ విష్ ఆర్ డిజైర్ ఇస్ ఆఫ్ టూ కేటగిరీస్.
0: ఒకటి ఎవరికి కలుగునటువంటి ఫలితము వస్తువులు నాకు లభించాలి అని ఆశించటం.
1: ద ఫస్ట్ కాజ్ ఆఫ్ దిస్ దుఃఖ ఆర్ డిస్ట్రెస్ అరైజింగ్ అవుట్ ఆఫ్ దిస్ డిజైర్ ఇస్ దేర్ ఆర్ థింగ్స్ విచ్ నోబడీ ఎల్స్ హ్యావ్ ఐ వుడ్ లైక్ టు పర్చేస్ దిస్.
0: రెండవది తనకు లభించినటువంటి ఆనందము కాని సుఖము కాని వస్తువులు కాని పరులకు లభించరాదు అనేటువంటిది మరొక ఆశ.
1: ద సెకండ్ క్యాటగిరీ ఇస్ ఐ హావ్ ఎ సర్టెన్ అమౌంట్ ఆఫ్ జాయ్ అక్రూయింగ్ అవుట్ ఆఫ్ సమ్ మెటీరియల్ పొజిషన్ ఆర్ వాట్ ఐ హావ్ నోబడీ ఎల్స్ షుడ్ పొజెస్ దిస్.
0: ఈ రెండు ఆస్తులు కూడాను ఆస్యాస్పదమైనటువంటివి.
1: బోత్ దీస్ క్యాటగిరీస్ ఆర్ రిడిక్యులస్ టు ది ఎక్స్ట్రీమ్.
0: ఆశ మానవునికి ప్రతిబింబ స్వరూపం.
1: నౌ దిస్ ఆశ ఆర్ డిజైర్ ఇస్ ఎ రిఫ్లెక్షన్ మానిఫెస్ట్ రిఫ్లెక్షన్ ఆఫ్ మ్యాన్.
0: ఈ ప్రతిబింబమును ముందుంచుకొని తాను శరవేగముతో పరుగు ఇడినప్పటికీ ఈ ప్రతిబింబమును తాను అందుకొనలేదు.
1: దిస్ ఆశ ఇస్ లైక్ ద ఇమేజ్ ఆఫ్ దిస్ మ్యాన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. హి మైట్ బి ఎక్స్ట్రీమ్లీ అజైల్ అండ్ అలర్ట్ రన్నింగ్ ఆఫ్టర్ ఇట్ బట్ హీ నెవర్ కెన్ క్యాచ్ అప్ టు ఇట్.
0: ఈనాడు ఈ ప్రతిబింబమును తాను అనుభవించిన విచారణ చేసిన ఆ ప్రతిబింబం వెనుకకు నీటి వెళ్ళినప్పుడే ప్రతిబింబము తనను
1: అనుసరిస్తుంది. Only when he has tried of this image and put the image behind him, so the image has to follow him.
0: కనుక ఈ ఆచరణ ముందు ఉంచుకుని మనము శరవేగంతో అనేక ప్రయత్నములు కలిపినప్పటికీ ఈ ఆచరణ మనము తీర్చుకునలేము.
1: సో సోలోంగ్ యాజ్ దీస్ డిజైర్స్ ఆర్ ఇన్ఫ్రాంటబుల్ అండ్ ట్రై యాజ్ యూ మైట్ టు క్యాచ్ అప్ విత్ దెమ్, ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ us.
0: ఈ ఆచరణను వెలుగునెత్తి మనం ప్రయాణం చేసినప్పుడు ఆచరణ యొక్క ఫలితం అనేటువంటిది మనలను వెంటాడుతుంది.
1: On the other hand, when we can put aside these desires, then the desires will follow you and success will be yours.
0: ఈ ఆశలు కేవలం లోకము చేయ కలిగేటువంటి యొక్క ఫలితం.
1: And then again, what's the cause of these desires? That the cause is one being my worry.
0: ఈ లోకము క్షీణించుకున్నది ఆశ క్రమక్రమేణా క్షీణిస్తుంది.
1: And one is able to get rid of this miserly quality of his, the desires also will be on the decrease.
0: ఈ ఆశ లోభమును క్షీణించినప్పుడు కోరికలు తమ తాను క్షీణించిపోతాయి.
1: So once the desire and this wish and this lobha or miserliness goes away, certainly the desire, the really important one, would also find a way out.
0: Yes, but koriku cheenichino appudi manavuniki santosham prapthistundi.
1: And your desire, once they are left, you can secure happiness.
0: Narayani nammukunnatuvanti vaadu Prahladu.
1: Prahlada was one who had immense faith in Narayana.
0: నామరూపంలో నమ్ముకున్నటువంటి వారు హిరణ్యకశిపు.
1: అండ్ వన్ హూ హ్యాడ్ ఫెయిత్ ఇన్ ఎ నేమ్ అండ్ ఫామ్ వాస్ హిరణ్యకశిపు.
0: నారాయణుని నమ్ముకున్నటువంటి యొక్క ప్రహ్లాదులకు నిరంతరము ఆనందమే.
1: ప్రహ్లాద హూ బిలీవ్డ్ ఇన్ నారాయణ వాస్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ కంటిన్యూయల్ బ్లిస్.
0: నామరూపంలో ఆశ్రయించి ఉండేటువంటి హిరణ్యకశిపు నిరంతరము విచారమే.
1: హిరణ్యకశిపు హూ హ్యాడ్ ఇమెన్స్ ఫెయిత్ అండ్ ట్రస్ట్ ఇన్ ద నేమ్ అండ్ ఫామ్ ఆల్వేస్ డిస్ట్రెస్ అండ్ సాఫ్.
0: ఈ ఆనందమును అనుభవించేటువంటి వారి యొక్క ముఖ వచ్చస్సు ఎంతసేపైనా చూడవలసిన ఆశపడుతుంది.
1: వన్ హూ గివెన్ టు దిస్ ఎటర్నల్ స్టేట్ ఆఫ్ బ్లిస్ యూ ఆల్వేస్ లైక్ టు గేజ్ కాన్స్టెంట్లీ ఆన్ దిస్ బ్యూటిఫుల్ ఫేస్ ఆఫ్ సచ్చిదానంద.
0: వారి ఆనంద ముఖ వచ్చస్సు చూసేటువంటి వారికి కూడా ఆనందాన్ని కలిగిస్తుంది.
1: అండ్ ఇఫ్ యూ కెన్ రియలీ glance at such an individual immersed in joy, you also would derive joy
0: therefrom. One who's
1: given to distress, his facial expression takes up a distorted form.
0: And one who's had
1: his sight on such a distressed individual also suffers in the
0: process.
1: Not only this, joy confers a tremendous strength on you.
0: విచారము సమస్త ఫలమును కూడా సన్నిగిస్తుంది.
1: సోరం ఆన్ అదర్ హ్యాండ్ వీన్స్ యూ అవే వీకెన్స్.
0: కనుక మానవత్వములో ఆనందం అనేటువంటిది కేవలం కృత్రిమైనటువంటిది కానీ కల్పితమైనటువంటిది కానీ నేను సాధించవలసినటువంటిది కానీ కాలేదు.
1: సో దిస్ ఆనంద గివెన్ టు మ్యాన్, ఇట్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ ఎక్స్టర్నల్ టు హిమ్ ఆర్ సూపర్ఫిషియల్ టు హిమ్. It need not be attuned to a certain endeavor.
0: ఈ ఆనంద నిమిత్తమే మనం అనేక సాధనలు చేయవలసిన అవసరం లేదు.
1: ఇట్ ఇస్ నాట్ నెసెసరీ ఫర్ అస్ టు అండర్టేక్ సాధన టు డిరైవ్ దిస్ ఆనంద.
0: తానే ఆనందమయుడై ఉన్నాడు.
1: హీ హిమ్సెల్ఫ్ ఇస్ ఎ ఫార్మ్ ఆఫ్ ఆనంద.
0: కానీ తన సత్యాన్ని తాను గుర్తించుకోలేకపోవడం చేతనే పనికి ఆనందమును పోయి దాపులాడుతున్నాడు.
1: బట్ హీ ఇస్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు అండర్స్టాండ్ హిస్ ఓన్ ట్రూ నేచర్. సో హీ కీప్స్ రన్నింగ్ హియర్ అండ్ దేర్ ఫర్ ద ఆనంద.
0: నిత్య సత్య నిర్మలమైనటువంటి ఆత్మతత్వాలు గుర్తించుకునేటువంటి వ్యక్తులకు ఆనందము తన యొక్క ఆలవాలమై ఉండాలి.
1: నా దోస్ అండర్స్టూడ్ ద ట్రూత్ ప్రాపర్ దట్ ఇట్ ఈస్ ద లాస్టింగ్ థింగ్ దిస్ ఆనంద కమ్స్ ఇన్ ఎ నేచురల్ వే.
0: ఆనందము బ్రహ్మేంటి అనేటువంటి యొక్క తత్వము భగవద్గీత అనేక విధములుగా బోధిస్తూ వచ్చింది.
1: Now we have a reference to this aspect of ananda in the Bhagavad Gita also.
0: ఈ ఆనందమనగా ప్రహ్లాదుని యొక్క పేరు నుండి ఇమిడి ఉంటుందని.
1: Now this ananda again could be found in the very name given to Prahlada.
0: Shlada అనగా ఆనందమని.
1: Shlada means ananda.
0: Pra అనగా పరిపూర్ణ ఆనందంతో కూడినటువంటి వాడు ప్రహ్లాదుడు.
1: Pra means one who has this totality, the wholesomeness of this ananda given to him.
0: ఈ పరిపూర్ణ ఆనందం ఈ ప్రహ్లాదునికి ఎక్కడి నుంచి లభించింది?
1: How did this Prahlada get this wholesome ananda?
0: తన రూపనామములను విసర్జించి ఆత్మతత్వం నుండి లక్ష్యం ఉంచుకుని నారాయణ యొక్క తత్వంలో తన యొక్క మనస్సు లీనంగా ఆలోచించడం చేత తాను ఆనందమయుడిగా
1: అనుకుంటున్నాడు.
0: ఇది ప్రతి మానవునికి కూడా నిద్రావస్థ ఎందు అనుభూతిగా చూస్తూ ఉంటాడు.
1: ఎవరీ ఇండివిజువల్ ఎక్స్పీరియన్సెస్ ద సేమ్ డే ఇన్ అండ్ డే అవుట్ ఈవెన్ వెన్ హీ హాస్ స్లీప్.
0: గాడ్ హాస్ నిద్ర ఎందు మానవుడు ఎట్టి రూపనామంలో కూడా నత్య దుర్చుకునగా కేవలం సర్వేంద్రియముల యొక్క సంబంధమును కోల్పోవడం చేతనే అతను పూర్ణాంతమును అనుభవిస్తుంటాడు.
1: వెన్ అన్ ఇండివిజువల్ ఇస్ ది అస్లీ హీ హాస్ నో టైప్ ఆఫ్ నేమ్ అండ్ ఫామ్ ఆల్ హిస్ ఇంద్రియల్స్ ఆర్ ఆల్సో పుట్ టుగెదర్ అండ్ హీ ఇస్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ కంటిన్యూయల్ బ్లిస్.
0: దీనిని సుషుప్తి అనేటువంటి స్థితి అని కూడాను వేదాంతులు చెప్తూ వచ్చారు.
1: ఇన్ ద వేదాంత రెస్పాన్సిబిలిటీ ఇన్ వాట్ ఇస్ కాల్డ్ సుషుప్తి.
0: కనుక మానవునికి ఆనందం అనేటువంటిది సహజ స్వభావమే.
1: సో దిస్ ఆనంద ఈజ్ నేచురల్ ఎంటిటీ గివెన్ టు
0: మానవునే. ప్రతి మానవుని కూడాను నిరంతరం కూడాను ఆనందమని ఆశిస్తుంటాడు.
1: సో ఎవ్రీ సెకండ్ యూ ఫైండ్ ఎవ్రీ ఇండివిజువల్ అస్పైరింగ్ ఫర్ దిస్ ఆనంద.
0: నిద్ర నుంచి లేచి తిరిగి నిద్రపోయేటువంటి వరకు కూడాను తాను ఆనంద జీవితం అనుభవించాలని ఆశిస్తుంటారు.
1: రైట్ ఫ్రమ్ ద మోమెంట్ హీ గెట్స్ అప్ ఫ్రమ్ స్లీప్ టిల్ ద మోమెంట్ హీ గోస్ టు స్లీప్ ఎవ్రీ ఇండివిజువల్ అస్పైర్స్ టు స్లీప్ ఇన్ ఆనంద్.
0: అయితే ఇది ఆనందం ఎక్కడ ఉన్నది అనేటువంటి యొక్క సత్యము తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
1: ఈజ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు అండర్స్టాండ్ వెర్ హీ కెన్ పాసిబ్లీ గెట్ దిస్ ఆనంద.
0: నిద్ర నుండి లేచి మరి నిద్ర పోయడు దాని పొట్టకై హద్దును పద్దులేక వ్యయమందగా చేయుచు జీవితము మీరి చిరతార మోసి అరవింద తల అచ్చుని విస్తరించి.

0: from the moment you get up from sleep to the moment you go to sleep, all your effort, all your energy, all your time is spent for the sake of filling in your belly or stomach. In this way, you're eking out your livelihood. This is your life. You have forgotten the Lord in the process. By taking up this record, what type of sukha or comfort are you really securing or experiencing? Ponder over this vital question, O man.
1: ఈనాటి సమస్త విద్యలు, సమస్త ఆస్తిపాస్తులు, సమస్త ఉద్యోగములు, సమస్త స్థాయిలు కూడాను కేవలము భౌతిక సంబంధమైన ఆనందమును అనుభవించే నిమిత్తమే.
0: Today, all that you talk about in terms of wealth, in terms of position, in terms of authority, all are meant towards the worldly way of life.
1: అయితే ఈ ఆనందము మూలస్థానం ఏమిటి?
0: What is the primary place where you can secure this ananda?
1: ఎట్టి ఆనందమును మానవుడు అనుభవించినా ఇది కేవలము బ్రహ్మానందము యొక్క అంగములే.
0: What are we, the type of ananda you are experiencing? They are mere fragments of the totality of ananda, brahmananda.
1: శ్రీమంతుని యొక్క గృహము లోపల లక్ష్మి నివాసంగా ఉంటారు.
0: Now, once in memory, it is said the goddess Lakshmi takes residence.
1: Ananda anubhuti yokka sthanamulandu Brahma nilayanga untadi.
0: And where there is nothing but ananda, it is said Brahma takes residence.
1: Yetti anandamunu manavudu anubhavinchunnappudu idi brahmanandamu yokka amsame kaani lokanandamu yokka amsamulu kaani.
0: Whatever being the type of ananda an individual is experiencing, it is a mere fragment of this brahmananda. It is not akin to that.
1: Srimantani yokka gurumunandu sirisampadalu anekamuga kanipinchunnappudiki ee aneka sirisampadalaku aalavaramainatundi Lakshmi.
0: It is not dissimilar to this brahmananda. Now in a man, in a person who is extremely wealthy, in his house you do find wealth of any description.
1: ఈ లోకమునందు మానవుడు అనుభవించేటువంటి ఇంద్రియానందము, విద్యానందము, భావానందము, మనో ఆనందము, ఈ సర్వానందములు కూడా బ్రహ్మ యొక్క స్థానం నుంచి వెలువడించేటువంటి కిరణం లేదు.
0: All these could be traced to this goddess Lakshmi. In the same manner, the type of ananda that you experience, either through the course of education, or in your thoughts, or on a mental plane, all could be traced to this place of Brahmananda.
1: ఉపాధి భేదములను పురస్కరించుకుని ఆనందము పరిపరి విరూపములా రూపొందిపచ్చే కానీ ఆనందం యొక్క నిలయం ఒక్కటి.
0: The cause for these different kinds of ananda could be different, so you feel they are different. But no, ananda is basically one and the same entity.
1: బావి నుండి తీసుకుని వచ్చిన నీరు మీరే.
0: Now the water which is drawn up from the well is water all right.
1: అయితే బావి నుండి తేవటం చేత ఇది బావి నీరు అని చెప్తున్నారు.
0: But because the water has been drawn from a well, you talk about it as well water.
1: కొడాయి నుండి అందుకున్నటువంటి నీరు నీరే కానీ ఇది కొడాయి నీరు అంటున్నాం.
0: So also water taken out from a tap is described as tap water. But it is water
1: నీరు. చెరువు నుండి తీసుకుని రావడం చేత ఇది చెరువు నీరు అంటున్నాం. అది కూడా నీరే.
0: Likewise, water drawn from a lake is called lake water. But it is water of the same.
1: బావి నీరు, కొడాయి నీరు, చెరువు నీరు ఈ ఉపాధి భేదములను పురస్కరించుకుని వీటికి ఈ రకమైనటువంటి పేర్లు వచ్చినవే కానీ నీరు మాత్రం ఒక్కటే.
0: So here you have, depending upon where you have got this water from, you describe it as well water, tap water, lake or pond water. But water basically is the same.
1: అదే విధముగానే ఆనందము ఇంద్రియములతో అనుభవించేటువంటి ఆనందము బ్రహ్మానందం యొక్క స్వభావమే.
0: In the same manner, this ananda which you experience through the medium of your indriyas is also brahmananda.
1: అయితే విద్యల చేత అనుభవించేటువంటి ఆనందం కూడా దీనికి విద్యానందం అని ఇది కూడా బ్రహ్మ యొక్క జ్ఞానమే.
0: సో ఆల్సో ద ఆనందా దట్ యు ఎక్స్పీరియన్స్ త్రూ ద స్కిల్స్ దట్ యు హావ్ అక్వైర్డ్ ఇట్ ఇస్ కాల్డ్ విద్యానంద బట్ ఇట్ ఇస్ బేసికలీ బ్రహ్మానంద.
1: లోకములో సంసార సంబంధమైనటువంటి విద్య మార్గాలను అనుభవించడంలో కలిగేటువంటి ఆనందమును కూడా విషయానందం అంటారు. ఇది కూడా బ్రహ్మానందం యొక్క భాగం.
0: ఆల్సో ఇన్ దిస్ వరల్డ్ వెన్ యు ఆర్ గివెన్ టు దీస్ మెటీరియల్ పొజిషన్స్ అండ్ live a worldly way of life, the ananda is again brahmananda.
1: కనుక ఆనందము అనేటువంటిది సమస్త పదార్థములు ఎందుకు కూడా అంతర్భూతమై ఉంటుంది.
0: సో యూ ఫైండ్ దిస్ వర్డ్ ఆనంద యాజ్ ద అండర్ కరెంట్ ఆఫ్ ఆల్ ద టైప్స్ ఆఫ్ ఆనంద దట్ యు ఎక్స్పీరియన్స్.
1: కనుక ఆనందము భగవత్ స్వరూపం అనేటువంటి సత్యమును మనం గుర్తించుకోవడం అత్యవసరం.
0: సో ఇట్ అబ్సల్యూట్లీ నెసెసరీ ఫర్ అస్ టు రికగ్నైజ్ ద ట్రూత్ దట్ గాడ్ ఈజ్ వెరీ మచ్ ఆనంద ఆర్ ద ఆనంద టు బి ఫౌండ్ ఇన్ గాడ్.
1: ప్రతి పదార్థములందు కూడా సత్ సచిత్ ఆనందం అనేటువంటి యొక్క అంశములు లీనమై ఉంటున్నాయి.
0: ఇన్ ఎవ్రీ మెటీరియల్ బీ థింగ్ this, these three, Sat, Chit, Ananda, could be found.
1: సత్తి విషయమునందు కూడా మనం చిన్న చిన్న మార్గములందు మనం విచారం చేసి చూసినా ఈ సత్ అనేటువంటి యొక్క దీనిని మనం చక్కగా గమనించడానికి వీలవుతుంది.
0: Even in small little bit of things, we get a chance to understand what this word sat really means.
1: ఒక పిల్లవాడిని తీసుకొని మనము ఏ మార్కెట్కో ఏ ఎగ్జిబిషన్కో వెళ్ళినప్పుడు ఆ పిల్లవాడు ప్రతి విషయంలో కూడా అన్నిటినీ చూడాలని చూస్తుంటాడు.
0: Now, if you are to take a small child to the market, he is inquisitive and curious to know every little thing that comes his way.
1: Amma, idhi enti, adhi enti, idhi ki peretto vachindi, idhi cheskunte baddam enti, idhi enduku ikka undi, prati vishayanni kuda telusukodaniki prayatnistuntadu.
0: Mother, what is this? Why is it called so? If we get this, what is the benefit that we get? In this manner, he has got a lot of questions to ask of the mother.
1: మాట్లాడుతున్నటువంటి సమయంలో ఏ వ్యక్తి పోయినా అది ఏమిటి ఆ గుంపులో మాట్లాడేటువంటి అక్కడ తెలుసుకోవాలని ఒక ఆశ.
0: Now if you were to see a group of people, you would like to know what the group of people are discussing.
1: తెల్లవారు లేచినది మొదలు ప్రతి వ్యక్తి కూడా న్యూస్ పేపర్ చూసుకుంటాడు. ఏమిటి ఈ ప్రపంచంలో ఏమి జరుగుతుందో తెలుసుకోవాలి.
0: Now right from the time you are brought up, you would like to scan the newspaper because you would like to know what the world is like and how things are in the world.
1: అన్ని తెలుసుకోవాలని ఉద్దేశం ప్రతి వ్యక్తి కూడా ఉంటుంది.
0: So every individual in fact is given to this inquisitiveness, where he wants to know what's happening.
1: దీనిని చిత్తు అన్నారు.
0: This is called chit.
1: అనగా అన్ని తెలుసుకోవాలని సంకల్పము ప్రతి వ్యక్తి అంతా కూడా ఉండటం చేత దీనిని చిత్తు స్వరూపుడని కూడా నిరూపిస్తూ వచ్చి.
0: So because a person is given to this feeling of wanting to know things yellow, this quality of chit is very much latent in him. Awareness.
1: మనము కంటిన్యూ నిత్యము ఎంతమంది మరణిస్తున్నారు, ఎన్ని విధములైన కష్టములు గురి అవుతున్నారు, ఎన్ని బాధలకు గురి అవుతున్నారు మనం చూస్తూ తెలుసుకుంటూ వింటూ కూడా ఇంకా మనం శాశ్వతంగా నిలిచి ఉండాలి, తాను శాశ్వతంగా జీవించాలి అని ఆశిస్తాను గురి అవుతున్నారు.
0: Now you look around you and what do you find? Every second there are people who are dying and decaying, knowing for sure that one day this is what is going to come of you. You still keep asking for joy, for eternal bliss and happiness.
1: ఇన్ని తప్పులు వచ్చినప్పటికీ తాను ఏదో దాని నివారణ కావచ్చుకొని శాశ్వతంగా ఇంకా కష్టకాలం దృష్టాలని ఆశిస్తుంటారు.
0: Now you might be up again diseases and illnesses gallow. At the same time you would like to seek remedy for that so that you could live longer.
1: అనగా తాను శాశ్వతంగా ఉండాలి అని సంకల్పమే ఈ సత్ యొక్క స్వభావం.
0: That is, he wishes to live forever. This is the quality manifest in this sat.
1: కనుక సత్ అనేటువంటిది నిరంతరము ఉండాలి అనేటువంటి యొక్క స్వభావంతో కూడి ఉంటారు.
0: So this sat is that wherein you want to be there forever and ever.
1: చిత్ అనేటువంటి అన్నింటినీ తెలుసుకోవాలని సంకల్పాన్ని అభివృద్ధి పరుస్తుంటారు.
0: చిత్ ఇస్ ద క్వాలిటీ వెరీ యూ లైక్ టు నో మోర్ అండ్ మోర్ అబౌట్ ఎవ్రీథింగ్ అరౌండ్.
1: ఇంకా ఆనందము దీనిని కోరినటువంటి వారు లోకంలో ఎవరు కూడా ఉండరు.
0: Then this third one, ananda. There is possibly no individual in this world who does not aspire for this ananda.
1: ఏ విషయమైనప్పటికీ అందులో ఆనందం లభించాలని ప్రాపలాడుతుంటారు మానవుడు.
0: ఇన్ ఎవ్రీ లిటిల్ డిటైల్ మ్యాన్ ట్రైస్ టు సెక్యూర్ దిస్ ఆనంద.
1: కనుక సత్ చిత్ ఆనందం అనేటువంటిది మానవుని యొక్క స్వభావం.
0: సో హియర్ వి హావ్ సత్ చిత్ ఆనంద ఆర్ వెరీ ద నేచర్ ఆఫ్ మ్యాన్.
1: అయితే దీనిలో ఒక బింబము ఒక ప్రతిబింబంగా నిరూపిస్తూ ఉంటుంది.
0: నౌ హియర్ వి హావ్ ద డిస్టింగ్విష్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్ అండ్ ద ఇమేజ్.
1: ఈ సత్తు లోపల కూడా అంతర్ముఖమై ఉండేటువంటి ఒకటి, బహిర్ముఖంలో ఉండేటువంటి మరొకటి.
0: లైక్ ఇన్ ఫర్ ఇన్స్టెన్స్ ఇన్ ద సత్ దేర్ ఇస్ వన్ విచ్ ఇస్ ఇన్నర్, వన్ విచ్ ఇస్ ఎక్స్టర్నల్.
1: దీనిని బీయింగ్ అండ్ బికమింగ్ అన్నారు.
0: This is what is called being and becoming.
1: ఈ బికమింగ్ అనేటంటే ప్రచారణ ఉంటున్నటువంటి ఒక దివ్యత్వాన్ని ప్రచురింపజేసేటువంటిది.
0: Now this becoming is trying to have the latent divinity in him manifest and radiate itself out.
1: అని ఎందుకు లేకపోతే ప్రచురించడం చేయడానికి వీలు కాదు కదా.
0: If this was not to be within him in the first place, how can you radiate it in the second place?
1: తన ఎందు ఉన్నటువంటి ఒక శాశ్వత తత్వము ఆ యొక్క సత్ అనేటువంటి యొక్క బీయింగ్ ఈ బికమింగ్ అనగా దీని యొక్క ప్రకాశమును ప్రకటింపజేస్తూ వస్తుండాలి.
0: Now that which is being, that is the permanent thing, is very much within you. And that in turn has to manifest itself in a visible way.
1: దీనిని పురస్కరించుకుని ఏ వేదమునందు అంతర్బహిస్తత్వవ్యాప్యనారాయణాన్ని అంతర్బహిస్ లోపల వెలుపల ఉండేటువంటి యొక్క దివ్యతత్వాన్ని వేదము నిరూపిస్తూ వచ్చింది.
0: This is what is contained in the Vedic injunction when it refers to the inner and the outer. What is inner should manifest externally.
1: జగత్తులో మనం చూసేటువంటి ప్రతి విషయము కూడాను ప్రతి పదార్థం కూడాను మన లోపల దాని యొక్క రిఫ్లెక్షన్
0: రిఫ్లెక్షన్ ఆఫ్ వాట్ ఇస్ కంటైన్డ్ ఇన్ యూ
1: రిఫ్లెక్షన్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్
0: ఇట్ ఇస్ మియర్లీ ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ ద ఇన్నర్ బీయింగ్
1: దీనిని సత్తని కూడా నిరూపిస్తూ వచ్చారు జగత్తంతా కూడా బికమింగ్
0: దిస్ ఆల్సో ఇస్ the whole world is a case of becoming.
1: దీనికి ఆధారమైనటువంటి యొక్క జీవితత్వమే
0: బీయింగ్ నా దాట్ విచ్ సపోర్ట్ దిస్ బేసిస్ ద బేసిస్ ఈజ్ బీయింగ్
1: ఈ బీయింగ్ అండ్ బికమింగ్ ఈ శాశ్వతత్వము సనత్వము ఈ రెండు కూడా ఒకదాని యొక్క బింబ ప్రతిబింబం ఉంది
0: So this being and this becoming, one which is permanent, one which is fleeting, one is the object, the other is the image.
1: Okati saravu, endo si stiravu.
0: One merely fleets away, second remains permanent.
1: Mana picture board lopala saravaina konni bommalu vastuntayi pothuntayi vastuntayi pothuntayi.
0: Now you see on a screen figures coming down and disappearing then.
1: Kani polidi raniti tara.
0: But that which does not come, does not go, is a tree.
1: Kanuka aa tarane being.
0: So this tree is a being.
1: Vachi poyyetundi bommale becoming.
0: These figures which come and go are this becoming.
1: Becoming anetundi bommale lekapothe being anetundi tree evaru chudaru.
0: If you do not have the figures called becoming, nobody is going to look at the tree being.
1: ఈ బీయింగ్ అనేటువంటి స్క్రీన్లే లేకపోతే బికమింగ్ అనేటువంటి కనిపించలే కనిపించింది
0: ఇన్ ద సేమ్ మేనర్ ఇఫ్ ది బీయింగ్ ది స్క్రీన్ ఇస్ నాట్ దేర్ యూ కెనాట్ పర్సీవ్ ద ఫిగర్ బికమింగ్
1: ఈ శాశ్వతత్వము ఈ కనత్వం అనేటువంటిది రెండింటి యొక్క సంబంధము పరస్పర సంబంధమైనటువంటిది
0: సో దిస్ విచ్ ఇస్ పర్మనెంట్ దాట్ విచ్ ఇస్ ఫ్లీటింగ్ దిస్ బాండ్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద టూ ఇస్ ఇన్సెపరబుల్
1: అన్యోన్యాశ్రయముతో కూడినటువంటిది
0: దట్ ఇస్ సంథింగ్ దట్ క్లోజ్లీ మింగ్లింగ్ విత్ ఈచ్ అదర్
1: ఇలాంటి ఏకత్వంతో కూడినటువంటి దివ్యత్వాన్ని మనం విచారం చేయడానికి కొన్ని విధమైనటువంటి పరిశీలనలు అవసరం
0: దిస్ ఇస్ దిస్ డెఫినెటివ్ విచ్ ఇస్ లేటెంట్ ఇన్ ప్రెజెంట్ ఇన్ ఎవ్రీ బీయింగ్ దట్ యూ హావ్ టు అండర్స్టాండ్
1: కనుక జగత్ అంతా కూడా కేవలము క్షణభంగురమైనటువంటిది
0: సో దిస్ వాజ్ అగైన్ ఈ స్వీటింగ్ క్షణభంగురం
1: అయితే దీనిని జాగ్రత్త అని పిలుస్తూ వచ్చారు
0: బట్ ఇట్ ఆల్సో ఇస్ గివెన్ ద నేమ్ జాగ్రత్త
1: ఈ జాగ్రత్తకు స్థూలము ఈ దేహం అత్యవసరం
0: So for this jagrat, this gross body is necessary.
1: దీనిని అన్నమయ జీవితము అన్నారు.
0: Now this also is called an entity subsisting in
1: అన్నం చేత పోషింపబడి అన్నం చేత నిర్మాణమై అన్నం చేత నిర్మూలమయ్యేటువంటి యొక్క ఈ స్థూల దేహం
0: ఇట్ ఈస్ సపోర్టెడ్ సస్టెయిన్డ్ అండ్ గివెన్ ఏ ప్లేస్ బై ద ఫుడ్ దిస్ ఇస్ ద బాడీ ఆఫ్ యువర్
1: కనుకనే దీనిని అన్నమయ కోశము అన్నారు
0: సో దిస్ బాడీ ఈజ్ ఆల్సో కాల్డ్ అన్నమయ కోశం
1: ఇది స్థూలమైనటువంటి ఒక స్వరూపం
0: సో దిస్ ఇస్ ద గ్రాస్ ఎంటిటీ
1: ఇంకా సూక్ష్మమైనటువంటిది మనోమయ విజ్ఞానమయం
0: సో దాట్ విచ్ ఇస్ సటిల్ ఇస్ ద మైండ్ అండ్ ద విజ్ఞానం
1: ఈ రెండింటికి ప్రాణమయం ఆధారం
0: ఫర్ దీస్ టు ద బేసిస్ ఈజ్ ద ప్రాణమయం
1: ఏ తర్వాత ప్రాణమయ మనోమయ ఆనందం విజ్ఞానమయములు ఈ మూడు చేరినటువంటిది సూక్ష్మదేహం
0: సో దిస్ గ్రాస్ ద సటిల్ ఎగ్జిస్టెన్స్ దట్ వన్ ఎక్స్పీరియన్స్ is a coming together of one's existence in these three planes.
1: ఇది స్వప్నావస్థలో యందు దీని యొక్క అనుభూతులను అనుభవిస్తుంటారు
0: అండ్ వన్ కెన్ ఎక్స్పీరియన్స్ దీస్ స్టేజెస్ ఇన్ ద డ్రీమ్ స్టేజ్
1: ఇంకా ఐదవదైనటువంటిది ఆనందమయం
0: నౌ దేర్ ఇస్ దిస్ ఫిఫ్త్ షీట్ ద కోట ఆనందమయం
1: ఈ ఆనందమయము అన్నింటికంటే కనెక్టెడ్
0: నౌ దిస్ ఆనందమయ సమ్ అట్ ద పార్ట్
1: దీనినే కారణ స్వరూపము ఉన్నారు
0: దిస్ ఈజ్ ఆల్సో కాల్ కారణ స్వరూపం
1: ఈ కారణ స్వరూపం యొక్క తత్వమే నిజమైన ఆనందం
0: నౌ దిస్ కారణ స్వరూప దట్ నేచర్ ఇట్ నేచర్ ఈజ్ ఆనందం
1: దీనిని లవ్ అండ్ డిలైట్మెంట్ అన్నారు
0: దిస్ ఈజ్ ఆల్సో కాల్ లవ్ అండ్ డిలైట్మెంట్
1: ఈ డిలైట్మెంట్ అనేటువంటిది బాహ్య తత్వం
0: నౌ వాట్ యు సీ ఇన్ ద ఫార్మ్ దిస్ డిలైట్ ఆర్ డిలైట్మెంట్ ఈజ్ ఎక్స్టర్నల్
1: దీనికి ప్రజెంట్ చేసేటువంటిదే ఈ లవ్ ఇది ఆధారమైనటువంటిది
0: ద బేసిస్ ఫర్ దిస్ విచ్ ఈస్ మేనిఫెస్ట్ ఎక్స్టర్నలీ ఈజ్ లవ్
1: ఈ ప్రేమనే లేకపోతే ప్రేమ యొక్క ప్రకటనను ఏమాత్రం కూడా అనుభవించడం వీలు కాదు
0: ఇఫ్ యూ డి నాట్ హ్యావ్ దిస్ లవ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ యూ కెనాట్ షో అప్ ఎనీథింగ్ ఎక్స్టర్నలీ
1: ఇంకా చిత్ అనేటువంటి యొక్క సూక్ష్మ స్వరూపంలో కూడా ఉంటుండదు చిత్ దీనికి అర్థమైనటువంటి ఇది ఎప్పుడు కూడా అవేర్నెస్ తెలుసుకునేటువంటి దీనికి పక్కన మనకు శక్తి ఏదో ఉంటుంది
0: నౌ వి second one, chit, the subtle meaning of this word chit. Alongside this chit, awareness, is this shakti of power.
1: ఈ శక్తి చిత్త ఆనందమునకు ఒకటి అంతర్భావము, రెండవది బహిర్భావము.
0: So for all these three, such chit ananda, you have an external connotation as well as an inner significance.
1: ఈ సత్త అనేటువంటి being and becoming,
0: సత్ is being and becoming.
1: చిత్ అనేటువంటి దానికి చిత్ అంటే శక్తి.
0: Chit could be called chit and shakti.
1: Anaga telisipovatamu anubhavinchatamu.
0: That is awareness and experience.
1: Anandamunaku prema dani yokka prabhavam.
0: So also for the third one, ananda, love and the effect of this love.
1: Svalpu undani.
0: We have the bulb.
1: Svalpu anekuntiki idi love.
0: The bulb is love.
1: Deeni nunchi vachinatundi prakashame enlightenment.
0: And the glow that emanates, the light that emanates, is that which is
1: one.
0: Without the bulb, you don't have this effulgence.
1: Prakashame lekapothe bulbunu evaru vishwasinchadu.
0: And without this effulgence or radiance, nobody is going to believe in the bulb.
1: Kanuka moodi bahirmukhamu, rendavudi antarmukham.
0: So one is external, the other is internal.
1: Deenini puraskarinchukoniye manavattva lokala divyattvamu daivattvamu untunnade yokka
0: శాశ్వతమైన వేదాంతము ప్రకటిస్తూ వస్తుంది. సో ఇన్ జూన్ విత్ దిస్ అబ్జర్వేషన్ ఇట్ హెస్ బీన్ కంటెంట్ ఇన్ వేదాంత దట్ అలాంగ్ సైడ్ వాట్ యు సీ ఫర్ ఎన్ ఇండివిజువల్ దేర్ ఇస్ దిస్ డివినిటీ ఇన్హెరెంట్ ఇన్ హిమ్.
1: స్థూల సూక్ష్మ కారణ స్వరూపములైన యొక్క దైవత్వము అనేక విధమైనటువంటి ఆవరణ రూపంలో ఉంటుంది, జగత్తులో ప్రకటిస్తూ ప్రకాశిస్తూ ఉంటున్నాం.
0: దిస్ డివినిటీ manifest as it is in the crop, in the subtle, in the causal way, in all that goes on in this world, is very much there for us to experience.
1: What is nimitta karanam, etavudu upadhana karanam?
0: One is more of a cause, the other that emanates from it.
1: Nimitta ne lekapothe upadhana karanam em artham undadu?
0: Without the basis, the effect cannot be observed.
1: Upadhana karanam lekapothe nimittam em artham raalinchadu?
0: And without that effect which comes off, there is no point in the cause.
1: Ee upadhana nimitta karanam rendu kodanu అన్యోన్యాశ్రయములైనటువంటివి.
0: సో దిస్ కాజ్ అండ్ ఎఫెక్ట్ అగైన్ గో ఇన్ ఎ ప్యాక్.
1: ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ,
0: హియర్ ఇస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఇంద్రియం యొక్క ఆనందము చలభంగురం.
0: దట్ ఆనంద దట్ ఇస్ ఎక్స్పీరియన్స్ టు ది మీడియం ఆఫ్ ఇంద్రియ ఇస్ ఎఫెమెరల్.
1: ఆకలి వేస్తుంది.
0: లైక్ యు ఆర్ హంగ్రీ.
1: ఈ ఆకలి ఎంతవరకు ఉంటుంది?
0: హౌ లాంగ్ డస్ దిస్ హంగర్ కంటిన్యూ?
1: ఏదో కొన్ని పదార్థములు పొట్టక చేర్చిన తక్షణమే ఈ ఆకలి తీరుతుంది.
0: వన్స్ యూ రీచ్ ద స్టమక్ ఎఫ్ యూ ఈట్ ఇట్,
1: ఈ ఆకలి తీరినప్పుడు ఆనందాన్ని అనుభవిస్తారు.
0: యువర్ హంగర్ ఇస్ సాటిస్ఫైడ్ అండ్ యూ ఎక్స్పీరియన్స్
1: ఇట్. ఈ ఆనందం ఎంతవరకు?
0: హౌ లాంగ్ డస్ ఇట్ ఎక్స్పీరియన్స్?
1: తిరిగి ఒక రెండు మూడు గంటల వరకు మాత్రమే.
0: హౌ లాంగ్ డస్ ఇట్ జాయ్ ద?
1: తిరిగి ఆకలి వేస్తుంది.
0: ఫర్ టూ ఆఫ్ ది అవర్స్ అగైన్ యువర్ హంగర్.
1: తిరిగి మనం ఆహారాన్ని తీసుకో,
0: అగైన్ యూ హ్యావ్ టు పార్టేక్ ఆఫ్ ఫుడ్.
1: ఇది క్షణభంగురమైనటువంటి ఆనందం.
0: సో దిస్ ఆనంద టెంపరీ.
1: అయితే ఇది శాశ్వతమైనటువంటిది కాదు.
0: దిస్ ఇస్ నాట్ పర్మనెంట్.
1: ఇది అశాశ్వతమైనటువంటి ఆనందాన్ని మనం కోరటం కూడా మనకు కలిగేటువంటిది కాదు.
0: ఇట్ ఇస్ నాట్ గివెన్ టు అస్ టు ఆస్పైర్ ఫర్ దిస్ ఫ్లీటింగ్ హ్యాపీనెస్.
1: ఎంతటి మధుర పదార్థమైనప్పటికీ కొంత కాలమునకు అది కొంతవరకు వెగిటెక్కుతుంది.
0: అండ్ ఐ థింక్ మై బి డెలిషియస్ టు దిస్ గో, బట్ ఆఫ్టర్ ఎ వైల్ యూ గెట్ రివోల్టెడ్.
1: చికూర పక్షులు వెన్నెలను ఆశిస్తూ అనేక విధములుగా కూడా తాను దాచుకొని ఉంటాయి.
0: ది పార్ట్రిడ్జ్ బర్డ్ లాంగ్విషెస్ ఫర్ ద రేస్ ఆఫ్ ద మూన్.
1: వెన్నెలను అనుభవిస్తూ చికూర పక్షులకైనా విసిగెత్తవచ్చు.
0: నౌ దిస్ పార్ట్రిడ్జ్ బర్డ్ వైల్ ఎక్స్పీరియన్సింగ్ ద రేస్ ఆఫ్ ద మూన్ కుడ్ అట్ వన్ పాయింట్ గెట్ డెస్పరేట్ అండ్ డిస్గస్టెడ్ ఆల్ ఓవర్.
1: అమృతాన్ని ఆరాధిస్తూ అమృతమైన కూడా చేదు కావచ్చు.
0: In the same manner, you might be drinking in sweet nectar, amrit, but after a while, you might be disgustani,
1: brahmananda bhanai kuntadi, yinakinga, this is a footage which is because.
0: But the brahmananda is not one which is going to exist.
1: It is a sastanamu.
0: It will not disgust you, because that is
1: a sastanamu chere nimittami aneka upasthanamu taru. That is your
0: own true place, and for the sake of reaching it, you would not mind coming across any amount of it.
1: ఒక బంగారు కప్పులకు వజ్ర వైడూర్య మరగటానికి గో మీద పుష్పరాగము చెక్కబడినప్పటికీ అందులో ఒక చేపను ఉంచితే ఇది బంగారు కప్పే, ఈ వజ్ర వైడూర్య విలువలేని ప్రతి ఒక్క రాళ్లతో కూర్చున్నటువంటిది అని తానేమాత్రం ఆనందించదు.
0: యూ హ్యావ్ ఎ గోల్డ్ వెసల్ బిడెక్ విత్ జ్యూవెల్స్ ప్రెషియస్ స్టోన్స్ జెమ్స్ అండ్ వాట్ హ్యావ్ యూ. యూ కమ్ అండ్ టేక్ ఎ ఫిష్ అండ్ ప్లేస్ ఇట్ ఇన్ ద గోల్డ్ వెసల్. ద ఫిష్ ఇస్ నాట్ గోయింగ్ టు బి హ్యాపీ that it is getting such an honor of being part and parcel of a gold vessel.
1: ఈ కప్పు చాలా విలువైనటువంటిది.
0: The gold vessel may be valuable, all right.
1: ఈ యొక్క అతికించబడిన ప్రతి ఒక్క రాళ్ళు కూడా చాలా విలువైన
0: ప్రెషర్ స్టోన్స్ అండ్ జెమ్స్ అండ్
1: పెళ్లి ఆనందం లేకపోవడంలో ఉండే కారణం ఏమిటి?
0: వై ఇస్ దెన్ ద ఫిష్ నాట్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ఆనందం?
1: జలము లేదు అందులో.
0: బికాస్ దేర్ ఇస్ నో వాటర్ ఇన్ దిస్ గోల్డ్ వెసల్.
1: తన యొక్క సంస్థానము జలం.
0: ఫర్ దిస్ ఫిష్ ఇట్స్ డెస్టినేషన్ ఈజ్ వాటర్.
1: ఈ చేపకు జలము చిక్కినప్పుడే తనకు ఆనందం లభిస్తుంది, కానీ జలము లేకుండా, తన సంతానం అనేటువంటి జలము లేకుండా ఇంత విలువైనటువంటి పదార్థము లభించినప్పటికీ ఈ యొక్క చేపకు నిజానందం లభించదు.
0: ద ప్లేస్ ఆఫ్ లివింగ్ ఫర్ అ ఫిష్ ఈజ్ వాటర్. వితౌట్ దిస్ వాటర్ గివ్ ఇట్ ఎనీథింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్రూప్ అండ్ ఆర్నమెంట్ ఇట్ విల్ నాట్.
1: అదే విధంగా మానవులకు ఈ విశ్వము అనేటువంటి పెద్ద బంగారు కప్పుగా ఉంటుండాలి.
0: ఇన్ దిస్ ఇన్ ద సేమ్ వే ఫర్ మ్యాన్ దిస్ విశ్వ దిస్ వర్ల్డ్ ఈజ్ లైక్ ఎ హ్యూజ్ విక్స్.
1: సుఖము సంతోషము ఆనందము సౌభాగ్యము సల్లాపము ఇలాంటి విలువైనటువంటి యొక్క సత్తమైనటువంటి యొక్క రాళ్లతో కూడి ఉంటుండాలి.
0: దిస్ విశ్వ దిస్ వర్ల్డ్ ఆల్సో హ్యాస్ అలాంగ్ సైడ్ విత్ ఇట్ వాట్ యు కాల్ జాయ్, వాట్ యు కాల్ యువర్ ఎక్స్పీరియన్సెస్, యువర్ ఎమోషన్ ప్యాటర్న్స్ అండ్ సో ఆన్.
1: మనము ఆశించే సర్వ ఆశలు కూడా ఈ విశ్వంలో ఉంటున్నాయి.
0: అండ్ ఆల్ దట్ యు విష్ టు సీ టు గెట్ ఆల్సో టు బి ఫౌండ్ ఇన్ దిస్ వరల్డ్.
1: కానీ మానవుడు ఎందుకు ఆనందించడం లేదు?
0: బట్ వై దెన్ ఈజ్ మ్యాన్ నాట్ ఎబుల్ టు ఎక్స్పీరియన్స్?
1: ఈ ఆనందం కూడా శాశ్వతంగా ఉండటం లేదు.
0: అండ్ దిస్ ఆనందాన్ని ఎక్స్పీరియన్స్ వాట్ అ కాస్ట్.
1: కానీ తన యొక్క ప్రస్థానమైనటువంటి యొక్క బ్రహ్మానంద నిమిత్తమే తాను పరిశ్రమిస్తున్నాడు.
0: So that is why he wants to be one in his own place of residence, Brahmananda.
1: ఈ విషయానందమై ఉంటుంది తాత్కాలికమైనటువంటి ఆనందమే కానీ ఈ బ్రహ్మానందములకు సంబంధించినది అయినప్పటికీ తన స్వస్థానము కాలేదు.
0: This joy and ananda that you get through your material thing, this material plane of existence, is merely fleeting and temporary. It is not his true ananda.
1: ఇది క్షణభంగురమైనటువంటి.
0: This is a fleeting.
1: ఎంతకాలమైనప్పటికీ క్షణభంగురమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉండటం మానవుని సరి అనిపించే లక్షణం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ బికమింగ్ ఆఫ్ మ్యాన్ టు గో ఆన్ కంటిన్యూలీ ఎక్స్పీరియన్సింగ్ దిస్ ఆనంద విచ్ ఇస్ ఫ్లీటింగ్ అండ్ టెంపరరీ.
1: ఎంత యాత్రలు చేసినప్పటికీ తిరిగి తన యొక్క స్వస్థానంకు వచ్చేటువంటి లక్ష్యము వ్యక్తి అని ఉంటాయి.
0: An individual may go down to gym centers all right, but he would always like to get back to his point of starting.
1: ఈయన పురస్కరించుకుని త్యాగరాజు చెప్పారు, చుట్టి చుట్టి పక్షులెళ్ళ చెట్టు వెలకు రీతి పోని పుట్టగానే నిర్మలములో పట్టుకున్న నన్ను బ్రోవర్ రామా నన్ను బ్రోవర్.
0: In tune with this, the sage, the saint Tyagaraja said, just as the birds go where they might, all the same, they would like to return back to their point of starting. So also, O Rama, I may have been going round and round, please do take me back to you.
1: Bhagavatam kudanu, ఇదే విధంగా చెప్పింది. ఎచ్చట పుష్టే నచ్చటికి నేగుట నైజము గాలి కోటిచ్చింది.
0: ఇన్ ద భాగవత ఆల్సో వి హావ్ ద సేమ్ ఫీలింగ్ ఎక్స్ప్రెస్డ్. ఎ పర్సన్ మైట్ బి బోర్న్ ఎనీవేర్ ఎనీ టైమ్, బట్ హీ మస్ట్ ఆల్వేస్ గెట్ బ్యాక్ టు ద పాయింట్ ఫ్రమ్ వేర్ హీ స్టార్టెడ్.
1: మనకు జగత్తులో అనేక ప్రవాహాలు మనకు కనిపిస్తున్నాయి.
0: నౌ ఇన్ దిస్ వరల్డ్ అగైన్ యు ఫైండ్ రివర్స్ స్ట్రీమ్ ఎనీ నంబర్.
1: ఈ ప్రవాహములన్నీ కూడా మీరు ఎక్కడి నుంచి పుట్టాయి?
0: వే హావ్ ఈజ్ రివర్స్ ఎమినేటెడ్ ఫ్రమ్
1: సముద్రం నుంచి పుట్టాయి,
0: ఫ్రమ్ ద ఓషన్.
1: కానీ తిరిగి సముద్రానికి వెళ్ళడానికి అనేక విధమైన బాధలు అనుభవిస్తున్నాయి.
0: అండ్ ఫర్ ద సేక్ ఆఫ్ గెటింగ్ బ్యాక్ టు దీస్ ఓషన్స్ దే ఆర్ సఫరింగ్.
1: తిరిగి తన యొక్క స్వస్థానము చేరడమే ఈ నదుల యొక్క లక్ష్యం.
0: ద మెయిన్ గోల్ అండ్ పర్పస్ ఆఫ్ దీస్ రివర్స్ ఈజ్ టు గెట్ బ్యాక్ టు దేర్ పాయింట్ ఆఫ్ స్టార్టింగ్ ద ఓషన్.
1: అదే విధముగా ఈ మానవ జీవిత ప్రవాహం అనేటువంటిది బ్రహ్మానందం అనేటువంటి యొక్క స్థానం నుండి కూడా ఆవిర్భవించినటువంటిది.
0: ఇన్ దిస్ సేమ్ మేనర్ దిస్ లైఫ్ దిస్ రివర్ ఆఫ్ లైఫ్ గివెన్ టు మ్యాన్ ఇట్ హెస్ ఎమినేటెడ్ ఫ్రమ్ ద బ్రహ్మానందం.
1: కనుక ఈ బ్రహ్మానందమైన స్వస్థానం చేరేంత వరకు కూడా మనకి ఏనాటి కూడా శాశ్వత శాంతి మనకు
0: లభించింది. యూ రీచ్ బ్యాక్ దిస్ బ్రహ్మానంద యూ టెన్ టు బి రెస్ట్లెస్ అండ్ ఎడ్యుకేటెడ్.
1: కావున మనం ఈ బ్రహ్మానంద ప్రాప్తి నిమిత్తమై ప్రతి మానవుడు కూడా అనుభవించే అనుభూతం లేదు బ్రహ్మానంద తత్వాన్ని కొంతవరకు చింతించడం అత్యవసరం.
0: సో ఇట్ షుడ్ బి ద ప్రైమరీ థింగ్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్. వాట్ ఎవర్ బి ద మోడ్ ఆఫ్ హ్యాపీనెస్ దట్ హీస్ ఎక్స్పీరియన్సింగ్ హీ షుడ్ నాట్ లూజ్ సైట్ ఆఫ్ దిస్ బ్రహ్మానందం.
1: ఇక విద్యానందం, ఈ విద్యానందం యొక్క విషయం కూడా మీకు తెలిసినటువంటి విషయమే.
0: వెన్ యూ టాక్ అబౌట్ దిస్ విద్యానంద ఆనంద అసోసియేటెడ్ విత్ యువర్
1: చిత్ర శిల్పి సంగీత సాహిత్య నాట్య ఇలాంటి విద్య అన్ని కూడాను అనేక విధంగా క్షణభంగురంగా మనకు ఆనందాన్ని అనుభవిస్తుంటాయి.
0: నా యువర్ స్కిల్స్ టు బి ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మ్యూజిక్ డాన్స్ డ్రామా ఆర్ట్ పెయింటింగ్ అండ్ కల్చర్ అండ్ సో ఆన్.
1: కానీ ఇది శాశ్వత ఆనందాన్ని అనుభవించాలి.
0: అండ్ ఆనందా దట్ యు గెట్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ దీస్ ఇస్ నాట్ పర్మనెంట్ అగైన్.
1: త్యాగరాజు ఎంతగానో సంగీత సాహిత్యంలో అనేక విధములుగా తమ్మ ఎప్పుడు ఎంతో వచ్చారు.
0: Tyagaraja was one who was a master of this art of music and Sangeeta. But still he could not get happiness and he was always finding a way for the permanent happiness.
1: కనుక ఈ విద్యలన్నీ కూడా క్షలభం కూడా అయితే ఇవన్నీ కూడా అదిత్యుల యొక్క సంతతి.
0: సో ఆల్ దీ విద్య ఆల్ దీ ఆనంద టెంపరీ
1: కనుక ఈ విద్యానందం కూడా శాశ్వతమైన స్థితి కాదు.
0: సో ఈవెన్ దిస్ విద్యానంద ఈజ్ నాట్ ఎ పర్మనెంట్ పార్ట్.
1: అయితే ఈ విద్యానందాన్ని కూడా బ్రహ్మ యొక్క స్వభావంగా మనం అనుభవించడం అత్యవసరం.
0: బట్ అగైన్ ఇట్స్ నెసెసరీ ఫర్ అస్ టు ఎక్స్పీరియన్స్ దిస్ విద్యానంద యాజ్ బ్రహ్మానంద.
1: ఈ విధంగా లోకంలో మనం అనుభవించే సమస్త సుఖములు కూడా ఆనందాన్ని అనుభవించేస్తాయని మనం భ్రమిస్తున్నాం.
0: నౌ ఇన్ దిస్ వే వీ టెన్ టు కెజోన్ అవర్సెల్వ్స్ ఇన్ బిలీవింగ్ దట్ దీస్ వరల్డ్లీ జాయ్స్ ఆర్ జాయ్స్ ప్రాపర్.
1: ఇవి అనుభవింపు చేస్తున్నాయి నిజమే, కానీ శాశ్వత ఆనందాన్ని అందించగలదు.
0: సో ఇట్స్ సర్టెన్ ఎక్స్టెంట్ ఆఫ్ లైఫ్ యూఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఆనంద బట్ ఇట్స్ నాట్ పర్మనెంట్. వ్యక్తిగా
1: జీవులవులు
0: నా ఇఫ్ యూ వాంట్ టు బి యాన్ ఇండివిజువల్ దట్ యువర్ లైఫ్
1: సమస్య కూడా ఈశ్వరు ఉండవు.
0: If you look at the individual, it's okay. But what you can
1: do, natsaravule. Rendunu natsaravule.
0: And if you want to look at the other and see the permanent one, it's all right. But both of them are temporal.
1: Karanamu chuchi vitikina kaanadavu.
0: If you want to look for the cause within, you cannot understand.
1: Nirgunananda brahmame nilichiyundu.
0: You, that which is permanent, is this nirgunananda, a formless one, attributeless.
1: ఇలాంటి తత్వమనేటువంటి యొక్క జగత్తులో ఉండేటువంటి ఆధ్యాత్మిక భావాన్ని మనం కొంతవరకు అయినా చవి చూడటానికి ప్రయత్నించాలి.
0: సో విత్ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ ఆర్ యు హావ్ సచ్ స్పిరిచువల్ మీనింగ్ గివెన్ అండ్ దట్ వాట్ యు మస్ట్ అండర్స్టాండ్.
1: దైవము దైవము అంటే మీరు ప్రత్యేకంగా ఎక్కడో ఉంటారు అనేటువంటి యొక్క జాతిని మీరు మర్చిపోవాలి.
0: యూ టాక్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్ నౌ యు మస్ట్ డూ అవే ద ఫీలింగ్ దట్ గాడ్ ఇస్ డిస్టెంట్ ఫ్రమ్ యూ.
1: మీదే దైవం,
0: యూ యువర్ సెల్ఫ్ ఆర్ గాడ్.
1: మీదే సచ్చిదానందం,
0: యు ఆర్ సచ్చిదానంద.
1: నేనే అస్థి పాతి ప్రియం
0: అండ్ యు ఆర్ దిస్ అస్థి పాతి ప్రియం.
1: నేనే సర్వస్వం,
0: యు ఆర్ ఎవ్రీథింగ్.
1: ఎప్పుడు ఈ భ్రాంతులు ఏనాడు నీవు వదలకుండా అప్పుడే నీవు సర్వస్వ స్వరూపుడు అవుతావు.
0: వెన్ యూ కెన్ గెట్ రిడ్ ఆఫ్ దీస్ డెల్యూజన్స్ అండ్ ఇల్యూజన్ యూ కెన్ కమ్ టు గ్రిప్స్ విత్ యువర్ రియాలిటీ.
1: మార్గం ఏమిటి?
0: వాట్ ఇస్ ది వే?
1: మీరు నిజముగా ఈ సచ్చిదానందమును అనుభవించాలనేటువంటి యొక్క సరి అయినటువంటి యొక్క సత్యమైనటువంటి యొక్క భావం మీద ఈనాటి నుండి కూడా మీరు ఈ చెప్పబోయేటువంటి విషయాలు నిరంతరం మీరు స్మరిస్తూ ఉండాలి.
0: వాట్ ఇస్ ద వే ఫర్ దిస్ యూ మైట్ ఆస్క్? నౌ ఇఫ్ యూ రియలీ సిన్సియర్ అండ్ కీన్ ఆన్ అచీవింగ్ దిస్ గోల్ ఆఫ్ సచ్చిదానంద దెన్ వాట్ ఎవర్ ఇస్ బీయింగ్ కన్వేడ్ యూ టుడే యూ మస్ట్ లిసన్ విత్ కాన్సన్ట్రేషన్ అండ్ ఇంటెంట్లీ అండ్ ఆల్ సిన్సియరిటీ.
1: నేను దైవము తద్భిన్నమేమి కాదు. నేను మొట్టమొదటి స్మరించాలి, నేను దైవము తద్భిన్నమేమి కాదు. తనకు తాను నేను దైవం, నేను దైవం, దానికంటే భిన్నమైనటువంటి వాడిని కాదు అనేటువంటిది మొట్టమొదటి.
0: నా ద ఫస్ట్ థింగ్ దట్ యూ మస్ట్ ఫాలో ఓవర్ అండ్ డీప్లీ మెడిటేట్ ఆన్ ఇస్ ఐఎమ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్, గాడ్ ఇస్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ మీ, ఐఎమ్ రియల్లీ గాడ్.
2: ఇది కేవలము అన్యమైనటువంటిది కాదు. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ విచ్ ఈస్ ఎ సెకండ్ ఎంటిటీ.
1: ఇలాంటి ప్రార్థన ఎందు మనం నిత్యం కూడా ఏ విధంగా భావించాలి? నిత్య తృప్తుడనవదు నేను, వీటి నన్ను చేరబోదు. నిత్య తృప్తుడు నేను, వీటి అనేటువంటి నన్ను ఏమాత్రం కూడా చేయడానికి వీలు కాదు.
0: హౌ డస్ దిస్ హెల్ప్ యూ ఇన్ మై చాంటింగ్ దీస్ ప్రేయర్స్ ఆర్ మంత్రాస్? యు విల్ బికమ్ ఎవర్ కన్షియస్, ఎవర్ సాటిస్ఫైడ్ అండ్ దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ ఫియర్ టు టేక్ రెసిడెన్స్ ఇన్ యూ.
2: ఉల్లమా పలుకు ఉల్లమా ఉదయమా, నీవు నిరంతరం కూడాను ఓ తత్ అనేటువంటి నీవు ఉచ్చరిస్తూ ఉండవండి.
0: దాన్ యూ కాషన్ అస్ అడ్వానిష్ యువర్ హార్ట్ యువర్ మైండ్ టు సే ఫర్ ఎవర్ ఎవ్రీ సెకండ్ కీప్ చాంటింగ్ హోమ్, కీప్ సేయింగ్ తత్ తత్ హోమ్.
1: ఈ పంచ ప్రార్థనలు కూడా మనకు పంచ ప్రాణములుగా
0: నిలుస్తాయి. దీస్ ఫైవ్ ప్రేయర్స్ వుడ్ ప్రొటెక్ట్ అస్ ఆర్ ఫైవ్ లైఫ్.
1: ఈ విధంగా నీవు ప్రార్థన చేస్తూ చేస్తూ చేస్తూ రానా బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతి. నీవు పరబ్రహ్మగా
0: యాజ్ యూ కాన్స్టెంట్లీ చాన్ దీస్ ప్రేయర్స్ బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతి యూ విల్ బికమ్ వన్.
1: నేను అల్పుడను, నేను అశక్తుడను, నేను హీనుడను, నేను ఇలాంటి దుర్వినియోగమైనటువంటి ఒక దేహాన్ని ధరించిన వాడము అనేటువంటి
2: బలహీన భావనను ఏమాత్రం కూడా మన హృదయంలో చేస్తారు.
3: యు మస్ట్ నెవర్ గివ్ రూమ్ ఫీలింగ్ దట్ యువర్ ఇన్సిగ్నిఫికెంట్, యువర్ ఎ వీక్లింగ్, యువర్ నథింగ్ బట్ దిస్ బాడీ. ఫస్ట్ థాట్ షుడ్ నెవర్ ఎంటర్ యువర్ మైండ్.
2: ఈ దేహం అనేటువంటిది కేవలము ఒక ఉపాధి. ఈ జగత్తునందు నీవు ఆచరించవలసినటువంటి యొక్క మార్గంలో నిరూపించడానికి ఏర్పడేటువంటిది మాత్రమే.
3: దిస్ బాడీ ఇస్ మ్యూర్లీ ఎ వే ఎ ప్రాసెస్ వేరింగ్ యూ కెన్ డిశ్చార్జ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ దిస్ వరల్డ్.
2: ఈ దేహాన్ని మనము అశాశ్వతమైన దేహాన్ని సత్వమైనటువంటి భావంలో మనం విశ్వసించి దీని నిమిత్తమైన అనేకమైన భావనలు మనం
3: పొందుతున్నాం. హ్యాపీనెస్
4: దట్ ఇస్ వై వీ టెన్ టు బి డిస్ట్రెస్డ్
3: నథింగ్ బట్
4: ఎ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ ఆఫ్ ఆల్ దట్ ఇస్ గుడ్ అండ్ గ్రేట్. That's the breeding ground for all types of diseases. అందుల పరిదంబు మనమెప్పుదనంప నేను చిలమని నమ్మబోకు మన హరి పాదము
3: నాకైంతమే.
4: It is such a helpless and insignificant thing that it cannot help you to cross this ocean of samsara.
3: Oh, mind, do not live through by this body of yours.
4: Do not equate your existence with this body, which is going to decay and come down one day or the other.

0: ప్రముఖింపదేహికి చావు పుట్టుకరు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు. నిజము చూడ ఆ దేహిక దేవదేవుడు మదిని గమనింపద ఆత్మరూపుడై.
1: What is this body again? It is a composition of these five elements, bound to decay sooner or later. It is not the body which is permanent. The one which is permanent is the one who resides in it, the Devi. He is transcends all limitations. He is attributeless. He is not given to these qualities of Kama, Mara, Loga and the like. He is the Atma Swarupa really, and that is the permanent thing that you must become one with.
0: Manam Karun Kuntunda. Now we
1: buy a car.
0: ఎవరి కోసం కూర్చున్నా?
1: ఫర్ హూ స్పీక్?
0: కారు కోసం కూర్చున్నామా?
1: ఇది ఫర్ ద సేక్ ఆఫ్ ద కార్. నో, నిమిత్తమే.
0: ఆ కారు ఉపయోగించి మన అనుకూలం కోసమే దానిని అనుభవిస్తున్నాం.
1: వీ బై ద కార్ ఫర్ అవర్ ఓన్ సేక్ సో దట్ వీ మైట్ యూజ్ ఇట్ అండ్ ఇట్ మైట్ బి కమింగ్ ఫర్.
0: కానీ అనుభవించే వారు లేకుండా కారు యొక్క ధారణని దానికి నిరంతరము పెయింట్ వేసి తుడిచి అనేక విశుకాలు చేసి కారు చేతిలో పెట్టి లాక్ చేయడానిక.
1: బట్ దేర్ ఇస్ నోబడీ హూ కెన్ పాసిబ్లీ బెనిఫిట్ ఫ్రమ్ దిస్ కార్. And then there is no such individual. You start painting the car up, taking good care of it, and lock it up in a garage. What's the use?
0: Adhe vidhamgane desam oka kaaru undi.
1: So in the same manner, this body is like the car.
0: Ee kaaru ku konni pradhanamainatuvanti amsham untundi.
1: And for this car, there are a few essential things.
0: Kaaru ki enni tyres undi?
1: How many tyres does the car have?
0: Naalugu tyres.
1: Four tyres.
0: Ee naalugu tyres lopala emi untundi?
1: What should be given to these four cars?
0: Ee tyres lopala tubes untayi.
1: In these cars, there should be the tubes.
0: Ee tubes lopala gaali untundi.
1: And in the tubes, there should be air.
0: Adhe vidhamgane deham anetundi kaariki? Naalugu. Chaturvidha purushartham untundi. Dharma, artha, kama, moksha. Ee naalugu tyres vante.
1: In the same manner, this body, which is like the car, has four wheels. And these are the four purushartham.
0: ఈ పురుషార్థం ఇటువంటి టైర్ లోపల ఫెయిత్ నమ్మకమని ఇటువంటి కాలం బలంగా ఉంటుంది.
1: ద ఫోర్త్ పురుషార్థ ఆఫ్ ధర్మ అర్థ కాల మోక్ష అండ్ ద ఎయిర్ ఆఫ్ ఫెయిత్ షుడ్ బి గివెన్ టు ది
0: కార్. టైర్ ఉంటున్నంత మాత్రమున ఇది ప్రయాణం చేయలేదు.
1: బై మ్యూర్లీ హ్యావింగ్ ది కార్, ద కార్ కెనాట్ జర్నీ.
0: ఇందులో స్టీరింగ్ ఒకటి ఉంటుండాలి.
1: ఇన్ ద కార్ షుడ్ బి ద స్టీరింగ్ వీల్.
0: బయట ఉన్నటువంటి టైర్ నన్ను తిప్పాలంటే లోపల ఉన్నటువంటి స్టీరింగ్ తిప్పలేదే. టైర్ తిరుగుతాయి కానీ టైర్ పట్టుకుని మనం తిప్పడానికి ప్రయత్నం చేస్తే ఇది ఏమాత్రమూ సాధ్యం కాదు.
1: ఇఫ్ దీస్ కార్ విదౌట్ ఆన్ ద అవుట్ సైడ్ హ్యావ్ టు బి టర్న్, దే షుడ్ బి స్టీరింగ్ వీల్ ఫర్ ద పర్పస్. ద కార్ బై దెమ్సెల్ఫ్ కెనాట్ టర్న్ దిస్ వే ఆర్ దాట్.
0: కనుక ఈ లోపల ఉన్నటువంటి స్టీరింగ్ ఏ మైండ్.
1: సో దిస్ స్టీరింగ్ వీల్ విచ్ ఇస్ ఇన్సైడ్ ద కార్ ఇస్ ద మైండ్.
0: మైండ్ ఎట్లా తిరుగుతూ ఉంటుంటే ఈ పురుషార్థం అట్లా తిరుగుతూ ప్రయాణం చేస్తుంటాయి.
1: As the mind oscillates and wavers, the four purushartha also takes this way or that.
0: Kanuka, ee mind anetundi manchi control lo undetundiga undali.
1: So this steering wheel of the mind should be under good control.
0: Ika buddhi deeniki switch, engine start chestundi.
1: Now this buddhi or intellect is a switch, the engine switch in the car.
0: Appude ee naalugu tyres kudano ee roopanni tisukoni velutuntayi.
1: Only when the switch is on can the car be on their journey.
0: Buddhi parani jodiku vellali antanni prayatnam chesinappude ee deham akade prayanam ay velutundi.
1: Now if the buddhi says you should go a certain distance, the body also falls.
0: కనుక బుద్ధి ఇలాంటి మతి ఇంద్రియమని ఈ బుద్ధిమంతుడిగా మనం తయారు కావాల్సిన అయ్యేపతి యొక్క విధానాన్ని నిరూపించేటువంటిది వేదాంత.
1: సో యువర్ బుద్ధి ఇన్ ద ఫస్ట్ ప్లేస్ షుడ్ బి టేకెన్ కేర్ ఆఫ్ అండ్ ద వేదాంత టెల్స్ యూ ప్రిపేర్ విత్ ఇట్.
0: కనుక ఈ దేశమును మన ధర్మార్థ కామోక్షములను అనుభవించి ఆదర్శవంతమైనటువంటి మార్గాన్ని ఇతరులకు అందించే నిమిత్తమై ఏర్పడినటువంటిదే కానీ తిండి నిద్రల కోసం ఏర్పడేటువంటిది కాదు.
1: సో దిస్ బాడీ ఇస్ గివెన్ టు యూ సో దట్ యు మైట్ డిశ్చార్జ్ రెస్పాన్సిబిలిటీస్ ఫర్ దిస్ ఫోర్ పురుషార్థం. సో దట్ యూ ఇన్ టర్న్ కుడ్ షో ద వే టు ది అదర్స్, నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ మియర్లీ లివింగ్ అండ్ ఫిల్లింగ్ ఇట్ విత్ ఫుడ్ అండ్
0: ఈ అన్ని కార్యములు కొరకు లక్ష్యము ఆనందం
1: ఇవ్వడం లేదు. ద బాడీ ఆల్సో ఫాల్స్.
0: కనుక బుద్ధి ఇలాంటి మతి ఇంద్రియమని ఈ బుద్ధిమంతుడిగా మనం తయారు కావాల్సిన అయ్యేపతి యొక్క విధానాన్ని నిరూపించేటువంటిది వేదాంతం.

0: are merely living and filling it with food and
1: ee anni kaaryamulu kodunu lakshyam aanandame ani kuttani manam chintaru
0: and we should also know that the primary aim for all our endeavors is aananda
1: aanandam anetundi jeevithamu
0: kevalam daanam lene jeevithame now that jeevitha that life devoid of aananda is very much lifeless
1: kaabi itti aanandamunu manam lakshyam nadinchukoni మన జీవిత నాలుగు ప్రయాణం చేస్తూ రావాలి
0: సో కీపింగ్ దిస్ ఆనంద అస్ అవర్ డెస్టినేషన్ జర్నీ అక్రాస్ ఇన్ దిస్ బోట్ ఆఫ్ యువర్
1: ఈ ఆనందం అంతా కూడా బ్రహ్మానందం నుంచి మనకు అలవడినటువంటి
0: దిస్ ఆనంద అగైన్ ఈజ్ లాంగ్ ఆఫ్ బ్రహ్మానందం
1: ఈ బ్రహ్మతత్వం అనేది దాన్ని మనం గుర్తించుకోవడానికి తగిన కొన్ని సాధనలు చేయాలి
0: సో వీ షుడ్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ దిస్ బ్రహ్మతత్వం
1: ఏది చేసినా ఏది చూసినా ఏది చెప్పినా ఇవన్నీ ఇప్పుడు అంతర్భూతం నుంచి ఆవిర్భవించేటువంటిది బ్రహ్మ సంకల్పమే అనేటువంటి ఒక సంకల్పాన్ని మనం విశ్వసించాలి
0: వాట్ ఆర్ యూ సీ వాట్ ఆర్ యూ సే వాట్ ఆర్ యూ అసర్ యూ మస్ట్ హావ్ ద సోల్ బిలీఫ్ ఇట్ ఈస్ బోర్న్ ఫ్రమ్ విదిన్ యూ దట్ ఇట్ హస్ నాట్ ఎ మెయిన్ కాజ్ విదిన్ యూ
1: ఇలాంటి ఆనందమును మనం అనుభవించడానికి కొన్ని సాధనలు కూడా చేయాలి
0: అండ్ టు సెక్యూర్ దిస్ ఆనంద సాధన ఇస్ నెసెసరీ
1: ఈ స్థూలదేహంతో మనం ఎన్ని మనం అనుభవించినప్పటికీ ఇవన్నీ కూడా గమ్యములు చేరేటువంటి మార్గములు కావు
0: దిస్ ఆనంద ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ గ్రాస్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద బాడీ యూ కెనాట్ రీచ్ ద డెస్టినేషన్
1: ఈ సూక్ష్మ స్వరూపమైనటువంటి యొక్క ప్రాణ మయ ఆనంద విజ్ఞానం యొక్క తత్వాన్ని ఈ స్థూల దేహంలో ఇవ్వించాలి
0: అండ్ దాట్ ఈస్ సటిల్ టఫర్ దాన్ దిస్ గ్రాస్ బాడీ ద ప్రాణ మయో అండ్ విజ్ఞాన
1: కనుక దైవత్వం అనేటువంటిది మన యొక్క జీవిత తత్వమే దైవత్వంగా మార్చుకోవాలి
0: యూ ఆర్ ద వన్ హూ షుడ్ కమ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ విత్ దిస్ గాడ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ యువర్ అండ్ వన్స్ డే యూ విల్ బికమ్ వన్
1: దైవం నుండి మనం ఆనందాన్ని అందుకోవాలనేటువంటి యొక్క వ్యాపారంలో మనం ప్రవేశించరాదు
0: యూ షుడ్ నాట్ మేక్ ఇట్ ఎ బిజినెస్ డీల్ దట్ యూ మస్ట్ గెట్ సమ్ ఆనంద ఫ్రమ్ గాడ్
1: ఇచ్చేవాడు తాను పుచ్చుకునేది నేను అనేటువంటి యొక్క భిన్న భావం ఉండరా
0: యూ షుడ్ నెవర్ హ్యావ్ దిస్ డిఫరెన్స్ ఆఫ్ ఫీలింగ్ దట్ హీ ఇస్ ద వన్ హూ గివ్స్ యూ ఆర్ ద వన్ హూ రిసీవ్
1: కనుక మనం ఏదో ఒక ప్రార్థన చేత దైవాన్ని ప్రసన్నలు భావించుకొని తద్వారా మన ఆదిత్యములు తీర్చుకుందామనేటువంటి ఒక సంకల్పము నవమార్గమే
0: ట్రైంగ్ టు హావ్ ఎ ఫీలింగ్ దట్ త్రూ సమ్ ప్రేయర్ ఐ కెన్ సెక్యూర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ సెక్యూర్ హిస్ ఆనంద ఈజ్ నాట్ ద కరెక్ట్ యాటిట్యూడ్
1: నీవు హృదయాన్ని కలిగించుకోవడానికి ప్రయత్నం చేయాలి కానీ భగవంతునితో ఏదో ఫలితాన్ని పొందాలనేటువంటి ఒక లక్ష్యాన్ని మాత్రం మనం విసర్జించాలి
0: వాట్ యూ డూ షుడ్ బి సర్ట్ టు క్లెన్స్ అండ్ ప్యూరిఫై యువర్ ఓన్ హార్ట్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ సెక్యూరింగ్ సంథింగ్ ఫ్రమ్ గాడ్
1: భగవంతుడు నీ హృదయాన్ని చూస్తాడు కానీ నీ అర్పించినటువంటి ప్రజల పరాక్రాలు చూడడు
0: గాడ్ లుక్ యువర్ హార్ట్ నాట్ టు గోన్ దట్ యూ ఆఫర్ టు హిమ్
1: ఈ విధమైనటువంటి ప్రాంతికి మునిగి అనాది కాలం నుండి కూడా ఆస్తికులైనటువంటి వారు అపమార్గాన్ని అనుభవిస్తున్నారు అశాంతిని కూడా పొందుతున్నారు
0: డెడ్యూరింగ్ థెమ్సెల్వ్స్ ఇన్ టు బిలీవింగ్ దట్ దిస్ ఈస్ ద వే ఈవెన్ దోస్ బిలీవర్స్ హావ్ గాన్ అస్ట్రే బికాజ్ దే హావ్ నాట్ బీన్ ఆన్ ద రైట్ ట్రాక్
1: కనుక దైవత్వం అనేటువంటిది సంపూర్ణ స్వరూపంగా నిరూపిస్తుంటూ ఉండాలి
0: సో హియర్ యు హావ్ డివినిటీ రేజెంట్ అండ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్
1: ఐ థింక్ ఈ దేహంతో అనుభవించేటువంటి ఒక ఆనందము దేహం ఎంత ఆచారితమో దాని ఆనందంలో కూడా అంత
0: దిస్ ఆనంద దట్ యు గెట్ త్రూ ద మీడియం ఆఫ్ దిస్ బాడీ ఆర్ యాస్ టెంపరరీ యాస్ ద బాడీ ఇట్సెల్ఫ్
1: ఈ ఆత్మతత్వమైనటువంటి జ్ఞాననిష్టి లోపల అనుభవించేటువంటి ఆనందము దైవతత్వంతో కూడినటువంటి కనుక దైవం ఎంత సత్యమో ఆ ఆనందం కూడా అంత సత్యం
0: అండ్ దిస్ ఆత్మ ఆనందం because God is Atma, the one, that ananda that you try to get this Brahmananda is permanent, because God is permanent.
1: కనుక నిరంతరము మనం ఏ పని చేసినప్పటికీ ఇది దైవ తీర్థ్యాస్థం అనేటువంటి భావంతో మనం అర్థం గావించుకుంటూ రావాలి
0: సో వాట్ యువర్ యూ డూ యూ మస్ట్ డూ ఇట్ బై ఫీలింగ్ దట్ దిస్ వుడ్ ప్లీజ్ గాడ్ దిస్ వుడ్ సాటిస్ఫై
1: ఇది నా పని ఇది దైవం పని అని ఏ మాత్రం కూడా అక్కడ భేదం భావించరాదు
0: డి నాట్ మేక్ ఎ డిస్టింక్షన్ బిట్వీన్ దిస్ ఇస్ మై వర్క్ దట్ ఈస్ గాడ్స్ వర్క్
1: కనుక దైవములకు పుట్టుక కాదు అనేటువంటిది ఏ మాత్రము లేదు
0: సో గాడ్ హస్ నో వర్క్ నో డెత్
1: దైవములకు ఉత్పాదన ఉండినప్పటికీ కేవలం ఉపాధులు ఈ యొక్క అవసర గురి యొక్క అవసరం కానీ ఆత్మతత్వం లేనా కూడా అట్టి అవసర గురి కాదు
0: దే మే బి ఫ్యూ థింగ్స్ విత్ అసోసియేటెడ్ విత్ గాడ్ వుడ్ యూ ఫీల్ ఆర్ టెంపరరీ ఆర్ రైట్
1: లోకములో ఎంత మందో పుట్టారు ధనం వల్ల సుఖం కలుగుతుంది అంటే ధనవంతులు ఎంతమంది లేరు లోకంలో
0: ఎనీ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్ బాగుంది దిస్ వరల్డ్ ఇఫ్ యూ థింక్ వెల్త్ గివ్స్ హ్యాపీనెస్ హౌ మెనీ వెల్దీ పీపుల్ ఆర్ దేర్ ఇన్ దిస్ వరల్డ్
1: లోకములో ఆ కార్యే రాజులు రాజ్యములు కలుగుతారు గర్భవతి చెప్పిపోతారు వారి
0: అండ్ దే హావ్
1: ఎంతమంది చక్రవర్తులు ఎంతమంది రాజులు ఎంతమంది ఉపరాజులు వీరందరూ కూడా సర్వ సౌఖ్యములతో ఒక భాగ్యం అనుభవించారు కానీ దాని విధంగా ఉండగలిగిన

0: There have been a number of these kings and emperors who have come and ruled and experienced and enjoyed so many comforts. But where are they now? Have they really experienced this everlasting
1: peace?
0: The body is like the like a bubble of water. But so long as it is existing, you must try to do something for it. Do not believe that through the medium of wealth you can get armed. It is only through guna, good quality, that you can that you get some comfort. So become the good one. Let your activities be good and noble one. And have good thoughts in you. And transcending all these thoughts and feelings is this attitude of service.
1: ఎవరికి చేసినా ఇది ఈశ్వర సేవగా భావిస్తూ రావాలి.
0: What are we might do to a second individual? It is really service to God.
1: అనేక మంది తీరుగా మనం భావిస్తున్నాము.
0: Now there are many whom we look upon as the weakling and the destitute.
1: అనాథులుగా మనం విశ్వసిస్తున్నాం.
0: And the orphan.
1: అనాథులు ఈ జగత్తులో ఎవరు కూడా లేరు.
0: Actually speaking, there is nobody who could be called
1: an orphan. Who could be called an orphan?
0: Understand this within and without.
1: అనాథుడంటే ఏం చేస్తాం?
0: What's the meaning of this word? అనాథుడు
1: అర్థం చేసుకోకుండా మనము అనాథుడు అనాథుడని ఈ లౌకిక సంబంధమైనటువంటి యొక్క వ్యవస్థలకు గురి అయినటువంటి వ్యక్తులను మనం అనాథులుగా భావిస్తున్నాం.
0: We do not understand the meaning of this word anatha and start calling every other individual as an anatha.
1: తిండిలో వారు అనాథ అంటున్నాం.
0: Now, pertaining to food, we
1: say,
0: he is anatha.
1: Pampalo anathu antunnam.
0: He has no clothing, no housing.
1: Ivanta anathulaku sambandhinchinattiga.
0: Now, can all these be equated with anatha?
1: Vyaktini heenudanu cheppochu.
0: You might say, he doesn't have,
1: kani anathudu ane padanni upayogincharadu.
0: He may not have certain capabilities.
1: Anathudu evadu ante oka parvatude anathudu.
0: You can never say that he is anatha, an orphan.
1: అందరికీ నాథులు ఉన్నారు. నాపైకి నాథ అనాథ నాథ. కానీ భగవంతుడికి నాథులు లేదు కనుక అతనే అనాథు.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ ఇండివిజువల్ హూ కుడ్ బి కాల్డ్ అండ్ ఆఫన్ అండ్ దట్ ఈస్ గాడ్. ఫర్ ఎవ్రీ ఇండివిజువల్ దేర్ ఇస్ సంబడీ టు లుక్ ఆఫ్టర్ ద మాస్టర్.
1: నాథుడు ఎంపీ మాస్టర్.
0: God himself takes care of everyone, but God doesn't have anybody to take care of himself.
1: ఎవ్వరూనే కుటుంబాలకు దేవుడు ఉండవచ్చు. కానీ దేవుడు మరొక మాస్టర్ లేదు.
0: Many may not have anybody, but God certainly looks after them.
1: భగవంతునికి ఉపయోగం పెట్టవలసినటువంటి అనాథుడని పదమును ఏదో ఈ తిండి గుట్టలకు లేనటువంటి యొక్క వ్యక్తికి మనం ఉపయోగం పెట్టున్నాం.
0: సో దిస్ వర్డ్ అనాథ షుడ్ యాక్చువల్లీ బి యూజ్ ఫర్ గాడ్ ఇన్స్టెడ్ వి స్టార్ట్ యూజింగ్ ఇట్ ఫర్ ఆల్ దీస్ మార్టల్ బీయింగ్స్.
1: అయితే దీని ఎందుకు ఒక అంతరార్థం
0: లేకపోతే ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ మీ
1: అతను కూడాను భగవంతుడే అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ ఉండాలి.
0: Because he is verily God. This is the truth that emanates.
1: అదే విధంగానే మన భారతదేశమునందు అనేక పదములు అర్థము తెలియకోకుండా ఉపయోగపెట్టి దాన్ని ఈ లౌకికమైన జీవితంలో దానిని పెడమార్గం పట్టిస్తున్నారు.
0: దిస్ ఇస్ వాట్ వీ ఫైండ్ ఇన్ దిస్ ల్యాండ్ ఆఫ్ భారత్ దట్ దేర్ ఆర్ మెనీ వర్డ్స్ విచ్ ఆర్ యూజ్డ్ దిస్ వే అండ్ దట్ వితౌట్ ద మీనింగ్ బీయింగ్ అప్రిషియేటెడ్.
1: ఈ వ్యావహారిక జీవితము వేరు, పారమార్థిక జీవితం వేరు అని మనం విభజిస్తున్నాం.
0: We tend to make a distinction between the worldly existence of yours and the spiritual existence. The existence in this world and the world after, they are not two different things. They are basically one.
1: దేహమందు జీవుడుండు.
0: Within the body is the jiva.
1: హృదయమందు ఆత్మ ఉండు.
0: Inside the heart.
1: ఆ హృదయమందు దేవుడుండు.
0: In the heart is the ఆత్మా of God.
1: రెండు కూడి ఆటలాడి ఒకరినొకరు వీడుతుండు.
0: And here it's a case of a play going on between the two.
1: Bhagavata Ladinche Sutradari Mukharkarad.
0: And one who carries out this show, the perfect show, in
1: Vakatilona Rindu Undu Rindu Chiri Vakatiya Undu.
0: In one you can see two, and the two can become one.
1: Vaka, Kinjana Manam Chishkunna Vante, A Kinjana Rindu Bhattal Unnai.
0: Now you take a look at a seed, there are two halves in this seed.
1: కానీ ఈ రెండు బద్దలు మనం విభజించినప్పుడు రెండుగా కనిపిస్తున్నాయి. కానీ ఈ రెండు చేతి ఒక్కటే.
0: వెన్ యూ సపరేట్ ద టూ హాఫ్ దే ఆర్ టూ. వెన్ యూ పుట్ దెమ్ టుగెదర్ ఇట్స్ ఓన్లీ వన్ సీడ్.
1: కనుక ఈ యొక్క రెండు జడము చైతన్యము లేకుంటే యొక్క రెండు బద్దములు మనం ఏక స్వరూపాన్ని ధరించేటువంటిది.
0: ద So here you have one which is good, one which activates it, taking up a common
1: thought. So
0: this world and the world after, they are not two different things. They are like the two halves of a sea.
1: ఈ విధముగా మనం భావించి నిత్య జీవితంలో మన ఆచరణ బద్దమైనటువంటి మార్గమును అనుభవించినప్పుడే నిజమైనటువంటి బ్రహ్మానందం మనకు
0: లభిస్తుంది.
1: మీరందరూ కూడా తమకు శక్తానుసారంగా సమాజ సేవ చేసి ప్రజలకు తోడుగా ఉంటుంది. వారి కష్టములకు, వారి దుఃఖములకు, వారి విచారములకు సాధ్యమైనంత వరకు కూడా మనము ఆదుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: Embodiments of love, in tune with the means at your disposal, be of service to the society of which you are a member. Give a helping hand to those fellow beings of yours in distress and in help.
1: దీని నిమిత్తమే సత్యసాయి సంస్థల సేవా సంస్థని నిర్ణయించడం జరిగింది.
0: Now, for the sake of discharging such service activities, the Sathai organizations have been established.
1: ఈ సేవా సంస్థలు ఏమి చేయడం కోసం నిర్ణయించింది?
0: Now, what is the primary aim of establishing these seva organizations?
1: పల్లెల్లో పోవటము, అనానుకూలంగా ఉండేటువంటి వారికి సాధ్యమైనంత వరకు కూడా వారి బాధలు తీర్చి వారికి తగినటువంటి సంతృప్తి కలిగించడానికి ప్రయత్నించాలి.
0: గోయింగ్ టు ద విలేజెస్ అండ్ కమింగ్ టు ద అసిస్టెన్స్ అండ్ ప్రొవైడింగ్ కన్వీనియన్సెస్ టు ద విలేజెస్ అండ్ బీయింగ్ ఆఫ్ సమ్ యూజ్ అండ్ హెల్ప్ టు దెమ్.
1: ఆకలితో బాధపడేటువంటి వారికి పచ్చడి అన్నమైన పొట్టలను చేర్చడానికి ప్రయత్నించాలి.
0: వన్ హూ సఫరింగ్ ఫ్రమ్ హంగర్ ట్రై అండ్ రీచ్ టు హిమ్ ఎ హ్యాండ్ఫుల్.
1: కేవలం భద్రులు చేయటము, ఉపదేశములు చేయటము ఇంత మాత్రంతోనే మన సేవలు ముగించిపోయిందని భావించరాదు.
0: ట్రై టు గివ్ హిమ్ ఎ హ్యాండ్ఫుల్ ఆఫ్ ఫుడ్ బట్ మియర్లీ డూయింగ్ భజన్ అండ్ జప అండ్ సింగింగ్ సాంగ్ యువర్ సర్వీస్ డస్ నాట్ ఎండ్ దేర్.
1: రోగులకు తగినటువంటి సేవలు కూడా చేయాలి.
0: అండ్ ఫర్ పీపుల్ హు ఆర్ అఫ్లిక్టెడ్ విత్ డిసీజెస్ డూ సంథింగ్ ఫర్ దెమ్.
1: మనము అతి వర్షములు, అనావృష్టి, అధిక వృష్టి జరుగుతూ ఉంటాయి.
0: Now you have these floods, you have these famines and such other natural calamities.
1: అలాంటి పరిస్థితుల్లో మన సమస్యల వారు ప్రవేశించి దానికి తగినటువంటి యొక్క సేవలు చేపట్టాలి.
0: In such moments, our people should plunge into service activity.
1: ఈ విధమైనటువంటి సేవలు యావత్ భారతదేశం అంతే కాక ఇతర 66 రాష్ట్రములు ఎందుకు కూడా ఈ సేవలు జరుగుతూ ఉన్నాయి.
0: Such forms of activities are confined not merely to this country, Bharat, but are being carried over the world over in as many services.
1: మనం సంకల్పించినంత సేవలు ఇక్కడ మనం అందుకోవటం లేదు.
0: బట్ దెన్ వాట్ వీఆర్ డూయింగ్ నౌ ఈజ్ నాట్ ఇన్ కీపింగ్ విత్ అవర్ ఎయిమ్ విత్ అవర్ గోల్.
1: కేవలం ఇతరుల కోసం చేస్తున్నాం అనేటువంటి దుర్భావము మన హృదయం నుంచి దూరం చేయాలి.
0: వీ షుడ్ రిమూవ్ దిస్ ఫీలింగ్ ఫ్రమ్ అవర్ హార్ట్ దట్ ఆల్ దీస్ సర్వీస్ యాక్టివిటీస్
1: ఏ సేవ తీసినా తన నిమిత్తమే తాను చేసుకున్నట్టుగా భావించాలి.
0: ఆ వెన్ ఫర్ ద సేక్ ఆఫ్ అదర్ వాట్ యు మస్ట్ డూ ఇస్ వాట్ యు ఆర్ డూయింగ్ ఇస్ ఫర్ యువర్ ఓన్ సేక్.
1: కనుక మనము ఎట్టి భావంతో ఉంటుమో అట్టి ఫలితమే మనకు లభిస్తుంటారు.
0: సో వాట్ యువర్ ఫీలింగ్ ఈజ్ ద రిజల్ట్ విల్ బి ఇన్ టు యువర్
1: భావం తత్వవతి.
0: వాట్ యు ఫీల్ దట్ ఈజ్ గివెన్ టు యూ.
1: మనం ఈ యొక్క స్థానంలో ఉండినప్పుడు సాధ్యమైనంత వరకు కూడా మనం మనసులు ఆత్మతృప్తి నిమిత్తమే చేస్తున్నామని భావించాలి.
0: సో వెన్ యువర్ గివెన్ ఎ ఛాన్స్ టు బి ఆఫ్ సర్వీస్ లైక్ దట్ దెన్ డూ బై ఫీలింగ్ దట్ ఇట్ ఫర్ యువర్ ఓన్ ఆత్మతృప్తి.
1: శ్రవణం, ఇతనం, విష్ణుస్నానం, పాదసేవనం, వందనం, అర్చనం, దర్శనం చేయడం, ఆత్మనివేదనం ఈ సేవ అనేటువంటి దాంట్లో అన్నింటికంటే కూడా ప్రధానమైనటువంటి
0: నైన్ టైప్స్ ఆఫ్ భక్తి ఆర్ డివోషన్ డిటైల్ అమౌంట్ ఈస్ ద మోస్ట్ సుప్రీమ్ వన్ ఇన్ ద వన్ ఆఫ్ సేవ.
1: ఈ సేవలో కలిగేటువంటి ఆనందము మరి ఏ సంపద ఎందుకు మనకు లభించింది.
0: ఆనందా దట్ యూ గెట్ టు ద మీనింగ్ ఆఫ్ సర్వీస్ కెనాట్ బి మ్యాచ్ టు ఆనంద టు ఎనీ అదర్.
1: తనకు ఉన్నది కదా అని భుజించి చక్కగా నిద్రించి కాలంలో వ్యక్తం గావించి కాలస్వరూపుణ్ణి అపవిత్రం చేసేటువంటి మార్గంలో మనం ఏమాత్రం కూడా ప్రయత్నం చేయాలి.
0: బికాస్ యూ హ్యావ్ ఫుడ్ టు ఈ యూ హ్యావ్ టైం టు స్పెండ్ అండ్ యూ వేస్ట్ అవే యువర్ ఫుడ్ వేస్ట్ అవే యువర్ టైం యువర్ ఎనర్జీ.
1: అనేక మంది యువకులంతా కూడా శారీర మానసిక శక్తిని ఉండినప్పటికీ కేవలం భుజించి పదార్థంపడి తిరగడం జరుగుతుందని కానీ ఏ యొక్క సమాజంలో అయినా చేరి ఈ సంఘ సేవను లోపల తాను కొంతవరకు జీవితాన్ని అంకితం చేయడానికి ప్రయత్నించడం లేదు.
0: దేర్ ఆర్ మెనీ ఆఫ్ దీస్ యంగ్స్టర్స్ హూ జస్ట్ బికాస్ దే హ్యావ్ టైమ్ అండ్ ఎనర్జీ అండ్ ది పవర్ నెసెసరీ కేపబిలిటీస్ అట్ దేర్ డిస్పోజల్ దే మెయిన్లీ వేస్ట్ అవే. దే డోంట్ టేక్ అప్ కంస్ట్రక్టివ్ యాక్టివిటీస్ ఫర్ ద సేక్ ఆఫ్ సొసైటీ. కనుక
1: సేవాభావము ప్రధానమైనటువంటి యొక్క సాధనగా మీరు భావించండి.
0: సో ఇట్ ఈస్ ది సర్వీస్ విచ్ షుడ్ బి టేకన్ అప్ యాజ్ ద ప్రైమరీ సేవ ప్రైమరీ సాధన.
1: నేను దేవుడు, నాలో ఉండేటువంటి శక్తి కొడుకు దైవ శక్తియే అనేటువంటి యొక్క విశ్వాసాన్ని మీరు దృఢంగా విశ్వసించి సేవలో మీరు ఉన్నతి వేయాలి.
0: ఐఎమ్ గాడ్ అండ్ ఆల్ దిస్ శక్తి ఆల్ దిస్ ఎనర్జీ అండ్ పవర్ గివెన్ టు మీ ఆర్ వెరీలీ గాడ్. and this I should use for the sake of others.
1: తనకు తాను సంపాదించుకుని తన పొట్టనే కైలాసంగా భావించుకుని తన ఇనపెట్టే వైకుంఠంగా తీసుకుని తన దుఃఖమే స్వర్గంగా భావించుకుంటే ఇది కేవలం రాక్షసంగా ఉంటుంది.
0: And just because you have the money to spend, you start looking upon yourself, your own happiness, your own joy, your own wealth as really your religion, your heaven and your place of existence on this earth.
1: స్వర్గ వైకుంఠ కైలాసములన్నీ కూడా మనం చేసేటువంటి కర్మలలో ఇవి
0: ఉంటున్నాయి. దిస్ కైలాస, దిస్ హెవెన్ దట్ యు ఆర్ టాకింగ్ అబౌట్ నాట్ కన్ఫైన్డ్ టు యూ, లెట్ ఇట్ బి మానిఫెస్ట్ ఇన్ ద సర్వీస్ యాక్టివిటీస్ ఆఫ్ యువర్.
1: ప్రతి సుఖ దుఃఖములకు కూడా మన కర్మలే మూల కారణం.
0: ఆల్ ఆఫ్ సుఖ అండ్ దుఃఖ, జాయ్ అండ్ డిస్ట్రెస్,
1: యువర్ ఈ నాడు తెలుసుకుని లేకుండా పోవచ్చును.
0: Your actions are impossible. You may not know it today.
1: కానీ ముందు ముందు దీని యొక్క ఫలితము నీవు తెలుసుకోవడానికి సిద్ధంగా
0: ఉండాలి. But in a future day, you just come to realize this supreme truth.
1: దివ్యాత్మ స్వరూపులారా,
0: కవి
1: యొక్క ప్రభావము చాలా విచిత్రమైనటువంటిది.
0: Embodiments of the divine karma, the influence of the kali times are our difficult one.
1: మనం చేసేటువంటి ఉపకారములు కానీ అపకారములు కానీ ఏనాడో దీని ఫలితములు మనకు లభిస్తాయని మనం భావించవచ్చు.
0: Now you might believe that what good we do today, what harm we do today, the result is going to come to us today.
1: ఏనాడో కాదు, అప్పటికప్పుడే కూడా నువ్వు ఈ యొక్క ఫలితాలు మనకు లభిస్తున్నాయి కలి ప్రభావం.
0: You might say that it might come in the future day. No. Then and there you are bound to get this effect of what I see.
1: విత్తనము నాటినంత మాత్రమున చెట్టు అయ్యి అప్పుడే ఫలము అందించదు.
0: బట్ దెన్ ద మూమెంట్ యు హావ్ సోన్ ఏ సీడ్, ఇట్ డస్ నాట్ బికమ్ ఎ సాప్లింగ్ ఆఫ్ ఎ ట్రీ టు గివ్ యు ఫ్రూట్.
1: ఇది ఫలము కావడానికి కొంత కాలాన్ని తీసుకుంటుంది.
0: ఫర్ ఇట్ టు బికమ్ ఎ ట్రీ అండ్ గివ్ యు ఫ్రూట్ ఎ థౌసండ్ టైమ్ హస్ టు ఎలాప్స్.
1: ఈనాడు నేను పాపము చేస్తుంది కదా, నాకేం ఫలితము, నాకు అన్ని సుఖంగానే ఉంటున్నాయని నీవు విలవీయవచ్చు.
0: టుడే ఐ హావ్ కమిటెడ్ ఎ సిన్, వాట్ రాంగ్, వాట్ డిఫికల్టీ హస్ కమ్ మై వే, యు మస్ట్ స్టాప్ ఫీలింగ్ గాడ్ అరేంజ్ అబౌట్.
1: ఆ పాప బీజము ప్రముఖ్యముగా అవడానికి కొంత టైం తీసుకుంటుంది.
0: బట్ దిస్ సీడ్ ఆఫ్ సిన్ దట్ యు హావ్ సోన్ టేక్స్ ఇట్స్ ఓన్ టైమ్ టు ఫ్రక్టిఫై.
1: ఈ చేతితో చేసిన కష్టాన్ని ఈ చేతితో అనుభవించవలసి వస్తుంది.
0: నౌ వాట్ యు డూ విత్ దిస్ హ్యాండ్ యు మైట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది అదర్.
1: మనం చేసే సమయంలో పుణ్యకార్యం ఏమాత్రం ముందుకు రావటం లేదు.
0: సో వెన్ యు వాంట్ టు డూ సంథింగ్ ద గుడ్ డీడ్ నాట్ కమ్ స్పాంటేనియస్.
1: కనుకనే పుణ్యస్య పరమిష్యంతి పుణ్యం నేర్చింది మానవ, నవాహ పరమిష్యంతి పాపం కొనువంతు ఎస్తారని. పుణ్యకరం కావాలని కోరుతున్నాం మనం, కానీ పుణ్యకార్యం చేయడానికి ఉందని చెయ్యటం లేదు.
0: వాట్ వీ వాంట్ ఈస్ ద ప్రూఫ్ ఆఫ్ పుణ్య, బట్ ద యాక్షన్స్ దట్ వీ కమిట్ ఆర్ నాట్ ఇన్ ట్యూన్ విత్ దిస్ ఆస్పిరేషన్ ఆఫ్ పవర్.
1: పాపకరం వద్దు అని మనం దాని దూరం నడుస్తున్నాం.
0: So we say, we do not want to have the fruit of papa. But all that we do are very much in tune with sin.
1: ఈ విధమైనటువంటి యొక్క మానవత్వంలో ఏ విధమైనటువంటి దివ్యత్వం ప్రకాశిస్తుంది?
0: దిస్ ఈస్ యువర్ ఫ్లైట్, హౌ కెన్ యూ హ్యావ్ డివినిటీ రిసైడింగ్ ఇన్ యూ?
1: కనుక మనం గ్రంథములు చదివినంత మాత్రమన, కేవలం ఉపన్యాసములు విన్నంత మాత్రమన ప్రయోజనము లేదు.
0: సో మనం ఏదో లిసనింగ్ టు స్క్రిప్చర్
1: మానవుని ఆకలి తీరున్న పంచపక్షముల పాపమున, ఆ పొన్న మానవుని ఆకలి తీరున్న పంచపక్షముల పాపమున.
0: Like it is said that a person is hungry and you start detailing to him the different delicious dishes and the various items that you have prepared for him. Thus his hunger gets satisfied by reciting that.
1: Iri peda vani pedrikamu pauna vitta prabhavaku vinayanta.
0: So also a man whose poverty is stricken by merely listening to the descriptions of wealth beyond his dreams, is his poverty gone?
1: అంధకారంలో హతమాహునే చూడ వస్తుడు దీపము వార్త వలన. దీపం దీపం అని చెప్పినంత మాత్రం చీకటి పోతుందా? కాబట్టి దీపం
0: గుర్తించాలి. అతడి ల్యాండ్ ల్యాండ్ ఆత్మస్థుడు అతడి వర్డ్ ల్యాండ్ యూ మస్ట్ లైక్ ద ల్యాండ్.
1: ఈనాడు అందరూ మేధాంతులే, అందరూ గ్రంథాలు చదివేటువంటి వారే, అందరూ భక్తులే, కానీ ఎక్కడ దాని యొక్క ప్రభావం వారు కనిపించడం లేదు.
0: టుడే యు హావ్ దీస్ people who reflect pride themselves on being Vedantic. They have understood everything they say. They have mastered scriptures.
1: Kevalam idi matala magic kaadu.
0: But the results are not to be seen anywhere. Merely saying so many things is of no
1: use. Rather
0: than say 100 things, try to put one into practice with
1: you. ఒక్కటి కూడా చేయకుండా కేవలం దైవ విషయాలు ఎన్ని చెప్పినప్పటికీ ఆచరణలో లేనటువంటి వాడు వీడు దైవ జ్యోతి.
0: హీ కీప్స్ టాకింగ్ అబౌట్ సో మెనీ థింగ్స్, దే మేర్ బికమ్ ప్లాట్ఫామ్స్ ఆటిట్యూడ్. ఈ ద పర్సన్ హూస్ రిసీవింగ్ వెరీలీ గాడ్ హింసెల్ఫ్. నీవు దైవత్వాన్ని విశ్వసించినటువంటి వ్యక్తి అయినప్పుడు నీవు ప్రతి కార్యములను కూడాను దైవత్వంగా భావించి ఆ కార్యాచరణలో కంకణం
2: పెట్టు. యు రియలీ హావ్ దిస్ ఇమెన్స్ కన్విక్షన్ ఇన్ ఫెయిత్ ఇన్ గాడ్, దెన్ లెట్ ఎవ్రీ యాక్షన్ ఆఫ్ యువర్స్ బి సచ్ అస్ టు కనో డివినిటీ.
0: కనుక ఈ సేవాభావాన్ని దైవభావంతో మనం విశ్వసించి ఈ సేవలలో మనం పాల్గొని తగినటువంటి సాక్షిత ఉండాలని నేను ఆశిస్తున్నాను.
2: సో దిస్ స్పిరిట్ ఆఫ్ సర్వీస్ షుడ్ బి సచ్ అస్ టు బి మోటివేటెడ్ by God and the godly feeling within you. This is my hope.
0: భగవంతునికి ఇవ్వవలసినటువంటిది ఒక్కటే ఒక్కటి.
2: Now there is only one and only one thing.
0: నిర్మలమైనటువంటి ప్రేమ, నిస్వార్థమైన సేవ.
2: That has to be offered to God. This pure love and selfless service.
0: ఈ రెండు కూడాను భగవంతునికి అర్పితం చేసిన సర్వస్వము మీకు లభిస్తుంది.
2: And if you can offer these two things, then everything will be yours.
0: ఇహమును సుఖింప హేమతారక విద్య, కామును సుఖింప బ్రహ్మ విద్య. రెండు విద్య లేకుండా పోదు, ధర్మ విద్య అత్యవసరమని మనం విశ్వసించాలి.
2: We should also come to believe that this sukha, what confers happiness on you in this world and the world after, is motivated by dharma.
0: ఈ విధమైనటువంటి సేవలను సత్యసాయి సమస్యలు అనేక విధములుగా పాల్గొని అనేక రాష్ట్రాల్లో కూడా చాలా బాగా చేస్తున్నారు.
2: ఇట్ ఈస్ దిస్ టైప్ ఆఫ్ సర్వీస్ దట్ ది సేవా ఆర్గనైజేషన్ అండ్ ది పీపుల్ అటాచ్ టు ఇట్ ఆర్ క్యారీయింగ్.
0: కానీ ఇంకా ఉత్సాహంగా ఇంకా అధికమైన కొద్ది కాలాన్ని వినియోగపరిచి ఈ సేవల్లో మనము పాల్గొనాలి. కానీ కేవలం భౌతికమైనటువంటి పేరు ప్రతిష్టల కోసం ప్రాపులాడి ఏ క్షణభంగురమైన జీవితాన్ని మనము గడపరాలి.
2: ఇన్ వేరియస్ స్టేట్స్ అండ్ కంట్రీస్. But then we should be more enthusiastic, we should be more encouraged, and we should come forward. We should not be satisfied for the sake of satisfying others, for the sake of others. What we do, we should feel, is for our own sake, and with more rigor and enthusiasm, plunge more and more into these actions.
3: वचन बिना सुख शांति नहीं, हरे वचन बिना

గోపాల గోపాల హే మురళి గోపాల గోపాల గోపాల హే మురళి గోపాల గోవర్ధన.

0: స్వామి, మాకు వైనతేయ అని నామకరణం చేసింది మీరు. ప్రేమామృతంతో అన్నప్రాసన చేసింది కూడా మీరే. ఆ అమృతాన్నే కురిపించే మేఘం నీవు, మేఘానికి నీటినిచ్చే మహాసంద్రం నీవు, సంద్రానికి దారి చూపే ఒక తరంగం నీవు, తరంగానికి చోటునిచ్చే ధరణి నీవు, ధరణికే కాంతినిచ్చే రవికిరణం నీవు, ఆ రవికి సైతం శక్తినిచ్చే ప్రేమజ్యోతివి నీవు, ప్రేమకే కొత్త పరిణామం నీవు, ప్రేమకే ప్రాణం పోసిన శ్వాసవి నీవు, శ్వాసకే ఆయువునిచ్చే ధ్యాసవి నీవు, ధ్యాసకే రూపమిచ్చిన ప్రతి రూపం నీవు, ప్రతి రూపానికి జీవనాధారం నీవు, ప్రతి జీవికి ప్రాణం పోసే అమ్మవి నీవు, ఆ అమ్మకు సైతం జీవమిచ్చిన దైవం నీవు, నా ప్రాణానికి ప్రాణం నీవు సాయి, మా ప్రాణానికి ప్రాణం నీవు.
1: జిస్నే ఇస్ హథేలి కి ఇన్ రేఖాఓ కో హై ఖీచా, జిస్నే అప్నే ప్రేమ్ సే మేరీ ఆత్మా కో హై సీచా,
2: జిసే కోయి పుకారే రహీమ్, కోయి పుకారే రామ్, ఉస్కే చరణో మే అర్పిత కర్తే హై హమ్ అప్నే కోటి ప్రణామ్.
1: ఆజ్ జబ్ బచ్చో కే సామ్నే బైఠీ హై ఉన్కీ మా, తో దిల్ యే మేరా కహతా హై కి హమ్ ఉస్కే ఆంచల్ మే జాయే సమా.
2: ఆజ్ హర్ ఓర్ ఖుషియా హై, ఫిర్ భీ ఏక్ బాత్ హమే బహుత్ సతాతీ హై, బృందావన్ మే ఆప్కే నా హోనే సే హమే ఆప్కీ యాద్ బహుత్ రులాతీ హై.
1: ఆప్కీ రహమత్ సే హై యే జిందగీ, ఆప్కే రహమ్ పే యే నసీబ్, అగర్ హమ్ ఆప్కో నా దేఖే తో యే సాంసే భీ దేతీ హై తక్లీఫ్.
2: హమ్ సే అగర్ స్వామీ హమ్ సే అగర్ కోయి గల్తీ జానే యా అన్జానే మే హో గయీ హో తో అప్నే నాదాన్ బచ్చే సమజ్ కర్ మాఫ్ కర్ దో.
1: ఇస్ దిల్ మే ఏక్ కసక్ హై, ఏక్ ఛోటీ సీ గుజారిష్ హై, బృందావన్ కే జర్రే జర్రే కీ బస్ యహీ ఖ్వాయిష్ హై.
2: హమ్ ఝోలీ ఫైలాయే ఆయే హై, ఇస్మే భర్ దో కుచ్ పల్ ప్యార్ భరే అన్మోల్ సుహావన.
1: దిల్ కీ యహీ పుకార్ హై మా, దిల్ కీ యహీ పుకార్ హై మా,
2: లౌట్ చలో బృందావన్, లౌట్ చలో బృందావన్, లౌట్ చలో బృందావన్.

0: സർവാന്തര്യാമി സർവേശ്വര സത്യശിവസുന്ദര രൂപ ഹേ സായീശ്വര അനന്ത കല്യാണ ഗുലാബിരാമ സത്യസായിരാമ നീകു ശതകോടി വന്ദനാലു. സായിമാത സന്നിധി സകല സമ്പദല പെണ്ണിധി, സായിമാത പലുകുലു സർവവേദ വാക്കുലു, സായിമാത കരുണ സർവലോക ശരണ്യം, സായിമാത പ്രേമ സഹസ്രമാതല പ്രേമ.
1: സ്വാമി അടുകടുകുനാ മാകു അണ്ടഗാ നിലിച്ചാരു, അണു അണുവുനാ മമ്മു പ്രേമത്തോ നിംപാരു.
0: പ്രതിക്ഷണമുനാ മാകു സ്ഫൂർത്തിഗാ നിലിച്ചാവു, മീ കരുണതോ മമ്മു മഞ്ചിഗാ മലിച്ചാവു.
1: അമ്മലാ പ്രേമഗാ ലാലിഞ്ചാരു, നാന്നലാ നടകను నేర్పించారు.
0: చిరునవ్వు చిందించి మా మనసును మరిపించావు, మైమరిపించావు.
1: స్వామి ఈ మూడేళ్లు బృందావనంలో మేము పాఠాలు నేర్చుకొని పరీక్షలు రాయలేదు. మీరు పెట్టే ప్రతి పరీక్ష మా జీవితానికి ఒక పాఠం స్వామి. అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదంటారే, అలాంటిది అడగకనే మాకు ఈ జీవితాన్ని ఇచ్చావు, అడగకనే మీ బృందావనంలో చోటునిచ్చారు స్వామి.
0: విజయాలను మాకందించావు, ఓటమిలో మము ఓదార్చావు, బంగారు అనే పిలుపుతో మా బాధలన్నీ తొలగించావు, మా కోర్కెలను తీర్చి కల్పతరువై నిలిచావు.
1: విష్ణు నీకు నా అనుభవం తెలుసా, నాకు ఎప్పటి నుంచో స్వామితో కలిసి ఒక్క ఫోటో అయినా తీసుకోవాలన్న కోరిక మనసులో ఉండేది. 2008 విజయదశమి నాడు స్వామి దగ్గరకు ప్రసాదం తీసుకెళ్లే అవకాశం నాకు లభించింది. కానీ స్వామి దగ్గరకు వెళ్లగానే స్వామి అటువైపు తిరిగారు. ఆ క్షణం నా మనసుకు చాలా బాధ కలిగింది. నా బాధను తెలియచేస్తూ స్వామికి ఒక్క లేఖ రాశాను. స్వామి నా ప్రార్థనకు స్పందించి ఏకంగా తన పుట్టినరోజు పండుగ నాడు అడగకనే తనకు తానుగా వచ్చి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఫోటోలు తీసుకునే ఆ భాగ్యాన్ని నాకు కలిగించారు. స్వామి నేను అడిగినది ఒక్కటైతే మీరు ఇచ్చినవి కోకొల్లలు. స్వామి మీ సుందర రూపం, మీ చిరు మందహాసం ఆ ఫోటోలోనే కాదు నా మనసులోనూ ఎప్పటికీ అలాగే నిలిచిపోతుంది.
0: స్వామి మా ప్రతి మాటలు, మా ప్రతి పనిలు, మా ప్రతి తలంపులు, మా మదిలు, మా కలలు, ఈ ఇలలు కనులు మూసిన కనులు తెరచిన నీ దివ్య రూపమే. స్వామి నీవే మా సర్వం, నీవే మా ప్రాణం, నీవే మా సర్వం, నీవే మా ప్రాణం.
1: జై శ్రీరామ్.

సాయి ప్రేమ 1000 తల్లుల ప్రేమ. ఆ ప్రేమను ఆస్వాదించడానికే మేము మీచెంత చేరాము. తెలుసో తెలియకో మేము చేసిన తప్పులను దయచేసి క్షమించండి స్వామి. దయచేసి బృందావనముకు రండి స్వామి. మేము మీ వైనతేయులమై మీరు పంచిన ప్రేమను సందేశాన్ని ప్రపంచ నలుమూలలా వ్యాపింపచేసి మీరు మాకు పెట్టిన ఈ పేరును చరితార్థం చేస్తాము. ఏ హృదయం నసంగితి ఓ ఈశా, మగది దానినే అర్పింతుము. పరగా వేరేము తెత్తి నీ అర్చనకు అంజలిఘటింతు అందుకోవయ్యా, అంజలిఘటింతు అందుకోవయ్యా.

0: మానవత్వం యొక్క దివ్యత్వమును కోల్పోతూ ఉన్నాడు.
1: మ్యాన్ హెస్ బీన్ లూజింగ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద డివైన్ లైఫ్ దట్ హీ ఈజ్ ఎంటైటిల్డ్ టు బికాస్ హీఈస్ నాట్ థింకింగ్ ఆన్ ద ప్రాపర్ లైన్స్.
0: అర్థము లేనటువంటి మాటల చేత కాలమును వ్యర్థపరచి తాము ఏదియో ఘనకార్యములు ఆచరించినట్టుగా విశ్వసిస్తున్నాడు మానవుడు.
1: మ్యాన్ హెస్ బీన్ వేస్టింగ్ టైమ్ ఇండల్జింగ్ ఇన్ టాక్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ సెన్స్ అట్ ఆల్, క్లెయిమింగ్ దట్ హెస్ బీన్ డూయింగ్ ఎ నంబర్ ఆఫ్ థింగ్స్.
0: సేవ ఒక పదువైన కత్తి వంటిది.
1: సర్వీస్ ను బి కంపేర్ టు ఏ షార్ప్ ఎడ్జ్డ్ నైఫ్ ఆర్ స్వోర్డ్.
0: ఈ కత్తి యొక్క సంగతి చక్కగా గుర్తించినటువంటి వ్యక్తి యొక్క చేతి అందే ఉండినప్పుడు ఇది గొప్ప ఉపకారం గావిస్తుంది.
1: ఓన్లీ వెన్ సచ్ ఏ పవర్ఫుల్ షార్ప్ ఇన్స్ట్రుమెంట్ ఇస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పీపుల్ హూ నో హౌ టు యూజ్ ఇట్, ఇట్ వుడ్ బి ఇమెన్స్లీ యూస్ఫుల్.
0: కానీ కత్తి యొక్క స్థితిగతులు గుర్తించినటువంటి వారి చేతిలో ఇది గొప్ప అపకారమే చేస్తుంది.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎ పర్సన్ హూ డస్ నాట్ నో హౌ టు యూజ్ ఇట్, దే ఇట్ విల్ డూ ఎ లాట్ ఆఫ్ హార్మ్.
0: కత్తిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి?
1: హౌ షుడ్ వన్ మేక్ యూజ్ ఆఫ్ ఎట్ స్వోర్డ్.
0: ఎట్టి కార్యములను దీన్ని వినియోగ పెట్టుకోవాలి?
1: ఇన్ వాట్ టైప్స్ ఆఫ్ వర్క్ షుడ్ హీ యూజ్ దిస్?
0: దీనిని ఏ రీతిగా పట్టుకోవాలి అనేటువంటి ఒక విషయాన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ హీ హస్ టు రికగ్నైజ్ ఆల్ దీస్ థింగ్స్ అలాంగ్ విత్ హౌ టు హోల్డ్ సచ్ ఎ పవర్ఫుల్ నైఫ్ ఆర్ స్వోర్డ్.
0: కర్మ కూడాను అంతే.
1: ద సేమ్ థింగ్ ఈస్ ట్రూ ఆఫ్ ఈవెన్ యాక్షన్.
0: ఈ కర్మను మనం ఏ విధంగా ఉపయోగపెట్టాలి?
1: హౌ షుడ్ వి మేక్ యూజ్ ఆఫ్ అవర్ ఓన్ పవర్ టు యాక్ట్?
0: ఏ సమయ సందర్భంలో దీనిని సద్వినియోగం చేయాలి?
1: ఇన్ వాట్ సర్కమ్స్టెన్సెస్ అండ్ సిచ్యుయేషన్ షుడ్ వి యూజ్ ఇట్ టు జస్టిఫై అండ్ శాంక్టిఫై ది యాక్ట్?
0: దీని యొక్క మంచి చెడ్డలు ఏమిటి అని చక్కగా గుర్తించినటువంటి వారే ఈ కర్మకాండలో కాలు పెట్టాలి.
1: వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజెస్ అండ్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ యాక్షన్? ఓన్లీ సచ్ పీపుల్ షుడ్ అండర్టేక్ యాక్షన్.
0: కర్మతత్వాన్ని గుర్తించలేనటువంటి వ్యక్తులు ఇట్టి కర్మకాండ యందు ప్రవేశపడి స్వార్థరహితమైనటువంటి సేవలకు దూరమై పూర్తి స్వార్థము స్వప్రయోజనములందే తమ కాలమును అంకితం గావించడం చేతనే సేవ యొక్క విలువ సన్నగిల్లిపోయింది.
1: పీపుల్ హూ డు నాట్ నో ద సీక్రెట్ ఆఫ్ వర్క్ ఎంటర్ ఇన్ టు వర్క్ అండ్ అండర్ టేక్ వర్క్ అండ్ దేర్ ఫోర్ ది శాంక్టిటీ ఆఫ్ యాక్షన్ అండ్ వర్క్ ఈజ్ స్పాయిల్డ్.
0: కనుకనే సేవకు ప్రప్రథమంలో దానికి తగినటువంటి గుణములు మన యందు ఉన్నవా లేదా అనేటువంటి ఆత్మ విచారణ జరపాలి.
1: ఇట్ ఇస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ మస్ట్ మేక్ ఎ సెల్ఫ్ ఎన్క్వైరీ టు ఫైండ్ అవుట్ వెదర్ వీ హ్యావ్ ఆల్ ద రిక్విజిట్స్ అండ్ క్వాలిఫికేషన్స్ టు అండర్టేక్ సర్వీస్ యాక్టివిటీ.
0: దీనికి ప్రధానమైనటువంటి గుణములు దయ, వినయము, త్యాగం.
1: ది ఇంపార్టెంట్ క్వాలిఫికేషన్స్ విచ్ వన్ షుడ్ హ్యావ్ ఫర్ అండర్టేకింగ్ సర్వీస్ యాక్టివిటీస్ కంపాషన్, హ్యూమిలిటీ అండ్ కరేజ్.
0: ఇట్టి గుణములు ఉండినటువంటి వ్యక్తి మాత్రమే సేవ యందు పాల్గొని స్వార్థరహితమైనటువంటి యొక్క సేవను సలిపి జగత్తుకు ఆదర్శవంతమైనటువంటి మార్గాన్ని అందించగలడు.
1: ఓన్లీ దోస్ పీపుల్ హూ హ్యావ్ దీస్ క్వాలిటీస్ అండ్ క్వాలిఫికేషన్స్ కెన్ అండర్టేక్ సర్వీస్ యాక్టివిటీ అండ్ హోల్డ్ దెమ్సెల్స్ అండ్ దర్ యాక్షన్స్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ద వరల్డ్.
0: అహంకారం చేత, ఆడంబరముల చేత, అభిమానము చేత ఇందులో ప్రవేశించినటువంటి వ్యక్తి ఏమాత్రము కూడాను సేవను చేయలేడు.
1: ఎ పర్సన్ హూ ఈజ్ గివన్ టు ఈగోయిస్టిక్ ఫీలింగ్స్ అండ్ ఆస్టెంటేషియస్ బిహేవియర్ అండ్ అటాచ్మెంట్ కెన్ నెవర్ అండర్టేక్ సర్వీస్ యాక్టివిటీ అండ్ పర్ఫార్మ్ ఇట్ వెల్.
0: అహంకారము చేత మానవత్వాన్ని విస్మరిస్తాడు మానవుడు.
1: మ్యాన్ గివ్స్ అప్ హిస్ వెరీ హ్యూమన్ నేచర్ ఇట్ సెల్ఫ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఈగోయిజం.
0: అభిమానము చేత పశుత్వాన్ని పొందుతాడు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ అటాచ్మెంట్ హీ డెవలప్స్ ఎనిమల్ ఫీలింగ్స్ అండ్ ఎనిమల్ క్వాలిటీస్ ఇన్ హిమ్.
0: ఆడంబరము చేత కేవలము ఒక విధమైనటువంటి కృత్రిమైనటువంటి ఒక జీవితం గడుపుతాడు.
1: on account of showy nature and ostentatious behavior, he becomes artificial in his actions.
0: కనుక ఆడంబరం ఉండినంత కాలము, అహంకారంలో మానవుని యందు చేరినంత కాలం కూడాను వీనికి ఆత్మవిశ్వాసము లభించదు.
1: సో లాంగ్ యాజ్ ఎ పర్సన్ హ్యాస్ దిస్ ఆస్టెంటేషియస్ బిహేవియర్ అండ్ ఈగో సెన్స్, హీ కెన్ నెవర్ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ హిమ్.
0: ఆత్మవిశ్వాసము లేనటువంటి వానికి అన్నియూ సంజయం లేదు.
1: ఫర్ ఎ పర్సన్ హూ డస్ నాట్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఎవ్రీ స్టెప్ హీఈస్ ఫేస్డ్ విత్ ఎ డౌట్.
0: ఇలాంటి సంశయములు కలిగినటువంటి వాడు తనను తానే నమ్మలేడు.
1: ఎ పర్సన్ హూ ఈస్ గివన్ టు సచ్ డౌట్స్ కెన్ నెవర్ హ్యావ్ ఫెయిత్ ఇన్ హిమ్సెల్ఫ్.
0: తనను తాను నమ్మనటువంటి వ్యక్తి ఇతరులు ఏ రీతిగా నమ్మగలడు?
1: ఎ పర్సన్ హూ డస్ నాట్ బిలీవ్ హిమ్సెల్ఫ్, హౌ కెన్ హ్యావ్ ట్రస్ట్ ఇన్ అదర్స్?
0: తనను నమ్మక ఇతరులు నమ్మలేనటువంటి వ్యక్తి ఈ సమాజంలో సేవలు ఏ రీతిగా సాగించగలడు?
1: ఎ పర్సన్ హూ హ్యాస్ నైదర్ ఫెయిత్ ఇన్ హిమ్సెల్ఫ్ నార్ బిలీఫ్ అండ్ ట్రస్ట్ ఇన్ అదర్స్, హౌ కెన్ హీ అండర్టేక్ సర్వీస్ యాక్టివిటీ?
0: కనుక మొట్టమొదట సేవలో పాల్గొనటకు ఉత్సాహపడేటువంటి వ్యక్తులు అహంకారాన్ని నిర్మూలన చేయాలి.
1: Therefore, in the very first instance, this egoism must be destroyed by people who want to undertake. They should put an end to this ostentatious behavior and show.
0: అభిమానాన్ని ఆవల నెట్టాలి.
1: They should remove attachment.
0: సేవలో అహంకారం పోవటమే దీని యొక్క ప్రథమ కర్తవ్యము.
1: The very first instance, he has to remove ego sense when undertaking service activity.
0: అహంకారం పోయినప్పుడే వినయం ప్రాప్తిస్తుంది.
1: ఓన్లీ వెన్ వన్ గివ్స్ అప్ ఈగోటిజం వన్ కెన్ డెవలప్ హ్యూమిలిటీ.
0: వినయవంతుడే సమాజ సేవలో పాల్గొనటకు అధికారి అవుతాడు.
1: ఓన్లీ ఎ పర్సన్ హూ హ్యాస్ హ్యూమిలిటీ హ్యాస్ ది అథారిటీ టు అండర్టేక్ సోషల్ వర్క్.
0: కనుకనే ప్రతి మానవుని యందు ఉండినటువంటి యొక్క దివ్యశక్తి ఏకత్వమైనటువంటిది అని భావించి ఏకాత్మ భావాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: వన్ హ్యాస్ టు రికగ్నైజ్ the fact that in every human being the same divinity is existing, and with that unifying sense he can undertake
0: ekatma bhavana lenanta varaku kudanu manavudu ee sevaku adhikari kaledu.
1: So long as he doesn't recognize the same underlying divinity existing in everyone, he would never be able to have the authority to undertake.
0: Sevakudu kaaka nayakudu kaledu.
1: Without becoming a servant, he can never become a good leader.
0: Ee naadu seva vidhanamunu గుర్తించలేనటువంటి వ్యక్తులే నాయకులు కావటం చేతనే లోకం ఈ విధమైనటువంటి అల్లకల్లోలములకు ఆలవాలమైంది.
1: టుడే ద వరల్డ్ హ్యాస్ బికమ్ టు సచ్ ఎ కయాటిక్ కండిషన్ బికాస్ పీపుల్ హూ డు నాట్ నో హౌ టు సర్వ్ అదర్స్ హ్యావ్ బికమ్ లీడర్స్.
0: ప్రాచీన కాలము నుండి పవిత్రమైన భారతదేశము అనేక విధములైనటువంటి త్యాగమునకు యోగమునకు కర్మలు ఎందుకు అనేక త్యాగములు కలిపి తమ యొక్క నిస్వార్థమైనటువంటి యొక్క జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తులు కోటాను కోట్లగలరు.
1: ఫ్రమ్ ది టైమ్స్ ఇమ్మెమోరియల్ ఇన్ భారత్ యు హావ్ గాట్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ హూ హావ్ అండర్టేకన్ వర్క్ సాక్రిఫైసింగ్ ఎవ్రీథింగ్ అండ్ సర్వింగ్ ది పీపుల్.
0: కానీ దినదినమునకు తిట్టి త్యాగతత్వం అనేటువంటిది సన్నగిల్లిపోతున్నది.
1: బట్ గ్రాడ్యువలీ అండ్ డే ఆఫ్టర్ డే సచ్ కైండ్ ఆఫ్ సాక్రిఫైసింగ్ నేచర్ అండ్ సెన్స్ ఈస్ డ్విండ్లింగ్.
0: సేవా తత్పరులు అనేటువంటి వారు కరువు అయిపోయారు.
1: పీపుల్ హూ నో హౌ టు సర్వ్ దే హావ్ బికమ్ రేర్.
0: సేవ అనేటువంటి పేరుతో తమకు తాము మోసం చేసుకుంటున్నారు.
1: ఇన్ ద నేమ్ ఆఫ్ సర్వీస్ టు అదర్స్ దే ఆర్ డిసీవింగ్ దెమ్సెల్వ్స్.
0: సేవ అనేటువంటి పదం రెండు అక్షరములు అయినప్పటికీ అందులో మహత్తరమైనటువంటి అఖండమైనటువంటి అనంతమైనటువంటి అర్థం కూడి ఉంటున్నది.
1: ది వర్డ్ సర్వీస్ కన్సిస్ట్ ఆఫ్ టూ సిలబల్స్ సే అండ్ వా, బట్ ఇట్ ఈస్ ప్రెగ్నెంట్ విత్ మీనింగ్.
0: తనను తాను మరచి దైవత్వం యొక్క చింతను హృదయమునందు ప్రతిష్ఠింపజేసుకుని సర్వాత్మభావం చేత సలిపినటువంటి క్రియలకే సేవ అని సార్థకం.
1: ఓన్లీ సచ్ యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ ఫర్గెటింగ్ వన్ సెల్స్ ఎంటైర్లీ రికగ్నైజింగ్ ది డివినిటీ ఎగ్జిస్టింగ్ ఎవ్రీవేర్ అండ్ ఇన్ ఎవ్రీ వన్, సచ్ యాక్షన్స్ అలోన్ కెన్ బి కాల్డ్ సర్వీస్.
0: ఎవరికో పరులకు సేవ చేస్తున్నారనేటువంటి భావము మనలో ఏమాత్రము ఉండరాదు.
1: We should never have the feeling that we are serving someone else, some other.
0: Sarva karma bhagavat prityartham anetvanti yokka bhavam cheta tyagam cheta sevalu salpali.
1: With a feeling that everything is offered as an offering at the lotus feet, one has to undertake service activity.
0: Aithe alanti tyaga bhavam cheta sevalu salpetvanti vyaktulu entha mandi galaru?
1: How many people are there who perform service activity with that sense of sacrifice?
0: లేకపోలేదు.
1: There are quite a large number of people.
0: ప్రాచీన కాలము నుండి భారతదేశమును అనేక విధములుగా ఆదుకొని దానికి త్యాగమును చేసి జీవించినటువంటి వ్యక్తుల యొక్క తత్వములు మీకు అర్థమయ్యే ఉండొచ్చు.
1: You might have recognized the fact that from time, ancient times, there are quite a few people who have sacrificed their everything for the sake of Bharat and for its glory and splendor.
0: అలాంటి వ్యక్తులను మనం చింతించి స్మరించి వారి ఆదర్శాలను మనం అందుకొని వారి అడుగుజాడల్లో మనం ప్రవేశపెట్టాలి.
1: We have to remember them, think of them and take their example and implement those ideals in our own life.
0: అలాంటి సేవా తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
1: We have to understand the sense of service, the method of serving others in the proper way.
0: ఇలాంటి మార్గమునందే మనం ప్రవేశించినప్పుడే మనము తలపెట్టినటువంటి మనము ప్రయత్నించేటువంటి ఈ కార్యములో ఆశించిన ఫలితాన్ని మనం అందుకోగలము.
1: ఓన్లీ వెన్ వీ అండర్స్టాండ్ దిస్ ఆల్ దట్ యాక్టివిటీ విచ్ వీ అండర్టేక్ వాట్ ఎవర్ గోల్స్ వీ సెట్ ఫర్ అవర్ సెల్స్ వుడ్ బి ఫుల్ఫిల్డ్.
0: పల్లెల యొక్క సేవ చాలా ప్రధానమైనటువంటిది.
1: సర్వీస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్.
0: ఏ అనుకూలములు లేక అనేక కష్టములకు నష్టములకు గురి అయి ఆరోగ్యములు చెడుకొని తమరు కేవలము ఒక అనాధార స్థితిలో ఉంటుండేటువంటి సమయంలో వారికి సహాయం చేయటము, వారికి సేవలు గావించటము, వారికి తగినటువంటి యొక్క చేదోడు వాదోడుగా మనం నిలచటము, ఇది అత్యవసరము.
1: ఇన్ ద రూరల్ ఏరియాస్ దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ హెల్ప్లెస్, దేర్ ఇస్ నో వన్ ఇస్ దేర్ who would attend their requirements. Realizing this particular problem, undertaking activity which would be helpful to them is very important.
0: Aithe ee yokka sevalalo variki sahaya padutaku manaku motta mota mana gunamulnu manam chakkajiddukovali.
1: But one thing we have to remember is we have to make our own character all right.
0: Neeti nijayithilu elanti veni motta mota manam gurtinchali.
1: We have to recognize what is the importance attached to morality and truth in the land of Bharat.
0: Deshamunaku denaina tyagam cheyataniki siddhanga untundali.
1: We should be prepared to sacrifice anything for the sake of the country.
0: Deshamante kevalam matti kadani manavulani bhravinchali.
1: We have to remember that when we say country, it doesn't consist of mud.
0: Manavulaku sevane madhav sevaga manam bhavinchali.
1: We have to feel that service to the humanity is service to God.
0: Prachina kalamu nundi kudanu lokasamastha sugino bhavantu annatvanti sutrani aadharam cheskuni aa naati rushulu munulu peddalu rajulu ilanti sevalo palguntu vacharu.
1: From ancient times, believing that the welfare of all the countries and all the lands is very important, those sages, saints and kings undertook service activity.

అన్నదే మనకు చక్కదనము. పరమ పావనమైన భారతావనియందు సహనమన్నదే మనకు చక్కదనము. వ్రతములన్నిటియందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము.

ప్రాణంబు కంటెను మానంబె ఘనమను మన దేశ నీతిని మంటగల్పి నేటికిచ్చిరి పరదేశ నీతుల రసి విచిత్ర స్వేచ్ఛయను విచ్చుకత్తే ఔరా ఏమందు భారత పాలనంబు ఏనుగెట్టుల తన బలమెరుగలేదో అట్టులైనా.

0: In the most sacred land of Bharat, it is the patience and perseverance which is considered as a very important thing. Among all the vows, the vow of telling truth and character are considered as the greatest vow. Among all the sweet feelings which have been appreciated, love for mother and motherhood have been given a place of prime importance in our land. It is considered in our land that honor is greater than and more important than even life itself. In such a land where all these great values and virtues are held high, what has happened today? We have become absolutely imitative, artificial in our nature. And what has happened to the Bharatiyas? We have become like an elephant which does not know its own extraordinary strength.
1: Kanuka, itti pavitra, vichitra, charitramato kudinatvanti yokka Bharatiyulu ani anipinchukuntu, ee naati Bharatiyulu pai cheppinatvanti ye vishayamunu kodanu sarithugalenatvanti variga tayaravutunnaru.
0: The Bharatiyas today not recognizing the sacredness and the earlier history of our own selves, we have become very weak in our own understanding and in our own strength.
1: వాకాడంబరమైనటువంటి యొక్క ప్రచారముల చేతను, ప్రబోధల చేతను మనము కేవలము మిన్నయని భావించుకుంటున్నామే కాని ఈ వాకాడంబరమైనటువంటి యొక్క ప్రబోధలను మనం కట్టి పెట్టాలి.
0: By mere big speeches, high sounding words, we are trying to preach to others. This is not going to save us. We have to put an end to this kind of preaching which is not supported by practice.
1: ఈ కంఠస్థమైనటువంటి ఉపన్యాసాల చేత ఏమాత్రం కూడా జగత్తు మారలేదు.
0: By speeches which are coming out of memorized texts, we are not going to transform the world.
1: నిరాడంబరమైనటువంటి నిస్వార్థమైనటువంటి యొక్క భావం చేత మనము క్రియల్లో పాల్గొనాలి.
0: వీ హావ్ టు అండర్టేక్ అండ్ ఎంటర్ ఇన్ టు యాక్టివిటీ విత్ టోటల్ సింప్లిసిటీ అండ్ సెల్ఫ్లెస్నెస్.
1: సైలెంట్ అన్సెల్ఫిష్ వర్క్.
0: ఇట్ ఈస్ సైలెన్స్ అన్సెల్ఫిష్ వర్క్ విచ్ విల్ హావ్ టు బి అండర్టేక్.
1: ఇది మనం ఆచరించి వారికి ప్రబోధించాలి, కానీ ఆచరించకుండా మైకుల ముందు కూర్చొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇది ఏనాటికి మన విజయాన్ని సాధించలేము.
0: We have to practice and then undertake telling and preaching others. Then only we can achieve success. Otherwise we can never achieve success.
1: భారతదేశం నందు ఆచరణ ప్రధానం కాని ఆడంబరం కాని ఏక ప్రచారం కాని ప్రధానం కాలేదు.
0: In the land of Bharat, practicing is more important than mere talking and ostentatious show.
1: ఆచరణ చేత చాలా సులభంగా లోకాన్ని మార్చవచ్చు.
0: By proper practice we can bring about any transformation in the world.
1: కేవలం ఆడంబరమైనటువంటి యొక్క మాటల చేత తాత్కాలికమైన తృప్తి కలగవచ్చు.
0: బై మియర్ షోవీ వర్డ్స్ ఆఫ్ వర్బోస్ ఇన్ దర్ నేచర్ యు మే బి ఏబుల్ టు హ్యావ్ సమ్ టెంపరీ సాటిస్ఫాక్షన్.
1: కానీ క్రమక్రమేణా ఇది పతనమునకు మార్గం అవుతుంది.
0: బట్ గ్రాడ్యువలీ సచ్ ట్రెండ్స్ ఆర్ గోయింగ్ టు లీడ్ టు
1: భవిష్యత్తును లక్ష్యంలో ఉంచుకోవాలి.
0: వీ హావ్ టు రిమెంబర్ ద ఫ్యూచర్.
1: మనం చేసేటువంటి ప్రతి చిన్న కార్యం కూడా తాత్కాలికమైనటువంటి తృప్తిలతో మనం జీవితాన్ని వ్యర్థం చేయకూడదు.
0: వాట్ ఎవర్ స్మాల్ యాక్టివిటీ వీ అండర్టేక్ వీ షుడ్ నాట్ రెస్ట్ సాటిస్ఫైడ్ బై మియర్ స్మాల్ యూజ్లెస్ సాటిస్ఫాక్షన్.
1: ఈనాటి తాత్కాలికమైనటువంటి సేవలన్నీ కూడాను కేవలం దీపావళి పండుగ రోజు చిచ్చుబుడ్లన్నీ ఉంటాయి చూడండి, బుస్సను పైకి పోవటం, తస్సను దిగిపోవటం. ఈ విధమైనటువంటి యొక్క సేవలలో మనం ఏనాటికి కూడా ఫలితాలు సాధించలేము.
0: The service activity undertaken today may be compared to certain types of crackers which are so temporary, which are burnt of course during Deepavali season. Very temporary in nature.
1: Manam ee naadu numbers vesukuntunna anta quantity quantity 20,000 30,000 40,000 5,000 6,000 gramala seva chestunnam ani ee quantity ni manam chudakoddu.
0: Today we are satisfying ourselves only with numbers counting 5,000, 6,000, 20,000 and 30,000. Quantity should not give us the satisfaction.
1: These statistics nanta kudanu moola pettali.
0: We should put aside all these statistics.
1: Acharana roopamainatvanti kriyalo manam nadum kattali.
0: We have to gird up our loins and undertake activity on the basis of our practice.
1: Inni gramamulu anni gramamulu anetunte oka number manam marchipovali.
0: We should forget the number of villages, this number or that.
1: Yanta chetanaithe yanta shakti unte anni gramalaku manam chestu povali.
0: To the extent that we are capable of, wholeheartedly, we should undertake the work in villages, which is according to our
1: own. Kani inta kalam kudanu sevalu jarugutune unnai adi santoshinchavalsinatundi vishayame.
0: Service activity has been going on in the villages so far. Well, that we must be happy about it in a way.
1: Kani danito anta tripti kalagatam ledu.
0: But that is not going to give us that amount of satisfaction.
1: Manam kevalam correspondence course nu maatrame anubhavistunnamu.
0: We are only feeling happy by the correspondence.
1: Mem inni gramalu chesamu ikkada nunchi correspondence, mem inni gramalu cheyalani akkada nunchi correspondence. Ee correspondence nu katti pettali.
0: We are satisfying ourselves by mere correspondence two ways, from the center to the villages and the villages to the center.
1: మన దోషాలను మనం గుర్తించాలి.
0: వీ హావ్ టు రికగ్నైజ్ రియల్ సర్వీస్.
1: కేవలం సేవలు చేస్తున్నామంటే మన కండ్లు మాత్రమే కాదు, సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాదు వేల కన్నులతో చూచేటువంటి వారు ఉన్నారు జగత్తులో.
0: వీ షుడ్ నాట్ మియర్లీ క్లోజ్ అవర్ ఐస్ అండ్ ఫీల్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఆల్ ది వర్క్ ఈజ్ బీయింగ్ వాచ్డ్ బై థౌజండ్స్ ఆఫ్ ఐస్.
1: మనం చెప్పినటువంటి గ్రామానికి ఎవరైనా పోయి చూస్తే అక్కడ ఏమి జరిగిందంటే ఏమీ లేదు. ఇది మనం చేయటము.
0: ఇఫ్ యూ మేయర్లీ మెన్షన్ ఇన్ రిపోర్ట్ అండ్ ఇఫ్ సమ్వన్ వర్ టు గో టు ఏ విలేజ్ విచ్ వీ హావ్ మెన్షన్డ్ యాజ్ వీ హావ్ డన్ వర్క్, ఇఫ్ నో వర్క్ ఈస్ డన్, వాట్ ఏ సారీ స్టేట్ ఆఫ్ అవేర్నెస్ ఇట్ వుడ్ బి.
1: ఒక్కటి చేసినా సరే మంచిగా నీటుగా ఇతరులకు గౌరవించే రీతిగా మనకు తృప్తి కలిగే రీతిగా మనం చేయాలి.
0: ఈవెన్ ఇఫ్ యూ డూ వర్క్ ఇన్ వన్ విలేజ్ ఇట్ డజంట్ మ్యాటర్, ఇట్ వుడ్ బి సఫిషియంట్, బట్ ఇట్ మస్ట్ బి డన్ ఇన్ అన్ ఐడియల్ వే.
1: మొట్టమొదట సాయి సంస్థల లోపల ఈ వాడ ఆడంబరాన్ని కట్టి పెట్టాలి.
0: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ ఇన్ సత్యసాయి ఆర్గనైజేషన్స్ వీ షుడ్ పుట్ అన్ ఎండ్ టు ది వర్బోస్ హైలీ ఈగోయిస్టిక్.
1: మాట్లాడేటువంటి వాడు పని చేయడు.
0: ఎ పర్సన్ హూ టాక్స్ మచ్ డజంట్ వర్క్.
1: పని చేసేటువంటి వాడు మాట్లాడు.
0: ఎ పర్సన్ హూ వర్క్స్ డజంట్ టాక్.
1: కనుక ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళు పని చేయని వాళ్లే.
0: Therefore, people who indulge in talking are not doing any work.
1: Edo ee naadu naaku oka upanyasam undanedini dannu oka kantastham cheskunedi akkadi ikkadi teeskunedi mic lo vachi cheppedi ide manam cheyalsina seva.
0: Just because we have to give a talk on the platform on this particular day, if we memorize things and if we give that particular those statistics and figures,
1: ee pani tape record kuda chestundi.
0: Would it amount to service? This kind of work can be done.
1: Tape record lo kaadu.
0: This kind of work can be done even by a tape record.
1: Type record lo. Adarshanni manam andinchali.
0: We should not become such kind of tape recorder. We should, on the other hand,
1: ee nijamainatundi sevallo palgonnatundi vyakti nijamainatundi sevakudu.
0: Only that person who practices and undertakes the work is a real worker.
1: Palitam kosam seva chesetundi vaadu paniwaadu avutadu kaani yajamanudu kaadu.
0: A person who tries to satisfy others and works may be compared to a servant, but he is not the master.
1: Kaduka ee phalanni kudanu manam aashinchukunda pallo pravesh pettali.
0: We should undertake work without expecting any fruits thereof.
1: Kaduka మనం ఫలితాన్ని ఆశించకుండా నిస్వార్థమైనటువంటి భావం చేత నిరహంకారమైనటువంటి ఒక తత్వం చేత మనం సేవల్లో పాల్గొనాలి.
0: వీ షుడ్ అండర్టేక్ సర్వీస్ యాక్టివిటీ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ ఫ్రూట్స్ దేర్ ఆఫ్ విత్ ఎ సెల్ఫ్లెస్ యాటిట్యూడ్ అండ్ అప్రోచ్.
1: ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ,
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
1: మనము సేవకులం,
0: వీఆర్ సర్వెంట్స్.
1: ఈ భావాన్ని మాత్రం మరవరాదు.
0: వీ షుడ్ నెవర్ ఫర్గెట్ దిస్.
1: ప్రతి మానవుడు కూడా సేవకుడే.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ అ సర్వెంట్.
1: ప్రభువుకు ఒక సర్వెంట్ అని ఉంటాడు.
0: ఫర్ మాస్టర్ దేర్ వుడ్ బి వన్ సర్వెంట్.
1: ఒక రాజుకు ఒక రైతు ఉంటాడు.
0: ఫర్ కింగ్ ఆల్సో దేర్
1: ఒక గురువుకు శిష్యుడు ఉంటాడు.
0: ఫర్ ఏ ప్రిసెప్టర్ దేర్ విల్ బి ఏ
1: డిసిప్లకు తల్లిదండ్రులు ఉంటారు.
0: ఫర్ పేరెంట్స్ దేర్ విల్ బి చిల్డ్రన్.
1: వీరు ఎవరు ఉంటే బిడ్డ సేవ చేసేటువంటి తల్లిదండ్రులు, తల్లిదండ్రులు సేవ చేసేటువంటి బిడ్డ.
0: If you take parents and children, parents perform service to the children, children perform service to the parents.
1: Guru seva chese itunte vaadu shishyudu, shishyunu seva chese vaadu guru.
0: It is guru హీ ఈజ్ ఎ ట్రూ గురు హూ సర్వ్స్ ది శిష్య.
1: ఇట్ ఇస్ శిష్యుడే గురువు అనేటువంటి సార్థక నామమే ఉండదు.
0: వితౌట్ ఎ శిష్య ఆర్ ఎ డిసైపుల్ దర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎ గురు అట్ ఆల్.
1: కనుక శిష్యుడే లేకపోతే గురువుకు లేదు, గురువు లేకపోతే శిష్యుడే ఉండడు.
0: Without a preceptor, there is no disciple. Without a disciple, there is no preceptor or teacher.
1: Tandri lekapothe koduku ledu, koduku lekapothe tandri gaadu.
0: Without father, there cannot be a son. Without son, there is no use
1: having a father. Ee vidhanga vicharam chesthe andaru kudanu sevakule, okarikokaru sevakulu.
0: If you try to understand in this context and in this way, everyone is a servant.
1: Jagatantai kunnu sevaka bhavamulone nindi untunnadi.
0: The entire world is filled with the feeling of service.
1: ee bhavanni manam hrudayamlo motta motta bhadram cheskovali.
0: This particular feeling of service must be firmly established.
1: Paropakaratham idam shariram, shariram raavatamu paropakaram kosamani.
0: This body has been given to us for the sake of serving others.
1: Emta upakaramu variki chetakanaatundi manam chesi pettadam.
0: What is the service which you can render doing such work which he is not capable of doing?
1: ఈ విధమైనటువంటి సేవ ఎందే మన జీవితాన్ని సార్థకం గావించుకోవాలి.
0: We have to sanctify our lives in this kind of service.
1: ఈ సేవాభావం చేతనే మానవుడు ఉన్నతోన్నత స్థితిని అందుకుంటాడు.
0: With a feeling of service alone, man can attain the highest.
1: కనుక మనము నిజముగా ఫలితాన్ని ఆశించి సేవ చేయరాదు.
0: Therefore, we should never undertake service activity expecting the fruits thereof.
1: ఈ ఫలితమును ఏనాడు మనము త్యాగం చేస్తామో ఆనాడే మనలో సేవాభావం అభివృద్ధి ఉంటుంది.
0: ఓన్లీ వెన్ యూ సాక్రిఫైస్ ద ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ డూ వి డెవలప్ ది సర్వీస్ సెన్స్ ప్రాపర్లీ.
1: మన స్టేట్ ఒక్కొక్కటి ఒక్కో స్టేట్ గా ఉంటుండాలి. రాష్ట్రము,
0: దేర్ ఆర్ డిఫరెంట్ స్టేట్స్.
1: ఈ రాష్ట్రంలో అనేక పల్లెలు ఎందు సేవలు చేశారు.
0: ఇన్ ఆల్ దీస్ స్టేట్స్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ విలేజెస్ సర్వీస్ యాక్టివిటీ హెస్ బీన్ అండర్టేకన్.
1: ఈ సేవ అనేటువంటిది కేవలం ఎవరికో చేస్తున్నామనేటువంటి ఒక పిచ్చి భావాన్ని మీ నుంచి దూరం చేసుకోవాలి.
0: వి షుడ్ రిమూవ్ ఫ్రమ్ అవర్ మైండ్ ద బ్యాడ్ ఫీలింగ్ ఆఫ్ ద మ్యాట్.
1: మీకు మీరు సేవ చేసుకుంటున్నామనేటువంటి విశాల భావాన్ని మీరు అనుభవించాలి.
0: దట్ వి ఆర్ డూయింగ్ సర్వీస్ టు సమ్వన్ ఎల్స్, వి హావ్ టు థింక్ దట్ సర్వీస్ ఇస్ డన్ ఫర్
1: ఎవరికి ఏమి అననుకూలం చేసినా కానీ తనకు తాను అనుకూలమైనట్టుగా భావించాలి.
0: వాట్ ఎవర్ ఇన్కన్వీనియన్స్ ఇస్ కాజ్డ్ టు ఎనీవన్, ఇ మస్ట్ బి కన్సిడర్డ్ ఇన్కన్వీనియన్స్ కాజ్డ్ టు.
1: ఆ విధమైనటువంటి సేవలో మీరు పాల్గొని
0: you will have to undertake such kind of service activity.
1: Inni anni anetvanti numberlu meeru visarjinchi
0: you would give up the numbers the thus and thus.
1: Ee na kartavyamu anetvanti deentlo meeru palgonali.
0: You have to consider that as your duty and undertake the service activity.
1: Kanuka ee munmundu ee naadu workshop ani okati start chesaru.
0: Today you had undertaken workshop.
1: కేవలము మనము షాప్ అంటే ఒక షో చేసేటువంటిది. షాప్
0: షాప్ సిగ్నిఫైస్ సమ్ కైండ్ ఆఫ్ షో.
1: ఈ వర్క్ ను మనం షో చేయరాదు.
0: వీ షుడ్ నాట్ మేక్ వర్క్ ఏ షో.
1: హృదయంతో అనుభవించాలి.
0: వీ హావ్ టు ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ద హార్ట్.
1: యువకులైనటువంటి మీరందరూ కూడా ఉత్సాహాలతో ఇందులో పాల్గొనాలి.
0: ఆల్ ఆఫ్ యూ హూ ఆర్ యూత్ విల్ హావ్ టు అండర్టేక్ దిస్ యాక్టివిటీ విత్ లాట్ ఆఫ్ ఎంథూజియాజం.
1: దీంట్లో ఈనాటి యువకులే భావి భారతోద్ధారకులు.
0: టుడేస్ యూత్ ఆర్ గోయింగ్ టు బి ది ఫ్యూచర్ సిటిజన్స్ ఆఫ్ ద ల్యాండ్ అండ్ హూట్
1: దేశంలో ఆవరించినటువంటి యొక్క అభిమాన అహంకారాన్ని దూరము గావించి కేవలము ఒక విధమైన ఆప్యాయత, కరుణ, దయ, త్యాగము అనేటువంటి సత్శీల గుణములంతా కూడాను ఈ యువకులే పెంచాలి.
0: ఇట్ ఈస్ ది యూత్ హూ విల్ హావ్ టు ఫాస్టర్ great qualities like sacrifice, compassion and such other virtues and make arrogance and such other bad qualities distant.
1: Inka paina prati village kudanu oka palle kudanu state president ga undetunnattu vaadu visit cheyali.
0: State president should visit every village.
1: తాను బాధ్యత వహించటం చేతనే ఎంతైనా కూడా అభివృద్ధి గావించడానికి వీలవుతుంది.
0: ఓన్లీ వెన్ హి అండర్టేక్ సచ్ రెస్పాన్సిబిలిటీ ఇట్ ఇస్ పాసిబుల్ టు డెవలప్ ద విలేజెస్.
1: అలాంటి చేతగానేటువంటి వాడు మాకు చేతగాదని చెప్పాలి.
0: ఇఫ్ ఎ పర్సన్ ఇస్ నాట్ కేపబుల్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ వర్క్ హి హస్ టు కన్ఫెస్ దట్ హి కెనాట్.
1: సాయి కేవలం క్వాలిటీని కోరుతున్నాడు కానీ క్వాంటిటీని కోరటం లేదు.
0: సాయి ఆల్వేస్ డిజైర్స్ క్వాలిటీ, హి నెవర్ వాంట్స్ క్వాంటిటీ.
1: కనుక మనం మున్ముందంతా కూడా ఉత్సాహ ప్రోత్సాహంతో అందులో పాల్గొని తగినటువంటి యొక్క ధైర్య స్థైర్యముల చేత దీన్ని ఎదుర్కొనడానికి ప్రయత్నించాలి.
0: ఇన్ ఫ్యూచర్ విల్ హావ్ టు అండర్టేక్ దిస్ పర్టికులర్ యాక్టివిటీ విత్ ఆల్ ఎంథూసియాజం అండ్ ఇన్స్పిరేషన్ అండ్ ఫేస్ ఆల్ ద
1: సాధనకు కావలసినటువంటి సద్గుణములు ఇవే మొట్టమొదటివి.
0: ఫర్ స్వామి దీస్ ఆర్ ద గ్రేట్ వర్చ్యూస్ విచ్ హీ వాంట్స్.
1: జపము, ధ్యానము, యోగము, స్మరణం, పారాయణం ఇలాంటివంతా మనం చేస్తున్నాము.
0: We have been undertaking japa, dhyana and such other worshipful activities.
1: కాని దీనికి పునాది అయినటువంటి యొక్క త్యాగము, దయ, ప్రేమ, సహనము, సానుభూతి ఇవి లేకుండా ఈ జపంలో ఏమి మనం సాధించగలం?
0: బట్ ఫర్ ఆల్ దీస్ జపా, తప, ధ్యాన ఎట్సెట్రా ద బేసిస్ అండ్ ది ఫౌండేషన్ ఇస్ దేర్ ఆర్ వర్చ్యూస్ లైక్ కంపాషన్.
1: మొట్టమొదటి సద్గుణాలను మనం పెంచుకున్నప్పుడే సాధనలో మనకు తగినటువంటి యొక్క స్థాయిని మనకు కుదురుతుంది.
0: ఓన్లీ వెన్ వీ డెవలప్ గుడ్ వర్చ్యూస్ దెన్ ఓన్లీ వీ కెన్ అండర్టేక్ సాధన సక్సెస్ఫుల్లీ.
1: ఆ సద్గుణములు లేకుండా ఎంతసేపు నీవు ధ్యానంలో కూర్చున్నా చంచలత్వాన్ని అనుభవిస్తావు గాని ప్రశాంతిని మీవేమాత్రం కూడా పొందలేవు.
0: ఇఫ్ యూ వాంట్ టు సిట్ ఇన్ మెడిటేషన్ వితౌట్ హ్యావింగ్ వర్చ్యూస్ యూ కెన్ ఓన్లీ ఇండల్జ్ ఇన్ బ్యాడ్ థాట్స్. యూ కెన్ నెవర్ హావ్
1: చిత్తశుద్ధి. కర్మః, మనం చేసేటువంటి కర్మల వల్ల మన చిత్తశుద్ధి కావాలి.
0: వీ హావ్ టు అండర్టేక్ యాక్షన్ టు క్లిన్స్ అవర్ చిత్త, ప్యూరిఫై అవర్ చిత్త హార్ట్.
1: చిత్తశుద్ధి వలనే ఆత్మవిశ్వాసం కలుగుతుంది.
0: ఓన్లీ బై ఎ ప్యూర్ హార్ట్ యూ కెన్ హావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: విశ్వాసం చేతనే ఆనందం అనుభవిస్తాం.
0: యూ విల్ బి ఏబుల్ టు ఎంజాయ్ బ్లిస్ ఓన్లీ వెన్ యూ హావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: చిత్తశుద్ధి కలగక ఆత్మవిశ్వాసం ఎలా కలుగుతుంది?
0: హౌ కెన్ యూ హావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వితౌట్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్?
1: కనుక ఈనాడు మనము కేవలము ఒక సంకుచితమైనటువంటి మార్గాల్లో మనం ప్రవేశిస్తున్నాం.
0: Today we are undertaking in a narrow way, narrow activity.
1: Manu vishalamainatundi bhavanni penchukovali.
0: We have to develop broad feelings and broad
1: prati okka adhikari kudanu nenu ee satyasaya samasthalo chernanduku nenu emi chestunnanu enta varaku chestunnanu nenu naa truptiga nenu chestunnana ledani tamaku taavu parikshinchukovali.
0: Every office bearer in satyasaya organization has to introspect to what extent he has been able to implement things properly.
1: Kevalam ilanti conference time lo matram andaru attend ayipothuntaru tarvata vaalla mohale ganipinchau.
0: Only in such occasions where conferences are held all the faces are seen, but later on they are never to be seen anywhere.
1: Kanuka ilanti pravartanalo manam adhikaram ani cheppukotam sigguchetu.
0: If we declare ourselves as office bearers in this particular way, it is rather
1: naaku samasthalanni nilchipoyina naaku santoshame kaani ilanti pravartanalu matram naaku ishtam ledu.
0: I am not going to be happy even if all the wings of the organization are closed, it doesn't matter.
1: But kramakramina ivanni kudanu saayikochi cherutuntayi.
0: Gradually and ultimately all these things will reach sai only.
1: Kanukane idi naa baadhyataga untundali.
0: It is Swami's responsibility.
1: Ee cheppadam naa kartavyam.
0: It is Swami's duty to tell this.
1: Manam chese sadhananta kudanu mana yokka dhanyata kosame.
0: Whatever seva we undertake, it is only for justifying and for our
1: self confidence. Atmavishwasamto manam pravesha pettali.
0: We have to develop therefore and undertake activity with this self confidence.
1: సాయి నాకు ఇది చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు అని సాయిని మాత్రమే అంటారు. కానీ సాయికి మీరు ఏమి చేశారు?
0: యు గోన్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ సాయి, టెలింగ్ సాయి హాజ్ నాట్ డన్ దిస్ ఫర్ మీ, సాయి హాజ్ నాట్ డన్ దట్ ఫర్ మీ. వాట్ హ్యావ్ యూ డన్ ఫర్ సాయి?
1: నీవు చేసింది నీవు చెప్పు చూద్దాం. ఏమీ చేయటం లేదు. ప్రతి ఏది చేసినప్పటికీ స్వార్థము స్వప్రయోజనము, స్వార్థము స్వప్రయోజనము అంతే తప్ప సాయి చేసిండేటువంటి పని ఏమిటి?
0: ఫస్ట్ యూ టెల్ మీ వాట్ యు హావ్ డన్ ఫర్ సాయి. Everything you have done only for your own selfishness or for your own selfish interest.
1: Sai ki cheyiki sai nunchi nee phaltaanni ye reethiga nee pondagalavu?
0: Without doing anything for Sai, how are you going to get anything from Sai?
1: Oka shop daggarikaina poi daniki chellinchavalsina mulyam chellinchinappude dani andukovalsina vastuvunu andukogalugutavu.
0: Even if it is an ordinary object, only when you pay the full price you would be able to get it.
1: Aa mulyanni chellinchaka padarthanni andukovaladitte idi enta swartham?
0: Without paying the proper price if you want to get the object, how selfish and foolish.
1: Sai aashinchinatvanti okka nishwarthamaina sevanu nu cheyi, neeku sarvamunu sai anugrahistadu.
0: You perform the service which Sai wants in a selfless way. Sai is going to confer on you everything that you want.
1: Neevu cheyavalsindi neevu cheyaka sai nunchi pondadaniki siddhanga untundi ee reethiga labhistundadi.
0: Without discharging your own duties in the way that you are supposed to do, if you want to get something from Sai, how are you going to
1: do it? Neevu sampadinchinatvanti dhanam nijam kaadu,
0: the wealth that you have earned is not true.
1: నిజమైనటువంటి ధనము దైవానుగ్రహమే.
0: It is not a true wealth. The true wealth is only the grace of God.
1: అనుగ్రహాన్ని పొందడానికి అన్ని విధాలు కూడా త్యాగం చేయాలి.
0: For getting the grace of God, you have to make every sacrifice necessary.
1: సేవ కంటే మించినటువంటిది మరొకటి లేదు.
0: There is nothing greater than service.
1: కనుకనే ఎన్ని ధ్యానములు చేసినా, ఎన్ని జపములు చేసినా, ఎన్ని తపములు ఆచరించినా, ఎంత వేదాన్ని ఉచ్చరించినా గాని లోపల హృదయం పరిశుద్ధం కాకపోతే ఇవన్నీ కూడా నిరుపయోగమే.
0: వాట్ ఎవర్ జప తప ధ్యాన యు అండర్టేక్, ఇఫ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు క్లీన్స్ అండ్ ప్యూరిఫై యువర్ హార్ట్, ఆల్ దిస్ ఇస్ ఎ షియర్ వేస్ట్.
1: మీకు తెలుసును అందరికీ,
0: ఆల్ ఆఫ్ యు నో దిస్.
1: ఇడ్లీ సాంబార్ చేసుకున్నాం అనుకోండి తినాలని.
0: లెట్ అస్ జస్ట్ సే వి హావ్ ప్రిపేర్డ్ ఇడ్లీ అండ్ సాంబార్.
1: ఈ సాంబారుకు చక్కని బెంగళూరు నుంచి అప్పటికప్పుడు ఫ్రెష్ కూరగాయలు తెచ్చిపెట్టుకున్నాం.
0: యు హావ్ బ్రాట్ ఫ్రెష్ వెజిటబుల్స్ ఫర్ ప్రిపేరింగ్ సాంబార్.
1: మంచి బేడలు చేశాం.
0: యు హావ్ బ్రాట్ గుడ్ క్వాలిటీ దాల్,
1: కొత్త చింతపండు కలిపాము.
0: యు హావ్ ఆల్సో బ్రాట్ ఫ్రెష్ టమరిండ్.
1: ఇంకా సాంబార్ తగినటువంటి సామాన్లు అంతా కూడా వేసినాము.
0: ఆల్ ది అదర్ ఆర్టికల్స్ టు మేక్ గుడ్ సాంబార్ యు హావ్ అసెంబ్లెడ్ అండ్ యు హావ్ అక్యుములేటెడ్ దెమ్.
1: కానీ ఆ సాంబారు ఇడ్లీ తిన్నాము, కడుపులో తిప్పింది.
0: అండ్ యూ హావ్ టేకన్ దట్ సాంబార్, యూఆర్ గెటింగ్ ఎ ఫీలింగ్ ఆఫ్ అన్ఈజినెస్ అండ్ వామిటింగ్ సెన్సేషన్.
1: అన్ని కృతమేని, అన్ని చాలా ఉత్తమమైనటువంటివేని, కానీ కడుపులో తిప్పడానికి కారణం ఏంటి?
0: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఫ్రెష్ థింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఎ క్వాలిటీ థింగ్, వై ఇస్ ఇట్ దట్ ఐఎమ్ గెటింగ్ ఎ వామిటింగ్ సెన్సేషన్?
1: మనం వండిన పాత్రలో కళాయి లేదు.
0: It is because there is a defect in the vessel.
1: Manamu chakkaga dhyanam chestunnamu.
0: We have undertaken meditation.
1: Japam chestunnamu.
0: We are also doing japa.
1: Bhajan chestunnamu ragataalalto.
0: We are also doing bhajan in the
1: form of ivanni kooragayalu uppu pulusu karam madri anni tayar chestunnamu. Hrudayam aneetundi paathralo prema aneetundi kalaayame lekapothe idantha paayasam ayipothundi.
0: All these japa, tapa, etc. may be compared to the various requirements for making sambar. But if you don't have love in your heart, it will be going to make it into
1: poisonous. Therefore,
0: in the first place, fill your heart with love.
1: Without
0: love in the heart, whatever action is undertaken is going to be a waste.
1: Prema swarupulara.
0: Embodiments of divine love.
1: స్వామి ఇంత కఠినంగా చెప్తున్నాడు అనేటువంటి విషయంలో మీరు ఏమాత్రమో బాధపడకూడదు.
0: యూ షుడ్ నాట్ ఫీల్ బ్యాడ్ ఆర్ హర్ట్ బికాస్.
1: నిజముగా మనలోని దోషములు చెప్పేటువంటి వాడే నిజమైన గురువు.
0: బికాస్ స్వామి ఈస్ టెలింగ్ దీస్ థింగ్స్ హార్ష్లీ. ఇన్ ఫ్యాక్ట్ ఓన్లీ హీఈస్ ఎ ట్రూ గురు హూ టెల్స్ థింగ్స్.
1: మన దోషాలన్నీ కూడా నువ్వు కేవలం కప్పిపుచ్చినటువంటి వాడే మహాద్రోహి.
0: హీ మే బి కన్సిడర్డ్ యాజ్ ఎ ట్రెచరస్ ఫెలో హూ ట్రైస్ టు deceive us by hiding our own defects.
1: Kanuka manaku hitamuga meeru bhavinchali.
0: You should consider all this as
1: meelo unnatundi doshalu anta kudunu dooram cheskovali.
0: You have to make distinct all the defects and
1: inka mundaina kudunu dosharahitamainatundi chittulu kavali.
0: At least in future you should be free from defects.
1: Ee yokka seva vishayam chaala uttamainatundi.
0: Service is highly noble in its
1: ఈ వేసినటువంటి ప్లాన్ అంతా కూడా చాలా సక్రమమైనటువంటిది.
0: ఆల్ ద ప్లాన్ దట్ యు హావ్ జస్ట్ లీడ్ ఇస్ ఎక్సలెంట్.
1: కానీ జరపవలసినటువంటి వారు చక్కగా జరపాలి.
0: బట్ వైల్ ఇంప్లిమెంటింగ్ ఇట్ యు మస్ట్ ఇంప్లిమెంట్ ఇట్ ప్రాపర్లీ.
1: ఇందులో ఎవరు ప్రధానమంటే అందరు కూడా దీనికి ఆధారమే.
0: ఇఫ్ యు ఆస్క్ హూ ఈస్ ఇంపార్టెంట్ అమంగ్ ఆల్ దీస్ పీపుల్, ఎవ్రీ వన్ ఈస్ ఇంపార్టెంట్ దట్ వే.
1: అందరి ఎందుకు కూడా ఒక విధమైనటువంటి కోఆపరేషన్ అంటారు. దాని చేరిక ఉండినప్పుడే ఇది సరైనటువంటి జరుగుతుంది.
0: ఓన్లీ వెన్ దర్ ఇస్ మ్యూచువల్ కోఆపరేషన్ అమంగ్ ఆల్ పీపుల్ కెన్ ది వర్క్ బి సక్సెస్.
1: వరల్డ్ కౌన్సిల్ వాళ్ళు, స్టేట్ ప్రెసిడెంట్స్, స్టేట్ కన్వీనర్స్, డిస్టిక్ట్ ప్రెసిడెంట్స్, డిస్ట్రిక్ట్ కన్వీనర్స్, సేవాదళం వాళ్ళు, సేవా సమితి వాళ్ళు, భజన మండలి వాళ్ళు అందరూ కూడా ఏకమైపోవాలి.
0: వరల్డ్ కౌన్సిల్ పీపుల్, స్టేట్ ప్రెసిడెంట్, డిస్టిక్ట్ ప్రెసిడెంట్, స్టేట్ కన్వీనర్, డిస్ట్రిక్ట్ కన్వీనర్, సేవాదళ పీపుల్, భజన మండలి, ఆల్ ది వింగ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ షుడ్ కోఆపరేట్ విత్ ఈచ్ అదర్.
1: ఈ కోఆపరేషన్ తో, ఈ ఐకమత్యంతో మనం పనిచేసినప్పుడే చక్కగా మనకు అనుకున్నటువంటి ఫలితాన్ని మనం అందుకుంటాం.
0: ఓన్లీ వెన్ వీ అండర్టేక్ దిస్ పర్టికులర్ యాక్టివిటీ విత్ కోఆపరేషన్ అండ్ విత్ ఎ సెన్స్ ఆఫ్ యూనిటీ, వీ కెన్ అచీవ్ సక్సెస్ ది వే దట్ వీ వాంట్.
1: ఈ కోఆపరేషన్ అనేటువంటిది తీసివేసి ఆపరేషన్ చేస్తే అయిపోయింది ఇంకా మన పని. ఏమీ చేయలేం మనం.
0: ఇఫ్ యు రిమూవ్ కోఆపరేషన్ అండ్ కండక్ట్ ఓన్లీ ఆపరేషన్, వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ గోయింగ్ టు అచీవ్ బై దాట్?
1: కనుక నేటి నుంచి అందరూ ఐకమత్యం చేత ఎవరెవరి యొక్క భావాన్ని, ఎవరెవరి యొక్క శక్తిని వారు అనుసరించి శక్తి లోపం లేకుండా, శక్తిహీనము కాకుండా మనం ఈ సమాజంలో ప్రవేశపెట్టాలి.
2: ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ యూ హావ్ టు అండర్టేక్ ఆల్ ద యాక్టివిటీ విత్ అ సెన్స్ ఆఫ్ యూనిటీ, వితౌట్ కాంప్రమైజింగ్ విత్ వాట్ ఎవర్ కెపాసిటీ యూ హావ్, పుట్ ఇన్ ఆల్ యువర్ కెపాసిటీ ఫర్ ద సక్సెస్ ఆఫ్ ఆర్ కంటెంపరరీ
1: సాధన.
2: This may be described as true sadhana.
1: మన జపము, ధ్యానము, యోగము, యజ్ఞము అన్ని కూడా త్యజించండి, సేవలో మీరు పాల్గొనండి.
2: You can give up all japa, tapa, dhyana, yajna and undertake service activity.
1: నవ విధములైనటువంటి మార్గమునందు సేవ చాలా ఉత్తమమైనటువంటిది.
2: Of all the types of activity, service activity is very important.
1: కనుకనే ఈ సేవాభావం చేతనే దైవానుగ్రహాన్ని అందుకుంటకు అర్హులమవుతాం.
2: Through service you would be able to earn the grace of God.
1: సేవ చేయకుండా కేవలము ఒక విధమైన మాటల చేత గాని, ఉపన్యాసాల చేత గాని కాలమును వ్యర్థం చేయకూడదు.
2: You should not waste your time by mere words and speeches without undertaking service activity.
1: Seva chesetunti vaadu upanyasam cheppinappude danni chakkaga hrudayaniki attukuntundi.
2: Only when a person who really serves people, when he speaks, it will enter and it will make its impact on the heart.
1: Sevala madam cheyaka upanyasamlo hero maadi vachukuntunte deen valla zero ayipothundi.
2: If you are only great in your own speeches without serving, you are going to become a zero.
1: కనుక మనకు మనం ధన్యులు కావాలి, మేము ధరించాలి, నేను సరైనటువంటి యొక్క జీవితాన్ని అనుభవించాలి, ఆదర్శవంతమైనటువంటి మానవుడిగా తయారు కావాలనుకుంటే నిస్వార్థమైన, నిర్మలమైన, నిరహంకారమైనటువంటి సేవలో మనం పాల్గొనాలి.
2: ఇఫ్ యూ వాంట్ టు రియలీ శాంక్టిఫై యువర్ ఓన్ లైఫ్ అండ్ సేవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఆల్ దిస్ బాదరేషన్స్ ఆఫ్ ది వరల్డ్, దెన్ యూ హావ్ టు అండర్టేక్ సర్వీస్ విచ్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ సెల్ఫిష్నెస్ విత్ ఆల్ హ్యూమిలిటీ అండ్ విత్ ఆల్.
1: ఎవరికి వారు ప్రతి దినం కూడాను ఆత్మ విచారణ సల్ఫ్కోవాలి.
2: ఎవ్రీ డే యూ షుడ్ అండర్టేక్ సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్.
1: నాకు ఇచ్చినటువంటి బాధ్యత లోపల, నేనున్నటువంటి స్థానం లోపల నేను నా పనిని సక్రమంగా చేస్తున్నానా లేదా అని తనకు తానే తృప్తి రావాలి.
2: హీ హాస్ టు లుక్ ఇన్ టు హిమ్సెల్ఫ్ టు ఫైండ్ అవుట్ whether he has been discharging all the responsibilities given to him properly and to the fullest of his
1: capacity. Tanaku tanaki tripti leneetundi vaadu itharulu ee reethiga tripti parchagaladu.
2: If he does not have satisfaction for himself, how is he going to give satisfaction for others?
1: Kanuka self satisfaction atyavasaramu.
2: Therefore self satisfaction is very important.
1: Ee self satisfaction ku puramu self confidence undali, aatmavishwasam kalagali.
2: Before you have self satisfaction, you should have self confidence.
1: ee self satisfaction ee tyagam chesinappude self realization jikkutundi.
2: When you make self sacrifice, then only you get self realization.
1: Manam aneka kashtamulaku, nashtamulaku, dukkhamulaku kodanu edirkoni dani sadhinchadaniki prayatninchali.
2: We should face all types of problems, difficulties and situations and solve the problems.
1: Mukhyamga mana satyasai samasthali endu ఏ సమస్య అయినా కాని అహంకారము, ఆడంబరము, అభిమానము ఈ మూడు ఉంటే మనం పని చేయలేము.
2: ప్రైమర్లీ అండ్ బేసికలీ ఇన్ ఆల్ ది వింగ్స్ ఆఫ్ సత్యసాయి ఆర్గనైజేషన్ వీ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఈగోటిజం, ఆల్ షో అండ్ ఆల్ అటాచ్మెంట్స్.
1: ఈ మూడింటిని త్యాగం చేసినటువంటి వాడే సరైన సేవలో పాల్గొనడానికి అధికారి అవుతాడు.
2: ఓన్లీ దట్ పర్సన్ హూ సాక్రిఫైజెస్ ఆల్ దీస్ థింగ్స్ can get the authority to undertake service activity.
1: Kanuka swami cheppinatunti vishayamlanta kodanu maa manchi kosam aneetunti bhavamunu meeru talanchukoni tadwara jarigipoyinatunti vanta marachi raaboyetunti oka jeevitaniki taginatunti aadarshanga meeru nirupinchalani nenu aashistu aashirvadistu naa prasangaanni viramistunnanu.
2: Whatever Swami has said is in the best interest and the welfare of all of you, and you'll have to take this in this particular spirit. Forget the past mistakes and past life, undertake the activity keeping in view all that Swami has just said in future, and sanctify your life. Thus Swami is getting his discourse to a close.

హరి హరి హరి హరి హరి అనరే ఆత్మారాముని మదిగనరే శివ శివ శివ శివ శివ అనరే శివకే సవులు సమమనరే శివ శివ శివ శివ శివ అనరే

0: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Sathya Sai Baba.
1: Chinnakadas are little stories told by Swami in his many discourses to simplify the most complex of spiritual topics. Here is one of those charming Chinnakadas.
2: గుడ్డులో పిట్ట పుట్టుతుంది.
3: There is a bird inside the egg.
2: విత్తులో వృక్షం పుడుతుంది.
3: And
2: మనిషిలో మనిషి పుడుతున్నాడు.
3: And therefore the seed
2: is ఎవరు నిర్మించినటువంటిది?
3: The plant is born out of the seed.
2: ఏ ఇంజనీర్ ప్లాన్?
3: And the human begets another human. Whose plan it is?
2: ఏది కాదు.
3: Nothing
2: whatsoever. దైవం యొక్క నిర్ణయాలే.
3: It's all God's will.
2: అలాంటి పవిత్రమైనటువంటి దైవ సృష్టి అనేటువంటి దాన్ని అర్థం చేసుకునలేక తుచ్చమైన అల్పమైనటువంటి యొక్క మానవత్వాన్ని గొప్పగా ఘనంగా వర్ణించుకుంటున్నాం మనం.
3: మ్యాన్ ఈస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద సాంక్టిటీ అండ్ ద సెగ్నిఫికెన్స్ ఇన్ దిస్ నేచర్ బట్ హి గోస్ బై దిస్ లో మీన్ వర్డ్.
2: ఎక్కడికో వెళ్లి కొండలు మోసినటువంటి హనుమంతుణ్ణి, ఏదో గుండు మోసినటువంటి హనుమంతుణ్ణి, ఏదో కుక్కలు అంతా కూడా నువ్వు వర్ణించుకుంటూ వచ్చున్నాయట.
3: ద డాగ్స్ వెంట్ ఆన్ డిస్క్రైబింగ్ ఎక్స్టోలింగ్ హనుమాన్ హూ కుడ్ క్యారీ మౌంటైన్స్.
2: కొండలు కొండలే మోసినటువంటి హనుమంతునికి గులకరాలు ఎంతరా అన్నాడు
3: హనుమాన్. హూ కుడ్ క్యారీ ద మౌంటైన్స్ వాట్ ఫార్ ఆఫ్ దీస్ పెబుల్స్.
2: ఒక చిన్న ఉదాహరణ,
3: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
2: రామ లక్ష్మణ ఇరువురు కూడాను రామేశ్వరం వెళుతున్నారు.
3: రామ అండ్ లక్ష్మణ్ వర్ ప్రొసీడింగ్ టు రామేశ్వరం.
2: ఈ రామేశ్వరం వెళ్లే సమయం లోపల
3: యాజ్ దే వర్ గోయింగ్
2: ఒక రామలింగేశ్వరుని ప్రతిష్ఠించాలి అని సంకల్పించుకున్నారు.
3: దే డిసైడెడ్ టు ఇన్స్టాల్ రామలింగేశ్వర.
2: అనగా ఏదో ఒక రీతి లోపల జగత్తంతా కూడా భగవంతుని నామస్మరణ చేయాలనేటువంటి సంకల్పం చేతనే అక్కడికి రామేశ్వరం దగ్గర రామలింగేశ్వర అని ఒక లింగాన్ని ప్రతిష్ఠించాలని చెప్పారు.
3: విత్ ది ఐడియా దట్ ద హోల్ వరల్డ్ షుడ్ చాంట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
2: రామ అంటే తప్ప ఇంకా లింగుడు అంటే గజంగడంటే ఏమాత్రం ఇష్టం లేదు.
3: But it's only Rama's name that is really listed, but not Shiva's name or Linga.
2: Yeddu nekkina gadda nekkina iddaru okkade oranna.
3: One may have the bull as a chariot or that of bird, but it's only the same God.
2: Ramulu bodhisthu vachadu.
3: That has been the teaching all the while.
2: Kaani Ramulu ante unnatundi prema inko dani paina ledu athaniki.
3: But he has got intense love for Rama.

0: హనుమంతునే పంపాడు.
1: అండ్ హీ సెంట్ హనుమాన్ హింసెల్ఫ్.
0: కులికేవాడు, కుళ్ళేవాడు ఎదురుగా కులికేవాడట.
1: ఇన్ ఫ్రంట్
0: ఎవరు వద్దంటున్నారో వాడితోనే ఆ పని చేపిస్తాడు.
1: ద వన్ హూ సేస్ నో గాడ్ విల్ సీ టు ఇట్ హీ హింసెల్ఫ్ విల్ డూ ఇట్.
0: హనుమాన్,
1: హనుమాన్
0: నీవు వెళ్లి పలాని పర్వతం పైకి వెళ్లి నీకు ఒక లింగాన్ని తీసుకుని రా, ప్రతిష్ఠ చేయాలి అన్నాడు.
1: హనుమాన్, యూ గో టు ద మౌంటైన్ అండ్ బ్రింగ్ లింగా విచ్ హాస్ గాట్ టు బి ఇన్స్టాల్డ్ హియర్.
0: అతనికి అంత ఇంట్రెస్ట్ లేదు.
1: హీ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్.
0: సాహసం చూపించలేదు.
1: హీ ఈజ్ నాట్ ఎంకరేజ్డ్.
0: కానీ పలాని టైం లోపలనే ప్రతిష్ఠ చేయాలి, నీవు తక్షణమే తీసుకుని రా అన్నాడు.
1: హీ సెడ్ ఇన్స్టాలేషన్ సెరమనీ మస్ట్ టేక్ ప్లేస్ ఎట్ అన్ అపాయింటెడ్ టైం, గో అండ్ బ్రింగ్ ఇట్.
0: వెళ్ళాడు, తీసుకుని వచ్చాడు.
1: హీ వెంట్ అండ్ బ్రాట్ ఇట్.
0: కానీ ఎక్కడ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ఎక్కడ శ్రద్ధ ఉంటుందో అక్కడనే ఆ యొక్క జ్ఞానం కూడా ఉంటాడు.
1: వేర్ దేర్ ఇస్ స్టెడ్ఫాస్ట్నెస్ దేర్ ఇస్ విజ్డమ్.
0: శ్రద్ధ లేనప్పుడు జ్ఞానం కూడా పనిచేయదు.
1: విదౌట్ సిన్సెరిటీ అండ్ విజ్డమ్ విల్ నాట్ హెల్ప్ యూ.
0: రాముడు చెప్పినటువంటి కాలమునకు 10 నిమిషములు ఆలస్యంగా వచ్చాడు.
1: హనుమాన్ వాజ్ రాదర్ లేట్ బై అబౌట్ 10 మినిట్స్.
0: కానీ రాముడు ఆలోపనే ఇసుకలింగాన్ని చేసి అక్కడ ప్రతిష్ఠ చేశాడు.
1: బట్ రామ మేడ్ లింగ అవుట్ ఆఫ్ ద శాండ్ అండ్ ఇన్స్టాల్డ్ ఇట్ దేర్.
0: 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చింది కాబట్టి ముహూర్తం తప్పిపోయిందని ఆ లింగాన్ని వద్దన్నాడు.
1: యాజ్ ద లింగ వాజ్ బ్రాట్ లేట్ బై 10 మినిట్స్ హి రిజెక్టెడ్.
0: హనుమంతునికి బాగా కోపం వచ్చింది.
1: హనుమాన్ వాజ్ వెరీ యాంగ్రీ.
0: నేను ఇంత కష్టపడి తీసుకుని వచ్చినటువంటి లింగాన్ని విసిరి పారవేసేసాడు నాకు వద్దు పోమని.
1: ఐ స్ట్రగుల్ హార్డ్ అండ్ హి సింప్లీ రిజెక్టెడ్ ఇట్.
0: అప్పుడే రాముల పైన కూడా కోపం వచ్చింది.
1: అండ్ హి వాజ్ యాంగ్రీ విత్ ద లార్డ్ ఆల్సో.
0: ఏమిటి, నాలో భక్తి తక్కువ లేక నీలో శక్తి లేదా?
1: డోంట్ హ్యావ్ డివోషన్ ఆర్ డోంట్ యూ హ్యావ్ పవర్?
0: చాలా రామదాస్ కూడాను ఎంతో ఇది చేశాడు.
1: రామదాస్
0: అందులో ఇతను త్యాగరాజు కూడా చాలా దీన్ని వర్ణిస్తుకుంటూ కూర్చున్నాడు.
1: త్యాగరాజ్ ఆల్సో నెరేటెడ్ ఇన్ ఫోర్.
0: రాముల్లో శక్తి లేదా, నాలో భక్తి లేదా?
1: డోంట్ హ్యావ్ డివోషన్ ఆర్
0: ఇవి రెండు ఏదో నిర్ణయం కావాలి.
1: వన్ మస్ట్ బి డిసైడెడ్.
0: ఈ నిర్ణయం అయ్యేంత వరకు నేను నాకు మనశ్శాంతి లభించదు.
1: అంటిల్ దిస్ ఇస్ డిసైడెడ్ ఐ విల్ నాట్ హ్యావ్ పీస్.
0: కూర్చున్నాడు.
1: హి సాట్.
0: నాలో భక్తి ఉన్నది.
1: ఐ హ్యావ్ డివోషన్.
0: ఒక్కొక్క వెంట్రుకు పెరికాడు, చూచాడు. ఒక్కొక్క వెంట్రుకు కూడాను రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని రోమ రోమము రామ నామాన్ని స్మరిస్తుంటుండాలి.
1: హీ స్టార్టెడ్ టేకింగ్ అవుట్ ఈచ్ వన్ ఆఫ్ ద హెయిర్స్ అవుట్ ఆఫ్ హిస్ బాడీ, ఎవ్రీథింగ్ రిసౌండెడ్ విత్ రామ.
0: కాబట్టి నాలో భక్తి ఉంది అని తనకు తానే సర్టిఫికేట్ చేసుకున్నాడు.
1: సో హీ గేవ్ సర్టిఫికేట్ టు హిమ్సెల్ఫ్ దట్ హీ హాస్ గాట్ డివోషన్.
0: రాముల్లోనే శక్తి లేదు.
1: రామ హ్యాస్ నో పవర్.
0: నాలో భక్తి ఉంది.
1: ఐ హ్యావ్ డివోషన్.
0: చూడండి, అహంకారం ఆ భక్తిలో కూడా ఒక విధమైన అహంకారం ప్రారంభమవుతుంది.
1: సో దేర్ ఇస్ ఈగో ఈవెన్ ఇన్ డివోషన్.
0: మరీ యోచన చేశాడు.
1: హీ థాట్ ఓవర్ లేటర్.
0: ఛా, ఎంత పొరపాటున్నాను.
1: వాట్ ఎ మిస్టేక్ ఇట్ ఇస్.
0: భగవంతుల్లో శక్తి లేకపోతే నేను ఇంతటి సముద్రాన్ని దాటిండేవాడనా?
1: ఇన్ఫాక్ట్
0: నేను ఇంతటి ఘనకార్యములు చేసిండేటువంటి వాడనా?
1: ఇన్ఫాక్ట్ ఇఫ్ గాడ్ హ్యాస్ నో పవర్ కుడ్ ఎవర్ క్రాస్
0: దాన్ని పురస్కరించుకునే త్యాగరాజు చెప్పాడు.

0: Will that intelligent Bharata serve you? The power of Rama is so mighty, infinite.
1: వీళ్ళందరూ సామాన్యంగా వచ్చేటువంటి వారు అనుకున్నావా?
0: Do you think they're ordinary people?
1: ఇలా చూడు ఎంతటువంటి వాడు భరతుడు, ఎంత సూక్ష్మబుద్ధి గలవాడు.
0: హౌ ఇంటెలిజెంట్ భరత.
1: వీళ్ళందరూ నీలో శక్తి లేకపోతే ఏ అర్జెంటీనా, ఏ ఆస్ట్రేలియా, ఏ రష్యా, ఏ చైనా, ఏ జపాను, ఏ జర్మనీ, వీళ్ళందరూ ఎందుకోసం ఇక్కడ వస్తున్నారు? ఏమీ లేకపోతే ఎందుకు వస్తారు ఇక్కడ? అప్పుడు ఆ త్యాగరాజు కూడా అనుకున్నాడు, ఏమీ లేకపోతే ఇంతమంది ఏ విధంగా నిన్ను కొలుస్తారు? కనుక ఓ రామా, నీ శక్తి ఎంతో గొప్పది అన్నాడు.
0: ఇఫ్ దేర్ ఇస్ నో పవర్, వై పీపుల్ ఫ్రమ్ అర్జెంటీనా, ఇటలీ, ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్, వై షుడ్ దే కమ్ హియర్?
1: ఎవరికి ఏ ఇన్విటేషన్ పంపడం లేదు.
0: నో ఇన్విటేషన్ ఇస్ సెంట్ టు ఎనీబడీ.
1: కనుక ఆ శక్తియే, ఆ మ్యాగ్నెట్టే, ఆ దివ్యత్వమే, ఆ పవిత్రమే, ఆ యొక్క దైవత్వమే అన్నిటినీ ఆకర్షిస్తుంది.
0: ఇట్ ఇస్ ద డివైన్ పవర్, ఇట్ ఇస్ ద డివైన్ మ్యాగ్నెటిక్ పవర్ దట్ డ్రాస్ అండ్ అట్రాక్ట్స్ ఎవ్రీబడీ.
1: చాడు హనుమంతుడు ఆ యొక్క లింగాన్ని.
0: అండ్ దిస్ ఇస్ హనుమాన్ దట్ బ్రాట్ దిస్.
1: తరువాత ప్రతిష్ఠ అయిపోయింది, రామేశ్వరం వెళ్లారు, ఇంతా కార్యం చెప్పి తిరిగి వస్తున్నారు.
0: దట్ ఇన్స్టలేషన్ ఫంక్షన్ వాస్ ఓవర్.
1: సమయంలో తిరిగి హనుమంతుడిని పరీక్ష చేయాలి. శ్రీరాముడు,
0: శ్రీరామ వాంటెడ్ టు టెస్ట్ హనుమా.
1: భగవంతునికి ఎప్పుడు పరీక్ష అనేటువంటిది ఒక ఆశ.
0: టెస్టింగ్ ఏ డివోటీ ఇస్ ది టెస్ట్ ఆఫ్ గాడ్.
1: ఆ యొక్క భక్తును టెస్ట్ చేసినప్పుడే అతనికి ఒక చక్కని టెస్ట్ రెస్ట్.
0: ఇట్ ఈస్ ది టెస్ట్ అండ్ ది రెస్ట్ టు గాడ్ టు టెస్ట్ హిస్ డివోటీ.
1: వస్తూ వస్తూ వస్తూ కాలు ఏదో కొంచెం తగిలి కింద పడినట్టుగా పడ్డాడు రాముడు.
0: Rama pretended as if he fell down.
1: అక్కడ చిన్న ఒక రాయి
0: is a small pebble.
1: తన కాలికి తగులుకొని తాను కింద పడినట్టుగా పడ్డాడు.
0: Because of a pebble on the way, he pretended as if he slipped.
1: వెనకలనే ఉంటున్నాడు లక్ష్మణుడు.
0: లక్ష్మణుడు was standing behind.
1: అని ప్రశ్నించాడు.
0: He said, what happened?
1: అబ్బే ఏమిటి లేదు, చిన్న రాయి అన్నాడు.
0: Is there nothing that happened after all, small pebble?
1: ఇంకా హనుమంతుడు వచ్చాడు.
0: హనుమాన్ కేమ్.
1: ఈ దారిలో ఇంకెవరైనా నడుస్తుంటే వాళ్ళని కూడా ఈ విధమైనటువంటి తొందరగా ఇస్తుందో ఏమో, ఈ రాత నేను పెరికి వారేస్తానన్నాడు.
0: ఓ సచ్ పెబుల్స్ అండ్ స్మాల్ స్టోన్స్ ఆన్ ద వే మేక్ ట్రబుల్ సంబడి, దేర్ ఫర్ ఐ విల్ రిమూవ్ దెమ్.
1: హనుమంత,
0: హనుమాన్,
1: కొండలు మోసిన వానికి ఈ గులకరాయి నీకెంత, దీని పని విచ్చిపెట్టు.
0: యూ హ్యావ్
1: జోలికి నువ్వు పోవద్దు.
0: యు హావ్ క్యారీడ్ దట్ మైటీ మౌంటైన్స్, యు ఆర్ సింప్లీ.
1: నేను జాగ్రత్తగానే వస్తాను, రాతి దోషం కాదు అన్నాడు.
0: నెక్స్ట్ టైం ఐ విల్ బి వాచ్ఫుల్ యాజ్ ఐ వాక్.
1: లేదు లేదు, దీన్ని తీసివేయాలి అని చెప్పి పట్టుబట్టాడు.
0: హనుమాన్ డిటర్మిన్ టు రిమూవ్ ఆల్ దీస్ పేపర్స్ ఆన్ ద వే.
1: జన్మ వాసన,
0: ఇట్స్ ఆల్ ద ట్రెండ్ ఆఫ్ ది పాస్ట్ లైఫ్.
1: పుట్టిన ఇల్లు, పెట్టిన పేరు కోతికి, చంచలత్వానికి.
0: ది మంకీ స్టాండ్స్ ఫర్ ఆల్ ద వేవరింగ్ మైండ్.
1: ఇంత ఎడం చేతితో అట్టు తీసివేయడానికి ప్రయత్నించాడు.
0: హి వాస్ ట్రైయింగ్ టు టేక్ ఇట్ అవుట్ విత్ హిస్ లెఫ్ట్ హ్యాండ్, హి డిడ్ నాట్ మూవ్.
1: తర్వాత రెండు చేతులు పట్టాడు.
0: విత్ బోత్ హ్యాండ్స్ హి వాంటెడ్ టు రిమూవ్.
1: కదలలేదు.
0: హి కుడ్ నాట్.
1: తన శక్తినంతా ఉపయోగపెట్టాడు.
0: హి మేడ్ యూజ్ ఆఫ్ ఆల్ హిస్ పవర్ అండ్ ఎనర్జీ.
1: ఇంకిత్తైనా కూడా అది కదలలేదు.
0: హి కుడ్ నాట్ లిఫ్ట్ ఇట్ ఈవెన్ ఎన్ ఇంచ్.
1: హనుమంతుడు చాలా ఆశ్చర్యపడ్డాడు.
0: హి వాస్ సర్ప్రైజ్డ్.
1: రామా, ఏమిటి ఈ యొక్క నీవి ఇల్లలు?
0: రామా, వాట్స్ ఆల్ యువర్ మిస్టరీ, వాట్స్ ఆల్ దిస్?
1: ఏమిటి లేదు హనుమాన్.
0: నథింగ్ వాట్స్ ఎవర్ హనుమా.
1: నీవేం దీనికి శ్రమ పడనక్కర్లేదని ఆహా రాముడే తన చిటికిని వెళ్తూ కాలు చిటికిని వెళ్తూ అట్టన్నాడు. ఎగిరి పడిపోయింది. ఏదది? ఆనాడు హనుమంతుడు ప్రతిష్ఠ కోసం తెచ్చి పారవేసినటువంటి లింగము.
0: Rama himself with this just finger of his toe, he simply has kicked out that small stone. What is that? That is a linga brought by Hanuman.
1: Appudu aa lingam nunchi jyoti vachindi, Ramulo cheri poyindi. Ramu nunchi lingam oka jyoti poyindi, lingamlo cheri poyindi, rendu okkate.
0: Out of that linga light came and merged in Rama. So also light of the Rama
1: nekkine vaadu lingadu, gadda nekkine vaadu rangadu.
0: And it is only Lord Shiva who was on the bull.
1: Yeddu nekkina gadda nekkina iddaru okkare oranna.
0: No matter he may be having the bull or the bird in the chariot.
1: సమత్వాన్ని ఈ నాటి నుంచి గుర్తించమని బోధించాడు.
0: He taught him the principle of equality.
1: ఇతనే ఈనాడు లోకం లోపల రాముడు అంటే కొంతమందికి ఇష్టము, కృష్ణుడు అంటే కొంతమందికి ఇష్టము, ఈశ్వరుడు అంటే కొంతమంది ఇష్టము, సాయిబాబా అంటే ఒక ఇదంతా ఎందుకు ఈ భేదాలు?
0: Why should you have differences at all? Because some want to worship
1: Rama. దైవం ఒక్కడే.
0: God is one.
1: ఏకం సత్.
0: Only one.
1: ఏకోహం బహుశ్యాం.
0: One manifests into many.
1: మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబ్, ఖీర్ ఎన్ని చేసినప్పటికీ చక్కెర ఒక్కటే.
0: ద స్వీట్స్ మే బి మెనీ బట్ ద షుగర్ ఇస్ వన్.
1: కోసమని ఇన్ని విధమైనటువంటి రూపనామాలు నీకు కల్పించుకుంటున్నావు.
0: ద నేమ్ అండ్ ఫామ్ ఈజ్ ఓన్లీ ఆఫ్ యువర్ మేకింగ్.
1: కానీ దైవం ఒక్కడే.
0: బట్ గాడ్ ఈజ్ వన్.
2: యూ వర్ లిస్నింగ్ టు అ చార్మింగ్ లిటిల్ స్టోరీ టోల్డ్ బై భగవాన్ శ్రీ సత్య సాయి బాబా.
3: This is Radio Sai Global Harmony. Next, a selection of Sai Bhajans.